చెడు సాంగత్యం అనేది అంటే దుస్సంగం ఏదైతే ఉందో, ఈ చెడు సంఘం దుస్సంగం అనేది ఎలాంటిదంటేనట, దానివల్ల ఎన్నో నీచమైనటువంటి అలవాట్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆ విధంగా నరకానికి తలుపును తెరుస్తాయి. నరకానికి మూడు తలుపులు ఉన్నాయి. ఏమిటవి? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః అని చెప్పబడింది. ఏమిటవి? కామః క్రోధస్తథా లోభః. ఈ మూడు

అక్కడ కామము క్రోధము లోభము అనేటువంటివి నరకానికి ఉన్నటువంటి మూడు విధాలైనటువంటి తలుపులుగా చెప్పబడింది. త్రివిధం నరకం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన, వ్యక్తిని నాశనం చేసేటువంటి ఈ మూడు ద్వారాలు నరకానికి దారితీస్తాయి. కాబట్టి ఈ దుస్సంగం ఏదైతే ఉందో, చెడు సంఘం ఏదైతే ఉందో, దానివలన నరకానికి మార్గాన్ని సుగమం చేసేటువంటి ఎన్నో చెడులవాట్లను వ్యక్తి అలవాటు చేసుకుంటాడు. కానీ భక్తుల యొక్క సాంగత్యం అనేది మోక్షానికి దారి తీస్తుంది. మరి మహాభారతంలో చాలా ప్రఖ్యాతమైనటువంటి యాత్రికుడు ఎవడు? మహాభారతంలో చాలా ప్రఖ్యాతమైనటువంటి యాత్రికుడు ఎవరంటే విదురుడు. ఆ విదురుడు ఎవరంటే యమరాజు యొక్క అవతారం. ఆయన గుడ్డివాడి అయినటువంటి ధృతరాష్ట్రునికి చెప్పాడు. ఏమని చెప్పాడు? తెలివైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎన్నడూ కూడా మూర్ఖులతోటి లేకపోతే మొరటి వారితోటి దుర్మార్గులతోటి ఎన్నడూ కూడా స్నేహం చేయరు, లేదా నైతిక విలువలు లేనటువంటి వారితో ఎప్పుడు కూడా స్నేహం చేయరు ఎవరు, తెలివైన వారు. కాబట్టి ఎవరిని నువ్వు స్నేహితుడిగా స్వీకరించాలి అంటే గొప్పవాడు అంటే ఎవరికైతే కృతజ్ఞత కలిగి ఉంటుందో. కృతజ్ఞత కృతజ్ఞత రెండు ఉన్నాయి. కాబట్టి కృతజ్ఞులతో స్నేహం చేయకూడదు. తెలివైన వాడు ఎవడు కూడా కృతజ్ఞులతో స్నేహం చేయడు, కృతజ్ఞులతో స్నేహం చేయమంటున్నాడు. విలువలు కలిగిన వారితో స్నేహం చేయమంటున్నాడు, సత్యం కలిగిన వారితో స్నేహం చేయమంటున్నాడు, గొప్పవారితో స్నేహం చేయమంటున్నాడు, అలాగే నిశ్చయం కలిగినటువంటి భక్తునితో స్నేహం చేయమంటున్నాడు, ఆత్మనియంత్రణ కలిగిన వారితో, అలాగే ఈ నైతిక విలువలతో నైతిక విలువలలో దృఢనిశ్చయం కలిగినటువంటి వారితో నిష్ట కలిగినటువంటి వారితో స్నేహం చేయమని చెప్తున్నాడు. మరి వీరుడు చెప్పినట్టుగా ఈ సాధు సంఘం ఏదైతే ఉందో ఇది సకల విజయాలకు కారణం అదే అని చెప్పుకుంటున్నారు. సకల విజయాలకు కారణం సాధు సంఘం. మరి 16వ శతాబ్దం నాటి బెంగాలీ రచన ఇది, శ్రీ చైతన్య చరితామృతం. కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు చెప్తారు అందులో ఏమంటారంటే, సాధుసంగ సాధుసంగ సర్వశాస్త్రే హయ లవమాత్ర సాధుసంగే సర్వశక్తి హయ అని చెప్పుకుంటున్నారు. అంటే భక్తుల సాంగత్యం భక్తుల సాంగత్యం, సకల శాస్త్రాలు కూడా సర్వసిద్ధిని ప్రకటిస్తున్నాయి. ఏ విధంగా అంటే సాధువులతో క్షణమాత్రపు సాంగత్యం చేత సర్వసిద్ధులు కలుగుతాయని చెప్పి సకల శాస్త్రాలు కూడా ప్రకటిస్తున్నాయి అని చెప్పుకుంటున్నారు. కాబట్టి సాధువులతో సాంగత్యం చేయమని చెప్తున్నాయి. మరి కలియుగం అనేది అంధకారంతో పోల్చబడింది, అలాగే తీవ్రమైనటువంటి అంధకారం కలిగినటువంటి రాత్రితో పోల్చింది అన్నమాట. రాత్రితో పోల్చబడింది ఈ కలియుగం. మరి భగవంతునికి దివ్యనామం అనేది పూర్ణచంద్రునితో పోల్చబడింది. మరి భగవంతుని యొక్క దూత అయినటువంటి శ్రీల ప్రభుపాదులు వారు ఆయన మేఘాలను తరిమివేసేటువంటి గాలితో పోల్చబడ్డారనమాట. చూడండి, మేఘాలను తరిమివేసే పవిత్రమైనటువంటి గాలితో శ్రీల ప్రభుపాదులు వారు పోల్చబడ్డారు. ఆయన ఎవరైనా భగవత్ సందేశాన్ని ఇవ్వడం కోసం వచ్చినవారు. మరి కలియుగపు ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టడం కోసం మనం ఎల్లప్పుడూ కూడా ఈ శ్లోకం జపించాల్సిందిగా చెప్పబడింది. ఏమిటది? కలియుగ దోషాలను తిప్పికొట్టడం కోసం ఈ శ్లోకం ఎల్లప్పుడూ మనం జపించాల్సిందిగా చెప్పబడింది. ఏమిటది? హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ రామ హరే హరే. అందరూ చెప్పండి, హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ రామ హరే హరే, కలికల్మషనాశనం అని చెప్పన్నారు 20వ శ్లోకం. సమానే శోభతే ప్రీతి రాజ్ఞి సేవా చ శోభతే వాణిజ్యం వ్యవహారేషు దివ్యాస్త్రీ శోభతే గృహే. చూడండి, సమానే శోభతే ప్రీతి రాజ్ఞి సేవా చ శోభతే వాణిజ్యం వ్యవహారేషు దివ్యాస్త్రీ శోభతే గృహే అని చెప్పన్నారు. ఇద్దరు సముల మధ్య స్నేహం వర్ధిల్లుతుంది. ఇద్దరు సముల మధ్య స్నేహం శోభిస్తుంది. రాజు క్రింద సేవ అది శోభిస్తుంది. మరి సామాజిక వినిమయంలో వ్యాపారం అనేది శోభిస్తుంది.

0: తన స్వగృహంలో అందమైనటువంటి స్త్రీ సంరక్షంగా ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. ఏం చెప్తున్నారు? ఇద్దరు సముల మధ్య స్నేహం శోభిస్తుంది, రాజు దగ్గర సేవ గౌరవాన్ని ఇస్తుంది, సామాజిక వ్యవహారాలతో అంటే సమాజంతో వ్యవహరించడం వల్ల వ్యాపారం శోభిస్తుంది. అలాగే సుందరమైనటువంటి స్త్రీ తన స్వంత ఇంట్లోనే సురక్షితంగా ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. కానీ మరి ఈనాటి కాలంలో స్త్రీలందరూ ఎక్కడుంటారు? సొంత ఇంట్లో ఉంటారా? లేదు, ఎక్కడుంటారు? హాస్టళ్లలో, లేకపోతే పీజీ ఏంటది పేయింగ్ గెస్ట్ దగ్గర, లేకపోతే ఎక్కడో రూములు తీసుకుంటూ ఎక్కడో తిరుగుతూ ఉంటారన్నమాట. భాష్యం 4వ పంక్తికి వస్తే ఈ శ్లోకంలో ఏముంటుంది? దివ్యా స్త్రీ శోభతే గృహే అని చెప్పినారు. గృహంలో సుందరమైనటువంటి స్త్రీ శోభిస్తుంది అని చెప్పినారు. దాని అర్థం ఏమిటంటే, ఒక స్త్రీ తన యొక్క స్వగృహాన్ని శోభింపజేస్తుందట, చూడండి, వెలుగుతో నింపుతుందట తన స్వగృహాన్ని. చాణక్య పండితుడు దీనికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో 15వ శ్లోకంలో వివరించారు. అక్కడ ఆయన ఏమంటారంటే, పలగేహేషు కామిని అన్నారు. అంటే మరొకరి గృహంలో ఉన్నటువంటి స్త్రీ నాశనం అవుతుంది అని చెప్పన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా ఈనాడు మరొకరి గృహంలో ఉన్నదే. స్వగృహంలో ఎక్కడుంటుంది ఇప్పుడు స్త్రీ? పైకి చూస్తే ఈ ప్రకటన ఏదైతే ఉందో, ఇది అమెరికా యొక్క అత్యున్నత గృహమైనటువంటి వైట్ హౌస్ వరకు ఇది నిజమే అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ యొక్క కాలంలో, అంటే 1993-2001 మధ్య అతని యొక్క పాలనా కాలంలో, మరి బిల్ క్లింటన్పై అనేకమైనటువంటి లైంగిక దుష్ప్రవర్తనతో కూడినటువంటి అభియోగాలు వచ్చాయట అతనిపై. అంటే ఈ యొక్క మానభంగం గురించినటువంటి, లేదా ఈ లైంగిక దుష్ప్రవర్తనతో కూడినటువంటి అనేకమైనటువంటి అభియోగాలు వచ్చాయి అతనిపై. మరి ఈ ప్రెసిడెంట్ని ఏం చేశారంటే, వాడిని న్యాయస్థానంలో నిలబెట్టారు. మరి అతడు తప్పును ఒప్పుకున్నాడు. ఏంటి, జాతీయ దూరదర్శన్ ఏదైతే ఉందో, నేషనల్ టెలివిజన్లో అతడు బహిరంగంగా తన యొక్క తప్పును ఒప్పుకున్నాడట. ఒప్పుకుని ఏం చేశారంటే, గివింగ్ న్యూ మీనింగ్ టు ద ఫ్రేజ్ ఎఫైర్స్ ఆఫ్ స్టేట్, చూడండి, దానికి నూతన అర్థాన్ని ఇచ్చారట. ఏమిటవి? దేశ వ్యవహారాలు అనేటువంటి దానికి కొత్త అర్థాన్ని ఇచ్చారట. ఏమిటి దేశ వ్యవహారాలు అంటే? ఇగో ఇవే. ఏమిటి దేశ వ్యవహారాలు? ఏం జరుగుతున్నాయి? ఇదిగోండి, లైంగిక దుష్ప్రవర్తన గురించినటువంటి అభియోగాలు ఏవైతున్నాయో అవి ఎఫైర్స్ ఆఫ్ స్టేట్ అనమాట. అంటే ఇక్కడ మరొక రకంగా అర్థం వివరిస్తున్నారు, ఎఫైర్స్ ఆఫ్ స్టేట్ అనమాట. మీకు అర్థమైంది కదా? అంటే ఇక్కడ సాధారణంగా వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉందని అంటుంటారు కదా, నేను ఇక్కడ ఏమన్నారు, ఎఫ్ఐఆర్స్ ఆఫ్ స్టేట్. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇట్ ఈస్ ఎ సాడ్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ దట్ మెనీ మెన్ వ్యూ యంగ్ ఉమెన్ యాజ్ నథింగ్ మోర్ దాన్ కన్వీనియంట్ వెహికల్స్ దట్ వీఆర్ క్రియేటెడ్ సింప్లీ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ దర్ లస్టీ డిజైర్స్. ఏమిటంటే, జీవితపు ఒక సత్యం ఏమిటంటేనట, ఎంతోమంది పురుషులు యువతలను ఎలా చూస్తారట, ఏ దృష్టితో చూస్తారట అంటే, కేవలం తమ యొక్క కామకోరికలను సంతృప్తిపరచడం కోసం తయారు చేయబడినటువంటి సౌకర్యవంతమైన వాహనాలుగా చూస్తారట, అంతకుమించి మరేది కాదు అనుకుంటారట అందమైనటువంటి స్త్రీని చూసినప్పుడు.
1: మేర్ మోరలైజింగ్ ఓవర్ ద ఇష్యూస్ ఆఫ్ రైట్ వర్సెస్ రాంగ్ లీడ్స్ టు నో సొల్యూషన్ ఎట్ ఆల్. అంటే ధర్మంతో తత్వంతో సంబంధం లేకుండా కేవలం ఇది ఒప్పు ఇది తప్పు అని చెప్పడం వల్ల ఇలాంటి వాటికి పరిష్కారం అనేది చేయకూడదు. అట్లీస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ద వైపర్ లైక్ సెన్సెస్ రిమైన్ అన్కంట్రోల్డ్. చూడండి, ఎందుకంటే ఈ చూడండి, ఈ సర్పాల లాంటి ఇంద్రియాలు నియంత్రించబడనంత వరకు ఎన్ని నీతులు చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పుకుంటున్నారు. ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి ఎన్ని నీతులు చెప్పినా సర్పాల్లాంటి ఇంద్రియాలు నియంత్రణలో లేనంత వరకు ప్రతి పురుషుడు కూడా ఒక యువతిని ఏ దృష్టితో చూస్తారట అంటే, తమ యొక్క కామకోరికలను సంతృప్తిపరచడం కోసం సృష్టించబడినటువంటి సౌకర్యవంతమైనటువంటి వాహనాలుగా మాత్రమే చూస్తాడు, అంతకుమించి ఏమీ కాదు అని అనుకుంటాడు. కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు ఏమని, స్త్రీసు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకర అని చూడండి ఉన్నాడు. అర్జునుడు ఉపదేశిస్తాడు.

చేస్తున్నాడు కృష్ణుడి. ఏమని? స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరహ. ఎప్పుడైతే స్త్రీలు కలుషితం అయిపోతారో తత్ఫలితంగా వర్ణ సంకరం కలుగుతుంది అని చెప్పి. మనుసంహిత, మనుసంహిత అంటే ఏమిటి? మానవాళికి సంహిత అని చెప్పన్నారు. సంహిత అంటే ఇక్కడ న్యాయ సంహిత అని చెప్పంటాం. మానవాళికి న్యాయ సంహిత అన్నమాట. అది ఏమని ఉపదేశిస్తుందంటే, భార్య భర్త నుంచి ఎప్పుడు కూడా విడుదల చేయబడకూడదు అని చెప్పబడింది. బృహస్పతి కూడా అంగీకరిస్తున్నాడు. ఏమనంటే, స్త్రీకి ఎన్నడూ కూడా స్వాతంత్ర్యం అనేది ఇవ్వకూడదు. ఆమె బాల్యంలో తండ్రి చేత రక్షించబడాలి, వివాహంలో భర్త చేత రక్షించబడాలి, ఎదిగిన పుత్రుల చేత వృద్ధాప్యంలో రక్షింపబడాలి అని చెప్పి బృహస్పతి కూడా అంగీకరిస్తున్నాడు. ఈ విషయం గరుడ పురాణంలో కూడా చెప్పబడింది. మరి శ్రీ రామాయణంలో అరణ్యకాండలో మనం చూస్తే అక్కడ శ్రీరామచంద్రుడు సీతను తన అనుజుడైనటువంటి లక్ష్మణుని యొక్క సంరక్షణలో ఉంచుతాడు. దేనికోసం? స్వర్ణ లేడి రూపంలో ఉన్నటువంటి మారీచుణ్ణి వెంబడించడం కోసం. స్వర్ణలేడి రూపంలో ఉన్నటువంటి మారీచుణ్ణి వెంబడించడం కోసం తన అనుజుడైనటువంటి లక్ష్మణుని సంరక్షణలో సీతను విడిచిపెట్టినటువంటి రాముని గురించినటువంటి వివరణ మనకి అరణ్యకాండలో ఉంది, రామాయణంలో. మరి లక్ష్మణుడు, మరి లక్ష్మణ అంటేనే సులక్ష్మణ అని చెప్పున్నారు. లక్ష్మణ సులక్ష్మణ అని చెప్పున్నారు. అంటే ఏమిటి అంటే, మరి ఈ ఏమంటారు, అంకిత భావంతో కూడినటువంటి భక్తికి ఒక రూపాన్ని ఇస్తే అదే లక్ష్మణుడు. కానీ సీతాదేవి ఆ విధమైనటువంటి లక్ష్మణుణ్ణి నిందించడానికి కూడా సంకోచించలేదట. చూడండి, అంతటి సులక్షణుడైనటువంటి లక్ష్మణుణ్ణి కూడా నిందించడానికి సీతాదేవి వెనుకాడలేదని చెప్పుకుంటున్నాడు. అందుకే లక్ష్మణుడు బదులిచ్చాడు అక్కడ. ఏమన్నాడంటే లక్ష్మణుడు, ఓ మిథిలా రాజకుమారి, నీవు నాకు దేవత వంటి దానవు, అందుచేత నువ్వు ఏవైతే నన్ను దూషించావో దానికి బదులుగా నేను దురుసుగా నేను మాట్లాడలేను, కఠినంగా నేను మాట్లాడలేను. నాకు తెలుసు, ఇద్దరు స్నేహితుల మధ్య సమస్యను సృష్టించడమే స్త్రీ యొక్క స్వభావం. ఇంకా చెప్పాలంటే, స్త్రీలు ఎంత దుష్టమైనటువంటి వారు, కఠిన హృదయులు అయి ఉంటారంటే, ఎప్పుడైతే వారు వారికి ఒక కోరిక కలుగుతుందో, వారు బలవంతంగా కోరికను తీర్చుకోవాలనుకుంటారో, వారు ఈ నైతిక బుద్ధిని పూర్తిగా విడిచిపెడతారు అని చెప్పి లక్ష్మణుడు అన్నాడు. ఎక్కడైతే శ్రీ రామాయణం అరణ్యకాండ 45వ అధ్యాయం 28-29 శ్లోకాలు. కాబట్టి స్త్రీలను రక్షించడం ద్వారా మరి ప్రశాంతమైనటువంటి సాంఘిక వ్యవస్థను కొనసాగించడం అనేది వైదిక నాగరికతలో చాలా అత్యున్నతమైనటువంటి పనిగా నిర్ణయించబడింది అనమాట. అంటే వైదిక నాగరికత యొక్క అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే, స్త్రీకి సంరక్షణ ఇవ్వడం. ఎందుకని? ఎందుకంటే స్త్రీ సంరక్షించబడితేనే సాంఘిక వ్యవస్థ అనేది శాంతియుతంగా కొనసాగుతుంది. కాబట్టి ఎందుకంటే ఆ విధంగా మరి జనాభా అందరూ కూడా సక్రమంగా వారందరూ కూడా ఎదుగుతారనేటువంటిది చెప్పబడింది. ఎందుకంటే స్త్రీ రక్షించబడినప్పుడే సమాజంలో ఉన్నటువంటి జనులందరూ కూడా మంచి సత్ప్రవర్తనతో పెద్దవాళ్ళు అవుతారు. అందుకే వైదిక నాగరికత యొక్క లక్ష్యం ఏమిటంటే స్త్రీని సంరక్షించడం అని చెప్పన్నారు. దీనితో మనకి 2వ అధ్యాయం ముగిసింది అనమాట. 3వ అధ్యాయం ప్రారంభిద్దామా? సమయం ఉంది కాబట్టి. 3వ అధ్యాయం మొదటి శ్లోకం. కస్య దోషః కులే నాస్తి వ్యాధినా కో న పీడితః వ్యసనం కేన న ప్రాప్తం కస్య సౌఖ్యం నిరంతరం. చూడండి ఏం చెప్తున్నాడు. కస్య దోషః కులే నాస్తి వ్యాధినా కోన పీడితః వ్యసనం కేన న ప్రాప్తం కస్య సౌఖ్యం నిరంతరం. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, దోషం లేని కులంలో పుట్టనివాడెవడు? అంటే కులం అంటే కుటుంబం. దోషము లేని కుటుంబంలో పుట్టినవాడెవడు? అంటే దోషము లేని కుటుంబంలో పుట్టనివాడెవడు?
వ్యాధి చేత

పీడింపబడేవాడెవడు. అలాగే కష్టాలను అనుభవించని వాడెవడు, నిత్యమైన ఆనందాన్ని పొందినవాడెవడు అని చెప్పుకుంటున్నాడు. అర్థమవుతుంది కదా, కశ్య సౌఖ్యం నిరంతరం. చూడండి, నిరంతరం సౌఖ్యాన్ని అనుభవించేవాడు ఎవడున్నాడు ఇక్కడ? దోషం లేని కుటుంబంలో పుట్టనివాడెవడు, వ్యాధి చేత పీడింపబడినవాడెవడు, అలాగే కష్టాలు ప్రాప్తించని వాడెవడు అని చెప్పుకుంటున్నాడు. భాష్యం చెప్తున్నాడు. దీనికి సమాధానం ఏమిటి? ప్రతి ప్రశ్నకి సమాధానం ఏమిటి చెప్పమంటున్నారు ఇక్కడ. అంటే దోషం లేని కుటుంబంలో పుట్టనివాడెవడు, ఎవడు ఉన్నాడా? ఎవడో లేడు. ప్రతి కుటుంబంలో దోషం ఉంటుందా లేదా? వ్యాధుల చేత పీడింపబడిన వాడెవడు, దానికి సమాధానం ఏమిటి? ఎవరు లేరు. కష్టాలను అనుభవించిన వాడెవడు, ఎవడు ఉన్నాడా? ఎవడు లేడు. నిత్యమైనటువంటి సుఖాన్ని అనుభవించగలిగిన వాడు ఎవడు? ఎవడు లేడు. భగవంతునికి శుద్ధ భక్తుడు తప్ప. ఎవడి నాలుగింటికి సమాధానం ఏమిటి? ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు. అదే కదా సమాధానం. మరి ఇక నిత్య సౌఖ్యం గురించినటువంటి ప్రశ్న విషయానికి వస్తే, ఈ ప్రపంచంలో సుఖం మరియు దుఃఖం యొక్క అనుభూతులు అనేవి సముద్రపు కెరటాల్లాగా వచ్చిపోతూ ఉంటాయి. చూడండి, సముద్రపు కెరటం వస్తుంది పోతుంది, అలాగే సుఖం వస్తుంది పోతుంది, దుఃఖం వస్తుంది పోతుంది. కానీ భక్తుడు మాత్రం సముద్రపు ఒడ్డుననటువంటి రాయిలాగా అలాగే ఉంటాడట. చూడండి ఎలా పోల్చాడు. సముద్ర ఒడ్డున రాయి ఉంటుంది, ఆ రాయిని ఏం చేస్తుంది? కెరటం వస్తుంది, కొడుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ రాయి అలాగే ఉంటుంది. ఇంకో కెరటం వస్తుంది, కొడుతుంది, మరి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భక్తుడు అనేవాడు ఎలాంటి వాడు అంటే సముద్రపు ఒడ్డున ఉండేటువంటి రాయి లాంటి వాడు. చూడండి ఇక్కడ ఎలా పోల్చారు. అంటే కష్టాలు లేనివాడితో పోల్చారా? కష్టాలు లేనివాడితో పోల్చారా భక్తుడిని? లేదు, సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి రాయితో పోల్చారు. ఎందుకంటే అతడు సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా స్వీకరిస్తాడు కాబట్టి. కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు అనమాట. ఏమని? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితి క్షస్వ భారత అని చెప్పుకుంటున్నాడు. ఓ కుంతిపుత్ర, సుఖదుఃఖముల యొక్క తాత్కాలికమైనటువంటి రాక కోక ఇవి ఎలాంటివంటే, గ్రీష్మ శీతాకాలముల యొక్క రాక పోకల వంటివి. మరి ఇవన్నీ కూడా సుఖము దుఃఖము అనేవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి. కనుక ఓ భరత వంశజుడా, వ్యక్తి కలతకు గురి కాకుండా వాటిని ఓర్చుకోవడం నేర్చుకోవాలి తప్పనిసరిగా అని చెప్పుకుంటున్నాడు. మరి ఆధ్యాత్మిక బుద్ధి లేకపోతే ఈ భౌతిక శరీరం యొక్క తాత్కాలికమైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వడంలో అవి చేయగలిగింది ఏమి లేదని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇంద్రియాలనేవి ఆధ్యాత్మీకరించకబడకపోతే, అదే ఇంద్రియాలను ఆధ్యాత్మీకరిస్తే అవి మనకి కొంత లేకపోతే ఎంతో శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వగలవు. కానీ అలా మన ఇంద్రియాలను మనం ఆధ్యాత్మీకరించలేకపోయామనుకోండి, అవి ఏ విధంగానూ ఆధ్యాత్మిక సుఖాన్ని మనకి ఇవ్వలేవు, అంటే నిత్యమైనటువంటి సుఖాన్ని మనకి ఇవ్వలేవు. నిజమైనటువంటి సుఖం అనేది ఆత్మయందు మాత్రమే కనుగొనబడుతుంది. ఎందుకంటే కేవలం ఆత్మ మాత్రమే నిత్యమైనది కాబట్టి. అందుచేత ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ కూడా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ రామ రామ హరే హరే అని కీర్తించాలి అని చెప్పుకుంటున్నారు. హరే కృష్ణ. శ్రీ చాణిక్య నీతికి జయ, శ్రీల ప్రభుపాదకి జయ. పంచాకల్పతలు కృపాసింధు వేవచ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: గోదావరి జవాబు చెప్పలేదుగా. నా అగ్నితుల్యమైన బాణాలతో నదులలో సముద్రాలలో ఉన్న నీటినంతటిని ఇంకింపచేసేస్తాను. అసలు లోకంలో ప్రాణి అన్నదేది బ్రతికుండడానికి వీల్లేదు. రాక్షస జాతి కాని ఏ జాతి మిగలదు. నేను మూడు లోకములలో ఉన్నటువంటి ప్రాణులన్నింటినీ కూడా లయం చేస్తున్నాను లక్ష్మణ. ఇప్పుడు చూడు రాముడంటే ఏమిటో. ఇన్నాళ్ళు ధర్మం పట్టుకున్నాను, ఇప్పుడు ఆ ధర్మాన్ని కాసేపు పక్కన పెట్టి నా తేజస్సు ఏమిటో చూపిస్తాను. ధర్మం పట్టుకుంటే చేత కానివాణ్ణి అనుకుంటున్నారు. చేత కానివాణ్ణి అనుకుని బతిమాలి బామాలి అడిగితే చెట్లు చెప్పవు, గోదావరి చెప్పదు, పర్వత శిఖరాలు చెప్పవు. ఒక్కళ్ళు నీ సీతని ఇలా తీసుకెళ్లారు అని చెప్పిన వాళ్ళు లేరు. కాబట్టి వీళ్ళెవ్వరూ సుఖంగా ఉండడానికి వీల్లేరు. వీళ్ళు సుఖంగా ఉండడం నేను దుఃఖపడ్డమా? ధర్మం పట్టుకుని వీళ్ళని నేను సంతోషంగా ఉండనివ్వను. ఇప్పుడు నా పరిస్థితి ఎటువంటిదో లక్ష్మణ నీకు చెప్తున్నాను చూడు. యథాజర యథా మృత్యుర్ యథా కాలో యథా విధి నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ తదాహం క్రోధ సంయుక్తో ననివార్యోస్మి సర్వథా. ఎంత పెద్ద మాట అన్నాడంటే యథాజర వృద్ధాప్యం పట్టుకోకుండా ఎవరూ ఎలా తప్పించుకోలేరు, మృత్యువు రాకుండా ఎవ్వరూ ఎలా తప్పించుకోలేరు, కాలము కదలకుండా ఎవ్వరూ ఎలా ఆపలేరు, అవి ప్రతి నిత్యము ఎలా కదిలి వెళ్ళిపోతున్నాయో దాన్ని ఎవరూ ఎలా ఆపలేరు. అలా లక్ష్మణ ఇవాళ నా క్రోధాన్ని ఎవ్వరూ ఆపలేరు. తదాహం క్రోధ సంయుక్తో ననివార్యోస్మి సర్వథా. నా క్రోధాన్ని ఆపగలిగినటువంటి వాడు లేడు. కాబట్టి ఇప్పుడు నేను ఈ లోకాలన్నింటినీ కూడా లయం చేస్తున్నానన్నాడు. అంత శోకంలోంచి పెళ్ళుబికినటువంటి ఆ క్రోధంతో ధనస్సు పట్టుకుని నిలబడి బాణ పరంపరని పైకి తీసి సంధించడానికి సిద్ధపడుతున్న రాముని యొక్క రూపాన్ని లక్ష్మణుడు పుట్టిన దాదిగా ఇప్పటి వరకు చూడలేదు. అంత కోపం

అలా ఉన్నటువంటి రాముణ్ణి చూసి తెల్లబోయి స్థాణు అయిపోయేట లక్ష్మణుడు. ఆయన అన్నాడు, అదృష్టపూర్వం సంక్రుద్ధం దృష్ట్వా రామంతు లక్ష్మణ అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం ముఖేన పరిశుష్యత. అంజలి కట్టి నమస్కారం చేసి కూర్చుని, అన్నయ్యా నేను నాలుగు మాటలు చెప్తాను వినన్నయ్యా, నీకు ఇవాళ ఎంత క్రోధం వచ్చిందన్నయ్యా అన్నాడు. పురా భూత్వా మృదుర్దంత సర్వభూతహితేరత నక్రోధవశమాపన్న ప్రకృతిం హతుమర్హసి. అన్నయ్యా ఇన్నాళ్ళు నువ్వు మృదుర్దాంత చాలా మృదువైనటువంటి వాడివి అని పేరు, నువ్వు ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడివి అని పేరు, సర్వభూతముల యొక్క హితాన్ని చేసేవాడివి అని పేరు. నా క్రోధవశమాపన్న, నువ్వు ఈ క్రోధం నిన్ను వశం చేసేసుకుంటే ప్రకృతిం హాతుమర్హసి. అన్నయ్యా నువ్వు ఈ లోకాలన్నింటినీ పాడు చేసేస్తావా ఇవాళ? మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది జీవితంలో, రాముని స్థితిని మీరు గమనించే ముందు మీరు కూడా ఒకటి ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ఉండాలి. మనం అగ్నితో ఉపమానం వేసి కొన్నిటిని చెప్తాం. అగ్ని బయట ప్రకాశిస్తూ కనపడుతుంది, అలాగే దుఃఖాగ్ని శోకాగ్ని అంటాం, శోకమనే అగ్ని, జఠరాగ్ని లోపల పుట్టే అగ్ని. ఇందులో కొన్ని అగ్నులు ఏమిటో తెలుసా అండి? మీరు ఏదైనా దానికి సమర్పిస్తే ఊరుకుంటాయి, మీరు గమనించండి. జఠరాగ్ని, నాకు ఏదో కాస్త 9:30 ఆకలేస్తుంది, వేస్తే నేను ఇంత పదార్థం ఇందులోకి పడేశాను అనుకోండి, అది ఊరుకుంటుంది మళ్ళీ రేపు ఉదయం వరకు, ఏమందిహ. అగ్నిహోత్రంలో పడేస్తే ఊరుకునే అగ్నిహోత్రాలు కొన్ని ఉంటాయి, మీరు ఏది వేసినా ఇంకా ప్రజ్వరిల్లే అగ్నిహోత్రాలు కొన్ని ఉంటాయి. మామూలు అగ్నిలో మీరు ఆజ్యం పోశారనుకోండి, ఊరుకుంటుందా? ఛస్ అని లేస్తుంది, వేసిన కొద్దీ లేస్తుంది తప్ప వేస్తే అనగని అగ్నిహోత్రం ఒకటి ఉంటుంది. అలాంటి వాటిల్లో బయటి అగ్నిహోత్రం ఎటువంటిదో లోపల ఉండేటటువంటి అటువంటి అగ్నిహోత్రమే క్రోధాగ్ని. మీరు దగ్గరగా కూర్చుని నెయ్యి పోస్తే జ్వాల మీ మీదకి వస్తుంది, నాకు నెయ్యి పోసాడు కదా అని ఊరుకోదు. అలాగే మీ క్రోధాగ్ని ఏం చేస్తుందో తెలుసా అండి? ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, క్రోధాగ్నికి ఎప్పుడూ పరావర్తనం ఉంటుంది, అంటే తిరిగి మీ మీదకి వస్తుంది. అది బంతి లాంటిది, మీరు ఎదురుగుండా గోడ ఉంది కదా అని మీ ఎదురుగుండా మీరు బంతి పెట్టి ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా తిరిగి మీ మీదకి వస్తుంది బంతి. మీ క్రోధం కూడా అంతే. క్రోధాగ్ని, బయట ఉండే అగ్ని, ఈ రెండు వేస్తే చల్లారేవి కావు, వేస్తే ప్రకోపిస్తాయి. అందుకే ఇప్పుడు నిజంగా రాముడు బాణాలు వేయడం మొదలెట్టాడు అనుకోండి, ఎంతమంది ఏడవడం మొదలెట్టినా పెరుగుతుంది తప్పని తరగదు. ఇప్పుడు దాన్ని చల్లార్చాలి అంటే ఒక్కటే ఒక్కటి ఉంటుంది, ఏమిటో తెలుసా అండి? తనంత తాను చల్లారాలి. తనంత తాను చల్లారాలంటే ఎవడో చెప్తే చల్లారుతుందని మీరు అనుకోకండి, చెబితే పుచ్చుకునే గుణం మీకుంటే చల్లారుతుంది. చెబితే చల్లారుతుందంటే అప్పుడు చెప్పినవాడు గొప్పవాడు, అలా అయితే నిన్న రావణుడు మారి ఉండాలి. చెబితే విన్నవాడు గొప్పవాడు, ఎంత కోపంలోనూ తప్పు, అలా కోపడకూడదు నువ్వు అన్నారనుకోండి, నేను చెప్తున్నానయ్యా పెద్దవాణ్ణి, ఇంకా నా పెద్దరికానికి గొప్పతనం ఏమిటి, నేను చెప్తున్నాను అంతే, ఇక నువ్వు మాట్లాడడానికి వీల్లేదు లోపలికి వెళ్ళిపో అన్నారనుకోండి, వెంటనే మీరు లోపలికి వెళ్ళిపోయారనుకోండి. ఇప్పుడు చెప్పినవాడు గొప్పవాడా విన్నవాడు గొప్పవాడా అంటే విన్నవాడు చాలా గొప్పవాడు, తన క్రోధాన్ని వెంటనే కిందకి దింపేశాడంతే ఆ మాటకి. అంటే ఆయన నీకు ఇచ్చిన పెద్దరికం అంత గొప్పది, అంత గొప్ప హృదయం ఉన్నవాడు కాబట్టి ఆయనదా పెద్దరికం, చెప్పినవాడిదా పెద్దరికం నాకు చెప్పండి. రాముడి పెద్దరికం ఏమిటో ఇప్పుడు మనకి చూపిస్తారు మహర్షి. ఇంత క్రోధమూర్తి ఏమన్నారు, నువ్వు తప్పు చేశావు లక్ష్మణ అన్నారు ఇందాక. ఇప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు, నోర్ మొయ్ నువ్వు నాకు చెప్పేవాడివా అని లక్ష్మణుడి మీద మొదటి బాణం వేస్తే కాదు, మంచి మాట చెప్పావు లక్ష్మణ అనగలిగితే దిద్దుకోవడం వచ్చినటువంటి పెద్దరికం ఉన్నవాడు రాముడు. ఇది మీరు గ్రహించగలిగితే రాముడు ఏం చేశాడో మీకు ఉపయోగపడుతుంది, తప్ప రాముడిది చేశాడని మీరు రామాయణం చదువుకుంటే మీకేం ఉపయోగపడుతుంది నాకు చెప్పండి. రాముడు ఎలా చేశాడంటే రాముడు చాలా గొప్పవాడండి అన్నారనుకోండి, ఇప్పుడు ఎందుకు రాముడికి కితాబులు? రాముడికి అంత గొప్పవాడు కాబట్టి అష్టోత్తరంతో సహస్రంతో పూజలు, రామకోటి పారాయణలు, రామకోటి నామలేఖన యజ్ఞాలు, మీరేం చేస్తారు రాముడి గురించి చదివి? ఇది మీరు స్వీకరించవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు, పురాభూత్వా మృదుర్దంత అన్నయ్యా నువ్వు చాలా మృదువుగా ఉండేవాడివి అన్నయ్యా, నువ్వు చాలా ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడివి, సర్వభూత హితేరత అన్ని భూతముల యొక్క హితాన్ని చూసేటటువంటి వాడివి, అటువంటి వాడివి నువ్వు ఇవాళ క్రోధమునకు వశుడవవుతున్నావు అన్నయ్యా.

ಇಂದ್ರೇ ಲಕ್ಷ್ಮೀ ಪ್ರಭಾ ಸೂರ್ಯೇ ಗತಿರ್ವಾಯೌ ಭುವಿ ಕ್ಷಮಾ ಏತಚ್ಚ ನಿಯತಂ ಸರ್ವಂ ತ್ವಯಿಚಾನುತ್ತಮಂ ಯಶಃ. ಪಾ ಏವಿ ಶ್ಲೋಕಂ ಅಂಡಿ, ಅದ್ಭುತಂ. ಲಕ್ಷ್ಮಣುಡಿ ನೋಟಿ ವೆಂಟ వచ్చినటువంటి ఈ శ్లోకం అమృత భాండం అన్నమాట. నిజంగా చంద్రే లక్ష్మీ, చంద్రుడికి చల్లటి వెన్నెల. ప్రభా సూర్యే, సూర్యుడికి గొప్ప తేజస్సు. గతిర్ వాయువు, వాయువుకి కదలగలిగినటువంటి శక్తి. భూమిక్షమ, భూమికి ఓర్పు. ఏతచ్చ నియతం సర్వం, ఇవి వాటి వాటికి ఉండే లక్షణాలు. త్వయిచానుత్తమం యశాః, అన్నయ్య నువ్వు చాలా గొప్ప కీర్తివంతుడివి అన్నది నీకున్న లక్షణం. భూమి ఏ కారణానికి ఓర్పు నదలదుగా, వాయువు ఏ కారణానికి కదలకుండా ఉండట్లేదుగా. భూమి కదిలేటప్పుడు అశుద్ధం మీదకి వెడుతోంది. చిచ్చి చిచ్చి, ఈ మనుషులు అశుద్ధం ఎక్కడ పడితే అక్కడ విసర్జిస్తున్నారు అని గాలి కదలడం మానేస్తోందా? భూమి పాదాలతో తొక్కుతున్నాం, వీళ్ళు నన్ను పాదాలతో తొక్కుతున్నారని భూమి కోపం వచ్చి కదిలిపోతోందా? వాటికి ఎలా ఆ లక్షణం ఉందో, నీకు ఉత్తమమైన కీర్తివంతుడు అన్న పేరు నీకు అలా ఉంది. కీర్తి అన్నది అసిధారావ్రతం. కీర్తి అన్నది ఒకసారి సంపాదించుకుంటే ఉండిపోయేది కాదు, ఆఖరి ఊపిరి వరకు సంపాదించుకుంటూనే ఉండాలి మీ ప్రవర్తనతో. చాలా కీర్తి సంపాదించినా ఒకే ఒక పెద్ద తప్పు ఎవరైనా చేసేసాడనుకోండి, అంతే అపకీర్తి వచ్చేస్తుంది. మీరు అనుకుంటున్నారు కానండి, ఆయన సంగతి మీకేం తెలుసు అంటాడు, అంతే ముందే చెప్తాడు, అయిపోయింది ఆయన కీర్తి. కాబట్టి అన్నయ్య నువ్వు తొట్టు పడకూడదు. నువ్వు తొట్టు పడ్డావో పోయిందంటే నీ కీర్తి, తొట్టు పడుతున్నావు అన్నయ్య, క్రోధానికి వశుడమైపోతున్నావు. వశుడమైపోతే సర్వభూత హితేరత దాంత జితేంద్రియ ఎగిరిపోతాయన్నయ్య. మృదుహు ఏవి ఆ మాటలు నిన్ను స్తోత్రం చేస్తూ నీకు అటువంటి ఉత్తమమైన యశస్సు ఉంది. క్రోధానికి వశుడమైపోయి ఇవన్నీ పోగొట్టుకుంటావా? అవి పోగొట్టుకోకూడదన్నయ్య, ఆ కీర్తిని ఉంచుకోవాలి. ఏకస్యనాపరాధేనా లోకాన్ హంతుం తమర్హసి. సీతమ్మ తల్లిని అపహరించిన వాడు ఎవడో ఒక్కడే అన్నయ్య. ఇద్దరు రాక్షసులు యుద్ధం చేయలేదు, ఇక్కడ ఇద్దరు చేశారు నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎవడో ఒక్కడే సీతమ్మని అపహరించే ప్రయత్నం చేశాడు. ఆ ఒక్కడిని చంపు నీ గొప్పతనం. నీకున్న శక్తినంతా పెట్టి ఎవడు తప్పు చేశాడో వాణ్ణి శిక్షించు. అంతేకాని ఏకస్యనాపరాధేన, ఒకడు తప్పు చేస్తే లోకాన్నంతుం తమర్హసి, ఈ లోకాన్నంతటినీ చంపేస్తావా అన్నయ్య నువ్వు? అది న్యాయవాది. అందుక అన్నయ్య అస్త్రశస్త్ర విద్యలు నీకు ఇచ్చింది గురువుగారు, ఇలా చేయమనా ఇచ్చింది. కాబట్టి ఏకస్యతు విమర్దోయం నద్వయోర్వదతాంవర. ఇక్కడ ఇద్దరు యుద్ధం చేసినటువంటి ఆనవాళ్లు లేవన్నయ్య, ఒక్కడే చేశాడు. నైకస్యతు కృతే లోకాన్ వినాశ ఇతుమర్హసి యుక్త దండాహి మృదవః ప్రశాంతా వసుదాదిపాః. రాజదండం పట్టుకున్నటువంటి రాజు యుక్తాయుక్త విచక్షణతో తప్పు చేసిన వాణ్ణి మాత్రమే శిక్షించవలసి ఉంటుంది. సదాత్వం సర్వభూతానాం శరణ్య పరమాగతిం కోను దార ప్రణాశంతే సాధు మన్యేత రాఘవ. సర్వభూతములయందు నీకు అనురక్తి, సర్వభూతములకు నీయందు అనురక్తి. అటువంటిది ఈ భూతములన్నీ కూడా నీ భార్యనెవడో అపహరిస్తే అవి సంతోషిస్తున్నాయని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వు వాటిని ఎంత ప్రేమించావో అవి నిన్నంత ప్రేమించాయి. అవి నిన్నంత ప్రేమించాయి కాబట్టి నీ బాధలో అవి బాధపడుతున్నాయి. బాధపడుతున్నాయి కాబట్టే ఇందాక జంతువులు మనకి మార్గం చూపించాయి. నీకు ఉపకారం చేయనంత మాత్రం చేత బాధపడలేదని ఎక్కడుంది శాస్త్రం? అలా ఏం లేదే. నీవు భూతములను ప్రేమిస్తున్నావు కాబట్టి అవి నిన్ను ప్రేమించి తీరుతాయి. కాబట్టి అన్నయ్య ఇప్పుడు వాటిని ఎందుకు చంపేస్తానంటున్నావు? సరిత సాగరాహ శైల దేవగంధర్వ దానవాహ నాలంతే విప్రియం కర్తుం దీక్షితస్యేన సాధనః. అన్నయ్య ఇక్కడ ఉన్నటువంటి నదులు, నదములు, సముద్రములు, పర్వతములు, దేవతలు, గంధర్వులు, వీళ్ళందరికీ కూడా నీవే శరణ్యం. వీళ్ళందరూ కూడా నిన్నే శరణు వేడుతారు. ఎవరైనా ఉపద్రవం కల్పిస్తే రక్షించమని నిన్నడుగుతారు. అటువంటిది నువ్వే వాటిని చెమకితే వాళ్ళు ఎవరిని అడుగుతారన్నాయ? వాల్మీకి మహర్షి యొక్క ఈ శ్లోకాన్ని తీసుకునే లోకంలో ఒక కథ చెప్తుంటారు. వెనకటికి రామచంద్రమూర్తి ఏదో తవ్వుతూ గుణపం పెట్టి తవ్వుతూ ఉంటే ఆ గుణపం ఓ కప్ప మీద పడితే కప్ప ఏమనలేదు. అనకపోతే రాముడు చూసి, అయ్యయ్యో నేను మరి గుణపం వేస్తున్నప్పుడు రామా నా మీద వేస్తున్నావు ఎందుకు అనలేదని అడిగట. నన్ను ఎవరైనా చెనకితే రామా అని నీకు చెప్పేవాడిని, నువ్వే చెనకితే నేను ఎవరికి చెప్పుకోనందిట కప్ప. అలా ఇవన్నీ నిన్ను శరణాగతి చేస్తాయి. అలాంటి నువ్వే వాటిని చంపేస్తే ఎవరికి చెప్పుకుంటాయన్నయ్యా? లోకాలన్నింటినీ నువ్వు లయం చేస్తావా?
ಏನ ರಾಜನ್ ಹೃತಾ ಸೀತಾ ತಮನ್ವೇಷಿತು.

0: అర్హసి మద్వితీయో ధనుష్పాణి సహాయి పరమర్షివి. అన్నయ్య, ఇద్దరం కలిసి ధనస్సును పట్టుకుని సీతమ్మని వెతుకుదాం, అంతేకాని నువ్వు ఇలా ఆగ్రహించకూడదన్నయ్య. అంటే శీలేన సామ్నా వినయేన సీతాం నయేన న ప్రాప్యసి చేన్నరేంద్ర తత సముత్పాదయ హేమపుంఖై మహేంద్ర వజ్ర ప్రతిభై శరౌఘై. ఒకవేళ మనం ధర్మం పట్టుకుని ఓర్పుతో వెతికి వెతికి వెతికి వెతికి ఎంత వెతికినా సీతమ్మ కనపడకపోతే, మనం చెయ్యవలసిన ప్రయత్నం మనమంతా చేసిన తర్వాత కూడా ఎవ్వరూ మనకి సహకరించకపోతే, అప్పుడు నువ్వు బంగారు ములుకులు పిడిలు కలిగినటువంటి బాణాలని ప్రయోగితూ గానివి. తప్ప అసలు ప్రయత్నమే లేకుండా వాళ్ళందరి మీద నేరం ఆరోపించి మనం చంపుతామంటే ఎలాగన్నాయా? కాబట్టి అటువంటి పని చేయకూడదు. మహతా తపసారామ మహతా చాసి కర్మణ రాజ్ఞా దశరథే నాసి లబ్ధోమృతం మివామరై. దేవతలు అమృతాన్ని పొందినట్టు యజ్ఞయాగాది క్రతువులు చేసి, అశ్వమేధ యాగం చేసి, పుత్రకామేష్టి చేసి దశరథ మహారాజు గారు నిన్ను పుత్రుడిగా పొందాడు. ఇది దుఃఖమిదం ప్రాప్తం కాకుత్సన సహిష్యసే ప్రకృతశ్చల్పా అల్పసత్వశ్చ ఇతరక్క సహిష్యతి. అన్నయ్య, ఇన్ని చదువుకున్నావు, వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి, ఇంత పరాక్రమవంతుడివి, ఇంత తేజోవంతుడివి, ఇంతటి వీర్యవంతుడివి, నువ్వే కష్టాన్ని ఓర్చుకోలేక లోకాన్ని లయం చేసేస్తానంటే ఇంకా లోకంలో ఉన్నవాళ్ళు కష్టమన్నది వస్తే ప్రాకృతమైనటువంటి మానవులు వాళ్ళు ఏం తట్టుకుంటారన్నయ్య? ఆ రోజున వాళ్ళ భార్య కనబడకపోతే రాముడు లోకాన్ని లయం చేశాడు, నేను మాత్రం కోపం వస్తే ఏం చేయకూడదని అడగరా? కాబట్టి అన్నయ్య, కష్టాన్ని తట్టుకోవడంలో గొప్పతనం ఉంది, కానీ కష్టానికి విచిలితడి అయిపోతే ఎలాగన్నయ్య? దుఃఖితో హి భవాన్ లోకాన్ తేజసా యది దక్షతే ఆర్తాహ ప్రజా నరవ్యాఘ్ర త్వను అస్యంతి నివృతి ఆశ్విసి నరశ్రేష్ట ప్రాణినక్కస్య నాపద. అసలు ఈ లోకంలో ఆపద వచ్చిన వాళ్ళందరూ కూడా కనపడిన దాన్నల్లా దహించేయడం మొదలు పెడితే, నువ్వు ఒక్కట ఆలోచించు, లోకంలో ఆపద అన్నది రాని వాళ్ళు ఉన్నారా? మహాత్ములైన వాళ్ళు, ఎంతటి మహాత్ముడికి ఆపద వచ్చింది. లోకస్వభావ ఏ వైష ఈయాతిర్ నహుషాత్మజ గత శక్రేణ సాలోక్యం ఆనయస్తం తమస్పృశత్. నహుషుని యొక్క కుమారుడైన యయాతి ఎంతో పుణ్యం చేసి చేసి చేసి చేసి చేసి చేసి దేవలోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు స్వాగతం చెప్పాడు. ఎంత పుణ్యం చేశానో తెలుసా నేను? ఇంత పుణ్యం చేశాను కాబట్టి అమరలోకానికి వచ్చాను, వీళ్ళు నా అంత పుణ్యం చేశారా అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళని చూపించి, నిన్ను నువ్వు పొగుడుకున్న మహాపాపాత్ముడివి కాబట్టి ఇక్కడ ఉండకూడదు, కిందకెళ్ళిపో అని తోసేశాడు ఇంద్రుడు. అంత కష్టపడి పుణ్యం చేసుకున్న మహాత్ముడైనటువంటి యయాతి వెంటనే ఆపదని పొందలేదా అన్నయ్య? మహర్షిణ్యో వశిష్ఠస్తు య పితుర్న పురోహిత ఆత్మాపుత్ర శతం యజ్ఞే తథైవాస్య పునర్హతం. మన కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షికి ఒకే రోజు నూరుగురు పిల్లలు పుట్టారు. ఆ నూరుగురు పిల్లల్ని విశ్వామిత్రుడు తన యొక్క శాపవాక్కుతో ఒక్కసారి చంపేశాడు. నూరుగురు కొడుకులు ఒక్కరోజు చచ్చిపోయారన్నయ్య. వశిష్ఠ మహర్షి లోకాన్నంతటిని లయం చేశారా? యాచేయం జగతాం మాత దేవి లోక నమస్కృత అస్యాస్తి చలనం భూమి దృశ్యతే సత్య సంశ్రమ. ఈ భూమి కష్టపడలేదా అన్నయ్య? ఎంత కష్టపడుతోంది ఈ భూమి, మన పాద తాడనములను సహించట్లేదు. అయినా ఎప్పుడైనా ఈ భూమి కోపం వచ్చి నేను కదులుతానని కసిహేసం కదులుతోంది అన్నయ్య. భూమి కదిలితే ఎంత ప్రమాదం వస్తుంది? యౌ ధర్మౌ జగతాం నేత్రౌ యత్ర సర్వం ప్రతిష్ఠితం ఆదిత్య చంద్రౌ గ్రహణం అభ్యుపేతో మహాబలౌ. ఈ లోకమంతా ఎవరి యందు ప్రతిష్ఠితమైందో, కాలము ఎవరి వల్ల నడుస్తోందో, ఈ లోకములన్నీ ఎవరి వల్ల పుట్టి ఎవరి వల్ల పెరిగి ఎవరి వల్ల లయమవుతున్నాయో, అటువంటి సూర్యచంద్రులిద్దరు రాహువు కేతువు అనబడేటటువంటి గ్రహముల చేత పర్వకాలముల యందు గ్రసింపబడుతున్నారు. అంత మాత్రానికి వాళ్ళు కోపగించుకుని లోకాల్ని లయం చేస్తున్నారా అన్నయ్య? ఆపద వచ్చిన వాళ్ళందరూ ఇలా విచిలితులైపోతే తద్విధాన హి శోచంతి సతతం సత్యదర్శిన సుమహత్స్యపి కృచ్ఛ్రేషు రామ నిర్విణ్ణ దర్శనాహ. లోపల కదిలిపోకుండా నిలబడగలిగినటువంటి జ్ఞానమున్నటువంటి రామచంద్ర, బాగా ఆలోచించు. శోకము కలిగితే ఇలా కదిలిపోతారా? శోకము కలిగితే నిలదొక్కునే ప్రయత్నం చేసి ధర్మ మార్గంలో ఇంకా నడవలసి ఉంటుందా? కాబట్టి నువ్వు బాగా ఆలోచించు, ఆపద వస్తే కదిలిపోకూడదు కదా అన్నయ్య. ఇంత ఘోరమైన ప్రతిజ్ఞ చేసి లోకాల్ని లయం చేస్తావా? నాకు ఇది చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది. అంత కష్టపడి ద్రౌపది ఐదుగురికి భార్య అయి ఐదుగురికి సంతానానికి అంది.
1: కురుక్షేత్ర

యుద్ధం పూర్తయింది. ఇప్పుడు ద్రౌపది యొక్క బిడ్డలలో ధర్మరాజు గారికి కలిగినటువంటి వాడు పట్టాభిషేకం చేయబడతాడు. ఒకే రాత్రి శిబిరంలో పడుకున్నటువంటి ద్రౌపది యొక్క ఐదుగురు పాండవుల బిడ్డల్ని అశ్వత్థామ రాత్రికి రాత్రి చంపేశాడు. చంపేస్తే ముందు తెలుసున్నవాడు కాబట్టి కృష్ణ పరమాత్మ పాండవుల్ని దూరంగా తీసుకెళ్ళాడు. ఈ మాట కురుక్షేత్రంలో యుద్ధరంగంలో అంపశయ్య మీద పడిపోయి ఉన్నటువంటి భీష్మాచార్యుల వారికి చెప్పారు. తాతగారు, రాత్రి పాండవుల యొక్క పిల్లలందరూ సంహరింపబడ్డారు, ద్రౌపది సంతానం అంతా నశించిపోయింది, అశ్వత్థామ చంపేశాడన్నారు. భీష్ముడు ఏమన్నాడో తెలుసా అండి? అన్నన్నా అలాగా అనలేదు. ఆయన అన్నాడు, ఇప్పుడు దుర్యోధనుడు రాజు కాడుగా చచ్చిపోయాడుగా, ధర్మరాజేగా గెలిచినవాడు కాబట్టి ధర్మరాజు చేతిలోనేగా ఉంది రాచరికం. రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, అర్జునుడో దేవేంద్రుడి యొక్క కొడుకు, శాత్రమోద్వీజకమైన గాంధీవము విల్లుయట, శత్రువుల్ని సంహరించగలిగినటువంటి గాంధీవం అది, టంకారం చేస్తే చాలు, బలహీనమైన గుండున్న వాళ్ళందరూ చచ్చిపోతారు, అటువంటి టంకారము చేయగలిగినటువంటి గాంధీవము ధనస్సు, సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట, అందరినీ రక్షించగలిగినటువంటి కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథి, ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తొడువచ్చునట, ఎప్పుడూ గదాదండాన్ని పట్టుకుని కోపంతో తిరిగేటటువంటి భీమసేనుడు అర్జునుడికి పక్కనుంటాట. ఆపద కల్గుటకి ఇమి చిత్రమో అన్నాడు. ఇంతమంది తండ్రులై ఉండగా, ఇంతమంది గొప్పవాళ్ళుండగా పిల్లలందరూ ఒక్క రాత్రి చచ్చిపోవడం అంటే, ఇటువంటి ఆపద రావడం అంటే, ఇంతమంది ఉన్న చోటే ఆపద వచ్చిందంటే, ఆపద అన్నది ఈశ్వరుడి చేత ఎలా ఇవ్వబడుతుందో ఆశ్చర్యం కదా అన్నాడు. తట్టుకున్నాదా లేదా ద్రౌపది? ఐదుగురు కొడుకులు పోతే భీముడు కోప్పడ్డాడేమో కానీ చంపేస్తానని, ఆ ద్రౌపది మాత్రం ధర్మాన్ని వీడలేదు. మహాతల్లి నిజంగా మహాభారతంలో ఆ స్థితిలో ఆవిడ కాబట్టి ఆ మాట చెప్పగలిగింది. కొడుకులు పోయి నేను ఏడుస్తున్నట్టే ఎక్కడ ఏడుస్తోందో ద్రోణుడి యొక్క భార్య ఆ అశ్వత్థామ కోసం. కాబట్టి ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి అప్పజెప్పేయండి అయ్యా, గురువు ఒకటి గురుపుత్రుడు ఒకటి కాదు తప్పు, తీసుకెళ్ళి ఇచ్చేసేయండి అంది ఆవిడ. కాబట్టి మహాత్ములైన వాళ్ళకి ఆపదలు రాలేదా అన్నయ్యా? కనుక అంటే ఇది భీష్ముడు చెప్పినటువంటి ఘట్టం. పై ఘట్టాల వరకు మీరు వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాలు కాబట్టి విచలితలు కాకుండా నిలదొక్కున్న వాడెవడో వాడు కదా అన్నయ్యా మహాత్ముడు. నీకు తెలియదని కాదు, బుద్ధిశ్చతే మహాప్రాజ్ఞ దేవైరపి దురన్వయ శోకేనాభిప్రసుప్తం ప్రసుప్తం తే జ్ఞానం సంబోధయామ్యహం. నీకు తెలియదు అని నేను చెప్పట్లేదన్నయ్యా, కేవలం నీ జ్ఞానం అనేటటువంటి అగ్నిహోత్రాన్ని బూది కప్పింది శోకం, దాన్ని తొలగించడానికి ఒక్క నాలుగు మాటలు చెప్పానంటే దేవతలు కూడా నీకు చెప్పడానికి సాహసిస్తారా అన్నయ్యా? నీకు తెలియదు ఉంటుందా? దివ్యంచ మానుషంచత్వం ఆత్మనశ్చ పరక్రమం ఇక్ష్వాకు వృషభావీక్ష్య యతస్వద్విషతాం వధే. నీకు దేవతలకి ఎంత పరాక్రమం ఉందో అంత పరాక్రమం ఉంది, వాళ్ళకి తెలుసున్న అస్త్రశస్త్రాలన్నీ నీకు తెలుసు. ఈ లోకంలో మనుష్యులకి ఎన్ని అస్త్రశస్త్రాలు తెలుసో అన్నీ నీకు తెలుసు. కాబట్టి అన్నయ్య, వాడెవడో వెతికి పట్టుకుని చంపడం పెద్ద కష్టమా? కాబట్టి మనం అలా చేస్తే బాగుంటుందన్నయ్య అన్నాడు. వినే లక్షణం ఉన్నవాడు రాముడు, వినని లక్షణం ఉన్నవాడు రావణుడు. మారీచుడు అంత చెప్పాడు, రావణుడు విన్నాడా? తమ్ముడు నీ తప్పు వల్లరా ఇంత ఇబ్బంది వచ్చిందని ఏ రాముడు అన్నాడో ఆ లక్ష్మణుడు చెప్తే రాముడు అన్నాడు, పూర్వజోప్యుక్తమాత్రస్తు లక్ష్మణేన సుభాషితం సారగ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవ. తమ్ముడా, నువ్వు చాలా మంచి మాటలు చెప్పావురా, నిజమే. ఆ ఒక్కడి మీద నేను కసి తీర్చుకోవాలి, కానీ లోకాన్ని లయం చేయడం ఏమిటి? చూశావా నన్ను శోకం కదిపిందని, పద మన ఇద్దరం కలిపి వెతుకుదాం అన్నాడు. ఇది రాముని యొక్క గొప్పతనం. నేను మీతో మనవి చేసింది ఇదే, మాట విన్నవాడు గొప్పవాడు తప్ప మాట చెప్పినవాడు గొప్పవాడు కాడు. మాట చెప్పినవాడి గొప్పతనం విన్నవాడి వల్ల నిలబడుతుంది. ఏమయ్యా నేను చెప్తున్నాను, నా పెద్దరికం ఏమైపోతుంది లోపలికెళ్ళు అన్నాడు అనుకోండి, నీ పెద్దరికం మంట కలిసిందిలే ఊరుకోవాయా పక్కకెళ్ళి అన్నాడు అనుకోండి, ఏమైంది వీడి పెద్దరికం? పెద్ద చెప్పొచ్చావు లేవా, నువ్వు విడితే ఏదో పని అవుతుందన్నావు, నీ గడ్డిపర కింద తీసేసాడంటారు. ఆయన గౌరవం కూడా పోయిందా లేదా? ఆయన గౌరవం ఎప్పుడు నిలబడుతుందంటే ఆయన గౌరవాన్ని నిలబెట్టేవాడు ఉంటేను కదండి. క్రోధాన్ని అగ్నిహోత్రంలో నెయ్యి పోస్తే ఎలా పెరుగుతుందో క్రోధంతో

మీరు పనులు చేసే కొద్దీ పెరుగుతుంది తప్ప దానివల్ల ఉపశాంతి కలుగుతుంది అని మీరు ఎప్పుడూ అనుకోకూడదు. అందుకే అంటే చెప్పినంత తేలిక కాదనుకోండి, కానీ సాధన చెయ్యగా చెయ్యగా మీరు ఆ క్రోధాన్ని పరిశీలన చేసి క్రోధమునకు విరుగుడు ఏమిటో తెలుసా అండి లోకంలో? మౌనమే, అదొక్కటే విరుగుడు. అదుపు తప్పిన కోపం మీకు వస్తే మీరు ఉత్తర క్షణంలో మౌనంలోకి వెళ్ళిపోవాలి. మీరు ఒక 30 నిమిషాలు ఒక గంట సేపు తీవ్రమైన శోకము కలిగినా తీవ్రమైనటువంటి క్రోధము కలిగినా మౌనంలోకి వెళ్ళాలి. ఎందుకో తెలుసా? తీవ్రమైన శోకం క్రోధాన్ని పుట్టిస్తుంది, అవి రెండు అక్క చెల్లెళ్ళు. అందుకని తీవ్రమైన శోకం కలిగినా తీవ్రమైన క్రోధం కలిగినా మౌనంగా ఉంటే కొంతసేపు ఉపశమిస్తుంది. అది మళ్ళీ చల్లారిపోయే అవకాశం ఇవ్వాలి. మీరు పాలు పొంగగానే మీరు గ్యాస్ స్టవ్ ఇలా కట్టేశారనుకోండి, వెంటనే కిందకి వెళ్ళిపోతాయండి, వెంటనే కిందకి వెళ్ళవు. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు సెటిల్ డౌన్. కొంచెం అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇలా కిందకి దిగి త్వరక కట్టి అలా మళ్ళీ తమ స్థాయిలోకి తాము నిలబడతాయి. మీరు ఇలా ఏదో తలుపేసుకుని ఇలా లోపలికి వెళ్ళి కోలం తగ్గిపోయిందని బయటకు వచ్చారంటే మళ్ళీ కూడా వస్తుంది. మీరు ఒక్క గంట సేపు నన్ను విడిచిపెట్టేయండి, నేను మౌనంలో ఉంటాను, మీరు నన్ను దయచేసి ఎవరూ పలకరించకండి అని చెప్పేసి మీరు తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయి మీ మనసుని ప్రయత్నపూర్వకంగా శ్రీరామాయణాది కావ్యముల వైపు, క్రోధము ఎంత ప్రమాదహేతువు, రామచంద్రమూర్తి ఎలా నిగ్రహించుకున్నారు అన్నదాన్ని, మహాత్ములైనటువంటి వారు జీవితాల్లో ఎంత కష్టాలు పడ్డారు, మనం పడిన కష్టం ఎంత, మనకు వచ్చిన శోకం ఎంత అని మీరు బాగా ఆలోచన చేస్తే అది పాలు కిందకి దిగినట్టు దిగుతుంది. దిగిన తరువాత మీరు బయటకు వచ్చారనుకోండి, మీరు కీర్తిని పోగొట్టుకోకుండా మీ పెద్దరిక నిలబడేటట్టు మీరు మాట్లాడగలుగుతారు. యుక్తాయుక్త విచక్షణ మళ్ళీ నిలబడుతుంది. క్రోధము ఆవహించి ఉండగా మీరు ఉన్నారనుకోండి, మీకు మీ ఎదురుకుండా ఉన్న వాళ్ళకి కూడా ప్రమాదమే, అది చాలా దూరం వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జీవితాంతం వగచవలసి ఉంటుంది. కొంతమంది చూడండి అప్పటికి క్రోధంతో చాలా పెద్ద తప్పులు చేస్తారు, చేసి జీవితాంతం ఏ ఖైదులోనో కూర్చుంటారు వెళ్ళి, ఏమి ప్రయోజనం? కాబట్టి క్రోధం అనేటటువంటి దాన్ని పెంచే ప్రయత్నం చేయకూడదు, పాలు దిగినట్టు దింపే ప్రయత్నమే మనిషి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రాముణ్ణి చూసి రామాయణంలో మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ ఘట్టానికి నేను వ్యక్తిగతంగా చాలా పెద్దపీట వేస్తాను. ఎందుకంటే మనిషి తప్పకుండా చాలా జాగ్రత్త పడవలసినటువంటి శత్రు అంటూ ఉంటే క్రోధం ఒకటే. మీరు చూడండి, క్రోధం అన్నది ఎప్పుడు దేన్ని ఆశ్రయిస్తుందో తెలుసా అండి? కామాన్ని ఆశ్రయిస్తుంది. కోరిక పక్కన క్రోధం ఉంటుంది, సాధారణ సిద్ధాంతం అంతే. కామం లేకుండా క్రోధం ఉంటుంది తెలుసా? మనకి కామంతో క్రోధం ఉంటుంది, అంటే ఏదో కోరిక, కోరిక తీరలేదని కూడా క్రోధం వస్తుంది. కామం లేకుండా క్రోధం ఉంటుంది, అదో గమ్మత్తు. ఏ కోరిక ఉండదు, కానీ కోపం మాత్రం ఉంటుంది. అది ఇంకా కోటలో ఉన్న క్రోధం లాంటిది తెలుసా అండి? దుర్వాసో మహర్షి క్రోధం అంతే. ఆయన మహర్షి, మహానుభావుడు, ఆయనకి ఏమీ కోరికలు ఉండవు, ఆయన ఎవరిని ఏమీ కోరుకోడు, కానీ ఇలా అని శాపవాక్యం చెడిపోతుంటాడు. క్రోధాన్ని మాత్రం నిగ్రహించలేడు. విశ్వామిత్రుడు ఎంత కష్టపడ్డాడండి కామక్రోధాల నుంచి బయటికి రావడానికి. కాబట్టి రామాయణంలో నేను చెప్పినంత తేలికండి. మీరు విడిచిపెట్టేయండి అని చెప్పేయడం చాలా తేలిక. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు విడిచిపెట్టేయండి అని చెప్పడానికి మీరు పట్టుకోలేదు దాన్ని, అది మిమ్మల్ని పట్టుకుంది. మీరు ఈ తేడా పట్టుకోవాలి ఎప్పుడు. క్రోధం మిమ్మల్ని పట్టుకుంటోందా అవకాశం చూసి మీరు క్రోధాన్ని పట్టుకున్నారా? మీరు క్రోధాన్ని పట్టుకోలేదు, క్రోధం మిమ్మల్ని పట్టుకుంది. కామం నన్ను పట్టుకుందా, నేను కామాన్ని పట్టుకున్నానా? కామం నన్ను పట్టుకుంది. ఇప్పుడు కామం నన్ను పట్టుకుంది కాబట్టి కామం నన్ను వదలాలి, క్రోధం నన్ను పట్టుకుంది కాబట్టి క్రోధం నన్ను వదలాలి. క్రోధం నన్ను వదలాలంటే అది వదిలేసేయడానికి కావలసిన స్థితిని మీరు కల్పించాలి. ఓ జలగ పట్టుకుందండి, నేను చెరువులో దిగి స్నానం చేద్దామని దిగాను, టక్కన పట్టుకుంది. జలగ పట్టుకున్న తర్వాత మీరు జలగని పట్టుకుని లాగారనుకోండి, అది ఓడదు, సాగుతుంది. జలగ సాగినట్టు సాగుతున్నాడు రా అంటారు. మీరు ఎంత లాగితే అంత సాగి మీ నెత్తుర్ని ఇంకా బాగా గబగబగబ తాగుతుంది. కాబట్టి జలగ ఓడదు. జలగ పట్టుకున్నవాడు ఏం చేయవలసి ఉంటుందంటే పెద్ద కేకలేసి అల్లరి చేసి జలగను లాగితే జలగ ఓడదు. గబగబా పరిగెత్తికి వెళ్ళి ఏం చేస్తారంటే కాస్త ముగ్గట్టుకొచ్చి జలగ ఎక్కడ పట్టుకుందో అక్కడ వేస్తారు. ముగ్గు తగలగానే, ముగ్గంటే మీకు తెలుసు కదా, అది కూడా మర్చిపోతే ఇంకా నేను చాలా కష్టం, వీధుల్లో వేస్తాము ఇంటి ముందు ఆ ముగ్గు, కానీ తగిలితే దాని నోటి దగ్గర అది వదిలేస్తుంది.
ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క లక్షణం. ఉడు ఉందనుకోండి, మీరు నడువుకో తాడు కట్టి

మూతికి కాస్త మధుర పదార్థం రాస్తారు. రాస్తే అది నాక్కుంటూ ఏం చేస్తుందంటే, ఆ ముందు మధుర పదార్థం ఉందనుకుని ఎక్కేస్తుంది నిలువుగా ఉన్న గోడలాగా. దాన్ని ఏం చేస్తారంటే, ఇంకింత ఎత్తి ఎక్కింది, ఇంకా అంతకన్నా ఎత్తి ఎక్కక్కర్లేదు అనుకున్నప్పుడు నడువుకున్న తాణ్ణి ఇలా అంటారు. అనగానే అదంతే, ఇంకా అటుపోయి ఉండిపోతుంది అలాగా. ఇక మళ్ళీ అది కనాలంటే, కదలాలంటే మళ్ళీ మధుర పదార్థం రాయాలి దాని నోటి, రాస్తే తప్పది కదలదు. అంతే, దాన్ని తాడట్టుకుని పైకి ఎక్కేస్తారు. ఒక్కొక్క ప్రాణిది ఒక్కొక్క లక్షణం, ఈశ్వరుడి విభూతి. ఇప్పుడు జలగ మిమ్మల్ని పట్టుకుంటే వదిల్చుకోవడానికి జలగని మీరు వదిల్చుకుంటారా? జలగకి ఇష్టం లేని పదార్థాన్ని చల్లి జలగ వదిలేసేటట్టు చేస్తారా? జలగకి ఇష్టం లేనిది మీరు చల్లాలి చేస్తే జలగ వదిలేస్తుంది. పావుని మీరు పిలిచారా, పాము మీ ఇంట్లోకి వచ్చిందా? పగయగలిగనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లాగాక ఎట్టులుండు అంటారు మహాభారతంలో. పగున్నవాడు ఎలా ఉంటుందంటే, పగగలిగిన వాడు ఉంటే పామున్న ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. పామున్న చోట చోడు చల్లాలి, చల్లితే మంత్రించిన చోడు చల్లితే పావు రాదు. క్రోధం మిమ్మల్ని పట్టుకుంది కాబట్టి ఇప్పుడు క్రోధం వదలాలంటే, క్రోధం ఉండడానికి వీలు లేని పరిస్థితి మీరు కల్పించాలి. అది కల్పించడం, హఠాత్తుగా క్రోధం వస్తుంది కానీ హఠాత్తుగా మీరు కల్పించలేరు. కాబట్టి మీరు దానికి సమయాన్ని ఇవ్వాలి. సమయాన్ని ఇవ్వాలంటే మీరు మౌనంలోకి వెళ్ళాలి. ఇది శ్రీరామాయణంలోంచి మనుష్యుడు మనుష్యుడుగా బ్రతకడానికి చేసినటువంటి గొప్ప ఉపదేశం. ఈ ఘట్టాన్ని ఆధారం చేసుకునే మనిషి తన జీవితాన్ని మలుచుకోవలసి ఉంటుంది. అప్పుడే లోకం రామరాజ్యం అవుతుంది. అందుకే రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం వింటారో అంతకాలం మనుష్యత్వం ఉంటుంది అనడానికి కారణం అదే. కాబట్టి ఇప్పుడు ఇద్దరూ కలిసి వెతకడం మొదలుపెట్టారు. చాలా సంతోషించాడు రామచంద్రమూర్తి, తన యొక్క కోపాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తరువాత వాళ్ళు అటుగా వెడుతుంటే, తత పర్వత కూటాభం మహాభాగం ద్విజోత్తమం దదర్శ పతితం భూమౌ చతజార్ధ్రం జటాయుజం తం దృష్ట్వా గిరిశృంగాభం రామో లక్ష్మణమబ్రవీత్ అనేన సీతా వైదేహి భక్షితా నత్ర సంశయః గృద్ధరూపం జిదం రక్షో వ్యక్తం భవతి కాననే భక్షయిత్వా విశాలక్షీం అస్తే సీతాం యథాసుఖం అస్తే సీతాం యథాసుఖం. ఎదురుగుంట జటాయువు కనపడింది, నెత్తుటితో ఉంది, నోట్లోంచి నెత్తురు నురుగు వస్తున్నాయి. దూరం నుంచి చూశాడు రాముడు. ఆయన హృదయమునకు స్వస్థత ఇంకా పూర్తిగా కలగలేదు. ఆయన ఎక్కడ నెత్తురు కనబడ్డా, అది సీతమ్మ నెత్తురే అన్న భావనలో ఉన్నాడంటే, నేను మీతో మనవి చేశానుగా అలా ఉండొచ్చా అండి అని. నరుడి కథ, ఎక్కడ అతి ప్రీతి ఉందో అక్కడ ప్రమాదాన్నే శంకిస్తుంది. కాబట్టి ఆయన అన్నాడు, ఈ జటాయు రాక్షసుడు పక్షి రూపంలో మనకి చెట్టు మీద కనపడ్డాడు. ఇప్పటి వరకు అసలు జటాయువుకి అప్పచెప్పాను కదా, ఏడని ఆయన అడగలేదు. అంటే ఆయన శోకంలో మరిచిపోయాడు జటాయు గురించి. ఇప్పుడు కనపడగానే ఏమనుకున్నాడంటే, నెత్తురు చూసి, ఈ రాక్షస రూపంలో ఉన్న పక్షియే మన మిత్రుళ్ళ, ఇన్నాళ్ళు మనతో ఉంది, మన ఇద్దరం బయటికి వెళ్ళగానే మీ ఇద్దరూ వెళ్ళాక రక్షిస్తానని అందుకే చెప్పింది అరణ్యకాండలో.

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక

0: శ్రద్ధ అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
1: వడ్లను నీటిలో తేల్చేయరడం. బంగ్లాదేశ్ లో 95% కన్నా ఎక్కువ మంది రైతులు సొంత వడ్లను వాడతారు కాబట్టి ఆ వడ్ల నాణ్యతను మెరుగుపరచడం ఆ దేశానికి చాలా ముఖ్యం. మంచి దిగుబడి రావాలంటే ఆరోగ్యవంతమైన వడ్లతో మీరు ప్రారంభించాలి. కీటకాలు, వ్యాధుల వల్ల ఏర్పడే కాలుష్యం వలన రైతులు దాచుకున్న వడ్ల నాణ్యత సాధారణంగా తక్కువే ఉంటుంది. వడ్ల పురుగుల వల్ల దెబ్బతిన్నా, సరిగ్గా పక్వం కాకపోయినా ఆరోగ్యంగా ఉన్న వడ్ల కంటే తేలికగా అవుతాయి కాబట్టి ఈ వాటిని తొలగించడం సులభం. బంగ్లాదేశ్లోని బోగ్రా సమీపంలోని మరియా గ్రామంలోని మహిళలు తమ వడ్ల నాణ్యతను పెంచడానికి సీడ్స్ రొటేషన్ టెక్నిక్ని ఎలా ఉపయోగిస్తున్నారో చూద్దాం.
2: వడ్లు పోసిన డబ్బాన్ని తెరిచినప్పుడు చిమ్మటలు బయటికి ఎగిరిపోవడాన్ని చూస్తే వడ్లకు పురుగు పట్టిందని తెలుస్తుంది. వడ్లను బయటికి తీసి వాటిని చెరిగి శుభ్రం చేస్తాము. ఇంకా ఖాళీగాను కొంతవరకే నిండిన వడ్లని తొలగించాలంటే వడ్లని నీళ్లలో పోయాలి. వడ్ల డబ్బాను తెరిచేటప్పుడు పురుగులు ఉన్నాయా అని, పురుగులు బెజ్జాలు చేసిన వడ్లు ఏవైనా ఉన్నాయా అని గమనించాలి. బెజ్జాలు పడిన వడ్లు పాడయ్యాయని అర్థం. అదే జరిగితే బెజ్జాలు పడ్డ వడ్లను ఏరి తొలగించాలి. అలాంటివి పూర్తిగా తొలగకపోతే వడ్లని నీళ్లలో వేసి పైకి తేలే చెడు వడ్లను వేరు చేస్తాము.
1: మరియా గ్రామపు మహిళలు సీడ్ రొటేషన్ ద్వారా బోలు వడ్లను వేరు చేసి వడ్ల నాణ్యతను ఎలా పెంచుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. సాంప్రదాయకంగా రైతులు సీడ్ రొటేషన్ ను నీళ్లతోనే చేస్తారు. ఈ విధంగా పూర్తిగా నిండని వడ్లు, దుమ్ము, పుడకలు, పురుగు పట్టిన వడ్లు కొన్నిటిని వేరు చేయవచ్చు, కానీ బోలు పడ్డవి, పురుగు పట్టిన వడ్లు పూర్తిగా వేరు కావు. పూర్తిగా నిండని పురుగు పట్టిన వడ్లను వేరు చేయడానికి నీళ్ల నిర్దిష్ట సాంద్రతను పెంచాలి. ముందు శుభ్రమైన కంటైనర్ లో నీళ్లు పోయాలి. తర్వాత ఉప్పు గాని, యూరియా గాని ఆ నీళ్లలో కలపాలి. ఇప్పుడు ఒక కోడిగుడ్డుని ఆ నీళ్లలో వేసి అది తేలే వరకు అందులో ఉప్పు గాని, యూరియా గాని చేర్చుతున్నారు. ఇప్పుడు వడ్లని నీళ్లలో పోసి చేతులతో కలపాలి. బోలు వడ్లు, పురుగు పట్టిన వడ్లు నీళ్ల మీద తేలడం చాలా త్వరగా కనిపిస్తుంది. మంచి వడ్లు కిందనే ఉండిపోతాయి. ఇప్పుడు పైనుంచి బోలు వడ్లు, పురుగు పట్టిన వడ్లు తీసేయాలి. ఉప్పు నీళ్ళని విడిగా ఇంకో డబ్బాలో పోయాలి. మంచి వడ్లని 2-3 సార్లు మంచి నీళ్లతో కడగాలి. ఈ విధంగా బోలు వడ్లు, పురుగు పట్టిన వడ్లు అన్నిటినీ తొలగిస్తే మంచి వడ్లు మిగులుతాయి. వేరు చేసిన వడ్లని కోళ్లకి పెట్టవచ్చు. ఉప్పు నీళ్లని కొబ్బరి చెట్ల మొదళ్లలో పోయవచ్చు. ఆ నీళ్లలో యూరియాతో కలిపితే ఆ నీటిని విత్తనాల పాదుకి పెట్టవచ్చు.
3: నా పేరు జకారియా. నేను బోగ్రాలోని రూరల్ డెవలప్మెంట్ అకాడమీ నుంచి వచ్చాను. రైతులు వడ్లని పోసి దాచిన డబ్బా మూత తెరిచినప్పుడు అందులో పురుగులు ఎగురుతూ కనిపించవచ్చు. వడ్లకి పురుగు పట్టిందో లేదో తెలుసుకోవడానికి కొన్ని వడ్లని రైతు చేతిలోకి తీసుకొని చూస్తాడు. జాగ్రత్తగా పరిశీలిస్తే వడ్లకి జబ్బులున్నట్లు తెలుస్తుంది. పురుగులు ఎండోస్పోర్మ్ అంటే వడ్ల గింజ లోపలి భాగాన్ని తింటాయి. కాబట్టి ఈ వడ్లు బోలుగా మారి నీళ్ల మీద పైకి తేలుతాయి. పాడైన వాటిని చేతులతో వేరు చేయడానికి సమయం ఎక్కువ పడుతుంది. కాబట్టి రైతులు ఈ ఫ్లోటేషన్ పద్ధతిని వాడుతారు. ఇది బాగా ప్రాచుర్యంలో ఉన్న పద్ధతి. ఇక ఉప్పు గాని, యూరియాని గాని చేర్చితే పాడైన వడ్లని చాలా వరకు తొలగించవచ్చు.
1: కాబట్టి గుర్తించుకోండి.

0: ఈ పాక్షికంగా నిండినవి పచ్చివి పురుగు పట్టిన వడ్లని తొలగించడానికి ఒక గుడ్డు నీళ్ల మీద తేలే వరకు నీటిలో ఉప్పు గాని యూరియా గాని
1: పోయాలి.
0: అప్పుడు అందులో వడ్లని పోస్తే పాడైన విత్తనాలు పైకి తేలుతాయి. ఇలా ఇలా నిల్వ చేసిన వడ్లలోంచి పాడైన వడ్లని తేలికగా తొలగించవచ్చు. ఇప్పటి నుంచి వడ్లని విత్తే ముందు ఈ కొత్త పద్ధతిని ఎందుకు ప్రయత్నించకూడదు? అందుకని గుర్తుంచుకోండి, మంచి విత్తనం అంటే మంచి పంట.
1: మనే రాఖబెన్ ভালো বীজে ভালো ফসল.

0: లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్,
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: భీమవరంలోని ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ నందు సంతానలేమి సమస్యకి సంబంధించి ఉచిత వైద్య శిబిరం
4: May 29, 2026 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.
3: ఈ క్యాంపు నందు సంతానలేమి సమస్య, ఎండోమెట్రియాసిస్ లేదా గర్భంలో ఫైబ్రాయిడ్స్ లేదా కణితలు ఉండడం,
4: పీసీఓడి వల్ల సంతాన సమస్య, వీర్య కణాల సమస్యలు మొదలైనవి చూడబడను.
3: ఓపీ కన్సల్టేషన్ ఉచితం. వీర్య కణాల విశ్లేషణ మరియు రక్త పరీక్షలలో 50% వరకు రాయితీ ఇవ్వబడును.
4: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్, ఫస్ట్ ఫ్లోర్ ఎస్ బ్యాంక్ పైన పాత్ బస్ స్టాండ్ దగ్గర జేపీ రోడ్.
3: సెల్ 8925933186, 8925896421.
5: పప్పు విత్తనాల మీద జైవిక పూత. వేల సంవత్సరాలుగా కొద్దీ అర్ధశుష్క ప్రాంతాల్లో రైతులు జొన్నలు రాగుల వంటి పుష్పధాన్యాలను పండించేవాళ్లు. అనేక భూముల్లో జైవిక పదార్థాలు చాలా తక్కువ కాబట్టి చాలా మంది రైతులు కంపోస్ట్ చేసిన ఎరువుతో నింపిన గుంటల్లో విత్తనాలను చల్లేవాళ్లు. జాయ్ గుంటలు అనే పేరున్న వీటిలో వర్షపు నీళ్లు, జైవిక పదార్థాలు, పోషకాలు సరిగ్గా మొక్కలకు అవసరమైన చోటనే పోగై లభించేవి. కానీ మారుతున్న వాతావరణంలో వర్షాకాలంలో తొలకరిని అంచనా వేయడం మరింత అనూహ్యంగా మారింది. తొలకరి తర్వాత కరువు పరిస్థితులు దీర్ఘంగా కొనసాగితే నాటిన విత్తనాలు తేలికగా చనిపోతాయి. పైగా నాటిన విత్తనాలను పక్షులు పురుగులు తినేశాయి కాబట్టి రైతులు మళ్లీ నాటాల్సి వస్తుంది. నాట్లు వేసిన తర్వాత కుటుంబపు పొలాల్ని కనిపెట్టి చూడడానికి పిల్లలను పురమాయించడం జరుగుతుంది. కానీ వాళ్లు పిట్టలని తోలగలిగారు గాని పురుగుల్ని ఏమి చేయలేరు. కొందరు రైతులైతే విత్తనాలకి ప్రమాదకరమైన రసాయనాల పూత పూస్తారు.
6: మేము పురుగు మందులు కొని నాట్లకి ముందు విత్తనాలకి కలిపేవాళ్లం. ఆ విత్తనాన్ని కొరికినవన్నీ చచ్చేవి. ఆడవాళ్లం ముఖ్యంగా బిడ్డలకి పాలిస్తున్న మేము మా బిడ్డలు రోగాల బారిన పడేవాళ్లం. విత్తనాలు మిగిలిపోతే వాటిని ఇంటికి తెచ్చి పిల్లలకి దూరంగా ఉంచాల్సి వచ్చేది. వాటిని తిన్న కోళ్లకి జబ్బు చేసేది. పిల్లలుంటే జాగ్రత్తగా ఉండాల్సిందే.
5: విత్తనాలను పురుగుల మందులతో శుద్ధి చేయడంలో ఉన్న ప్రమాదాల గురించి పల్లె ప్రాంతాల్లోని డాక్టర్లకి బాగా తెలుసు.
7: కొందరు తల్లులు పురుగుల మందు కలిపిన చేతులతోనే తమ బిడ్డలకి స్తన్యాన్ని ఇచ్చేవాళ్లు. దానివల్ల బిడ్డ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినగలదు. మా దగ్గరికి వాంతులు, ఎలర్జీ కేసులు వచ్చాయి. ఈ పురుగు మందుల వల్ల వాడిన వ్యక్తుల్లో గుండె జబ్బులు, శ్వాసకి సంబంధించిన రోగాల వంటి దీర్ఘకాలిక ప్రభావాలు కనిపించడం, వాళ్ళు మరణించడం కూడా జరిగేది.
5: బుర్కినా ఫాసోలోని సృజనాత్మకత గల రైతులు కొందరు సహజమైన దినుసులతో విత్తనాలకు పూత పూసి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. పక్షులు పురుగులు ఆహారమైన గింజల కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే విత్తనాల ఆకారాన్ని, రంగుని మార్చితే వాటిని అవి గుర్తుపట్టనే లేవు. శతాబ్దాల తరబడి భారతదేశంలోని రైతులు విత్తనాలకి పల్చటి పేడని పూతగా వేసేవారు. బుర్కినా ఫాసోలోని రైతులు కూడా ఈ మధ్యనే తమ విత్తనాలకి పూత వేయడాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ పూత బంకమన్ను, కంపోస్ట్, బూడిదల మిశ్రమం.
6: ఉడతలు, ఎలుకలు, అడవి పంది కొక్కులు, గిన్నె పిట్టలు, కోళ్ల వంటి నేల మీద తిరిగే శత్రువుల నుంచి, మట్టిలోని చీమల వంటి శత్రువుల నుంచి మా విత్తనాలని కాపాడుతుంది. అది దీనికున్న ముఖ్యమైన ప్రయోజనం. చాలా ముందుగా విత్తడానికి ఇది మాకు వీలు కల్పిస్తుంది. వానలు పడటానికి ముందే మేం పని మొదలు పెడతాం. తొలకరులు పడటానికి ముందే నాటేస్తాం కాబట్టి మాకు నాట్ల గురించి బెంగ ఉండదు.
5: విత్తనాలకి పూత పూస్తే సగం విత్తనాలే సరిపోతాయి. అంటే హెక్టార్కి 3 కిలోల జొన్నలు సరిపోతాయి. అయితే పూత పూయని విత్తనాలైతే 6 కిలోలు కావాలి. కిలో విత్తనాలకి 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, 1 కిలో బూడిద కావాలి. జొన్నలకి గాని రాగులకి గాని పూత పూయాలంటే దుమ్ములా బాగా పిండిగొట్టిన పదార్థం కావాలి. మట్టి, కంపోస్ట్, బూడిదలని కలిపి పొడిగొట్టాలి. విత్తనాలని ఒక బేసిన్లో గాని గుమ్మడికాయ బుర్రలో గాని పోసి వాటిని నీళ్లతో కొద్దిగా తడపాలి. విత్తనాలకి పోయడానికి పొడిగొట్టిన 3 దినుసుల్ని కలిపి పోయవచ్చు, లేదా ఒక్కొక్కటిగాను పోయవచ్చు. బేసిన్ని కాస్త కదిలిస్తే విత్తనం మొత్తానికి అంటుతుంది. విత్తనాల మీద మళ్లీ కొద్దిగా నీళ్లు చిలకరించాలి. ఇప్పుడు తడిగా ఉన్న విత్తనం మీద ఇంకొంచెం పొడి చల్లాలి. బేసిన్ని 3 నిమిషాల సేపు కదిలిస్తే విత్తనాలన్నిటికీ అంటుతుంది. ఈ 3 దినుసులు అవసరమే. మట్టి, కంపోస్ట్ల పూత విత్తనం శ్వాసిస్తూ సజీవంగా ఉండేందుకు దోహదపడుతుంది.

0: తొలకరి వానల్లో ఒండ్రు మట్టి కంపోస్ట్లు నీళ్లని తొందరగా పీల్చుకుంటాయి. విత్తనం మొలకెత్తగానే పూత విచ్చుకుంటుంది.
1: ప్రతి పదార్థానికి ఒక పాత్ర ఉంది. బంకమన్ను బంకగా ఉంటుంది, అది విత్తనానికి పూతగా అంటుతుంది. బూడిదలోనూ పోషకాలు ఉంటాయి, అది వేటగాళ్ల నుంచి విత్తనాన్ని రక్షిస్తుంది. ఇక ఎరువులు విత్తనం బలంగా ఎదగడానికి తోడ్పడే పోషకాలు ఉంటాయి.
2: పూత పూసిన విత్తనాలని ఒక టార్పాలిన్ మీద ఎండలోనో నీడలోనో ఆరబోయాలి. పూత పూసిన రెండో రోజున విత్తనాలను నాటవచ్చు, లేదా తర్వాత ఎప్పుడైనా నాటడానికి వాటిని ఒక డబ్బాలో పోసి ఉంచుకోవచ్చు. ఇక ఆ విత్తనాలని పిట్టలు పురుగులు తినవు గనుక మీరు వాటిని తొలకరి వానలకి ముందు నాటవచ్చు. విత్తనాలకి పూత పూసి వాటిని శ్రమని ఆదా చేయవచ్చు. పూత పూసిన విత్తనాలు పెద్దవిగా ఉండి చేపట్టడం తేలికవుతుంది. అందువల్ల నాట్ల బెజ్జంలో ఒకటి రెండు విత్తనాలు తేలిగ్గా వేయవచ్చు.
1: ఒకప్పుడు విత్తనాలకి పూత పూసేవాళ్లం కాదు, చాలా విత్తనాలు వేసేవాళ్లం. రాగులు విపరీతంగా వచ్చేవి. ఇప్పుడు విత్తనాలకి పూత వేయడం నేర్చుకున్నాం గనక పొలంలో ఎక్కువ విత్తనాల్ని వేయడం లేదు, చాలా ఆదా అవుతున్నాయి. పొలంలోకి మళ్లీ వెళ్లి మొలకల్ని తగ్గించే పని లేదు.
2: ఎక్కువ విత్తనాలకి పూత పూయడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి నీసెగా గ్రామపు మహిళా సహకార సంస్థ స్థానిక పనివారు తయారు చేసిన మెకానికల్ సీడ్ కోటర్ని వాడుతున్నారు. పూత పూసిన తర్వాత విత్తనాలని జల్లెడ పడతారు కాబట్టి అవన్నీ ఒకే సైజులో ఉండి నాట్లప్పుడు పని తేలికవుతుంది. ఊళ్ళోని తోటి రైతులను ఒప్పించేందుకు ఫార్మర్ ఫీల్డ్ స్కూల్లో ఒక ప్రయోగాత్మక క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎడమవైపున కోటింగ్ వేయని విత్తనాలని, కుడివైపున పూత పూసిన విత్తనాలని నాటారు. నెల తిరిగేసరికి ఆ రెండింటి మధ్య తేడా స్పష్టంగా కనిపించడం మొదలైంది.
1: కోటింగ్ వేసిన విత్తనాల వల్ల ఇక మేం హాయిగా రిలాక్స్ కావచ్చు, వాటిని ఏవీ పాడు చేయవు. రాగులు ఇతర వాటిలా కనిపించదు, దానికి చక్కగా వేళ్లుంటాయి. పూత పూయని విత్తనాల్లా కాకుండా కోతలప్పుడు వాటి కంకులు ఒకేలా ఉండవు, గింజలు ఒకేలా పక్వానికి రావు. వానలు కురవకపోతే రాగులు తొందరగా వంగిపోతాయి, కానీ కోటింగ్ వేసిన విత్తనాల్లోంచి వచ్చిన మొక్కలు బలంగా నిలబడతాయి. నీళ్ల కొరత వాటిని ఇబ్బంది పెట్టదు.
2: మరి మనం ఏం నేర్చుకున్నాం? కొత్తగా నాటిన పొలాల్లో తరచుగా పిట్టలు పురుగులు జొన్నల్ని రాగుల్ని తినేస్తాయి. బంకమన్ను కంపోస్ట్ బూడిదలు పూసిన విత్తనం రూపం మారిపోయి తినబడదు. 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, కిలో బూడిదల్ని పొడిగా దంచాలి. కిలో విత్తనాలకి కోటింగ్ వేయడానికి ఇవి సరిపోతుంది. విత్తనాలని కొద్దిగా తడిపి వాటి మీద ఈ పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు గింజల్ని కలపాలి. తడిపి మళ్లీ కొంత పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు కొన్ని నిమిషాల పాటు గింజల్ని కలపాలి. విత్తనాలని ఆరబెట్టి మరునాడు నాటాలి, లేకపోతే ఒక డబ్బాలో పోసి తర్వాత నాటవచ్చు. ఎక్కువ గింజలకి తక్కువ సమయంలో కోటింగ్ వేయడానికి స్థానికంగా తయారైన సీడ్ కోటింగ్ మిషన్ పనికొస్తుంది. విత్తనాలని పిట్టలు పురుగుల బారి నుంచి ఈ జైవిక పూత కాపాడుతుంది. అప్పుడే మొలకెత్తిన విత్తనాలకి అదనపు తేమని పోషకాలని అందిస్తుంది. ఒక మంచి పంటను వేయడానికి మీకు కావలసినవి ఇవే.
1: విత్తనాలకు కోటింగ్ వేయమని మా తోటి రైతులకు సలహా ఇస్తాను. దానివల్ల గొప్ప సాయం, ఎంతో మేలు సమకూరుతాయి. ఎంతో ముందుగానే నాట్లు వేయడానికి అది మాకు సాయపడుతుంది, అది మా పని తేలిక చేస్తుంది.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫీట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ భీమవరం.
2: హాయ్ లిజినెస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లిజినెస్, మరి టేకు, చందనం, దేవదారు, మహాగని ఇలా కలపనిచ్చే చెట్ల పేర్లు చాలానే వింటూ ఉంటాం. మరి వాటిల్లో ఒకటైన మహాగని మరి పేరుకు తగ్గట్టే మహావృక్షం. దృఢమైన కలపతో పాటు మధుమేహాన్ని నివారించే అద్భుతమైన పండ్లను కూడా అందిస్తోందండి. మరి అవి ఆకాశ పండ్లు లేదా షుగర్ బాదం. మరింతకీ ఆ పండ్లేంటి,

అవి ఎలా మంచివో తెలుసుకోవాలని మీకు కూడా అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు కలుస్తాం, మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. మరి ఏ పండైనా కొమ్మకి కాశాక కిందకి వేలాడుతూ ఉంటుంది, కానీ ఆకాశమే హద్దుగా పెరిగే మహాగని చెట్లకి కాసే పండ్లు నీలాకాశాన్ని అందుకోవాలనో లేదా ఎవరికి అందకుండా ఉండాలనో తెలియదు, కానీ మొత్తం మీద ఆకాశాన్ని చూస్తున్నట్లుగా కొమ్మ నుంచి పైకి కాస్తాయి.

శక్తివంతమైన ఔషధ భాండాగారాలట. మరి ఎన్నో రకాల వ్యాధులకు మందులా పనిచేస్తాయట. మరి ముఖ్యంగా మధుమేహాన్ని అద్భుతంగా నివారిస్తాయని ఆధునిక పరిశోధనలు స్పష్టం చేయడంతో దాని వాడకం రోజు రోజుకి పెరుగుతోంది. మరి పప్పులకి యాంటీ హైపర్ గ్లైసెమిక్ గుణం ఉండటంతో వీటిని డయాబెటిస్ ను నివారించే సహజ ఔషధంగా మలేషియా ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరి అయితే వీటిని తగు మోతాదులోనే తీసుకోవాలట. మరి ఆ వివరాలేంటో తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాటను విందాం.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర

0: Srinath, MD Pediatrics.
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team.
2: Dr. P. Praveen, MS Orthopedics.
3: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
4: భీమవరంలోని ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ నందు సంతానలేమి సమస్యకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం
5: May 29, 2026 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.
4: ఈ క్యాంపు నందు సంతానలేమి సమస్య, ఎండోమెట్రియాసిస్ లేదా గర్భంలో ఫైబ్రాయిడ్స్ లేదా కణితలు ఉండడం,
5: పీసీఓడి వల్ల సంతాన సమస్య, వీర్య కణాల సమస్యలు మొదలైనవి చూడబడను.
4: ఓపీ కన్సల్టేషన్ ఉచితం. వీర్య కణాల విశ్లేషణ మరియు రక్త పరీక్షలలో 50% వరకు రాయితీ ఇవ్వబడును.
5: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్, ఫస్ట్ ఫ్లోర్ ఎస్ బ్యాంక్ పైన, పాత్ బస్ స్టాండ్ దగ్గర, జేపీ రోడ్, భీమవరం.
4: సెల్ 8925933186, 8925896421.
5: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, మరి మహాగణి వృక్షానికి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకుంటున్నాం కదండి. మరి అవి కాసే ఆకాశ పండ్ల గురించి కూడా తెలుసుకుంటున్నాం కదా. మరి ఇక ఎలా తింటారు అంటారా, మరి ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల మరి చెట్టు పెరిగినప్పటికీ కూడా ఆకాశ పండ్ల వాడకం మాత్రం మలేషియా, దక్షిణ పసిఫిక్, సొలామన్ దీవుల్లో ఎక్కువట. మరి మహాగణిని క్వీన్ ఆఫ్ ది ప్లాంట్స్ గా పిలుస్తూ గింజల్ని వేల సంవత్సరాల నుంచి మధుమేహం, బీపీ, అలర్జీలు, హార్మోన్ల అసమతౌల్యానికి మందుగా వాడుతున్నారు అక్కడ. మరి మన దేశంలోనూ ఎక్కువగా పెరిగిన కలపగాని దీన్ని వాడతారు. మరి ఈ చెట్టు కలప దృఢంగా ఉండటంతో ఫర్నిచర్ తో పాటు ఓడలకు కూడా వాడతారు. మరి గింజల్ని, బెరడిని ఆయుర్వేదంలో గాయాలు, పుండ్లు, మలేరియా, అనీమియా, డయేరియా, జ్వరం, అమీబిక్ డిసెంట్రీ నివారణలో కూడా వాడుతూ ఉంటారు. మరి పండ్ల గింజల్లోని ఔషధ విలువల గురించి ఆధునిక పరిశోధనలో కూడా తేలడంతో అల్లోపతి వైద్యులు దీన్ని తినమని చెప్తున్నారు. మరి అందుకే ఇప్పుడు గింజలు, పప్పులు, పొడి, టాబ్లెట్స్, డ్రింక్ ఇలా రకరకాల రూపాల్లో ఈ ఆకాశ పండుని అమ్ముతున్నారు. మరి పొడిని గోరువెచ్చని నీళ్లు లేదా పాలల్లో కలిపి తీసుకోవచ్చు, లేదా రోజుకి 1-2 పప్పుల్ని నేరుగా కూడా తినచ్చు. ఏమంటారు, మరి ఈ ఆకాశ పండ్లకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాటను విందాం.
6: అర్థమయ్యిందింతే ఇంతేనా?

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117. వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజినెస్, మరి ఆకాశ పండ్ల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఇక ఈ చెట్టు వేళ్లు నేలలో 150 అడుగుల లోపల కంటూ వెళ్లి నీటిని పీల్చుకోవడంతో ఈ పండుని ఎంతో స్వచ్ఛమైనదిగాను చెప్తారు. మరి ఆకాశ పండులో ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, ఎంజైమ్లు, ఫ్యాటీ అమ్లాలు, ఇతరత్ర పోషకాలు చాలానే ఉంటాయి. మరి వీటితో పాటు అనేకానేక రోగాల్ని నిరోధించే 33 రకాల ఫ్లేవనాయిడ్లు, 27 రకాల సేపోనిన్లు ఉంటాయట. మరి ఫ్లావనాయిడ్లు రక్త ప్రసరణను పెంచి రక్తనాళాల్లో పేర్కొన్న పాచిని తగ్గించడం ద్వారా చెడు కొలెస్ట్రాల్, హైబీపీ, గుండె సమస్యల్ని నిరోధిస్తాయట. ఇక కణజాలాల్లో మంటని, గాయాల్ని కూడా తగ్గిస్తాయటండి. మరి ఈ పండ్లలోని సేపోనిన్ మధుమేహానికి మంచి మందు. మరి డయాబెటీస్కి వాడే అల్లోపతి మందుల్లో కన్నా ఈ సేపోనిక్కి హైపోగ్లైసెమిక్ గుణం ఎక్కువట. అందుకే మధుమేహానికి దీన్ని సహజ మందుగా చెప్తారు. ఆకాశ పండులోని ఆల్కలాయిడ్లు శరీరంలోని టాక్సిన్లను తొలగించి మరి కణాలను దెబ్బతినకుండా చూస్తాయి. గుండె సమస్యలు తగ్గుతాయట. నోటి దుర్వాసన పోవాలంటే పరగడుపున 2 పప్పుల్ని, కాలేయ సమస్యలకి 1/2 టీ స్పూన్ పొడిని పాలల్లో కలిపి పేస్ట్లా చేసి తినాలని, కాస్త పొడిని కప్పు పాలల్లో లేదా నీళ్లలో మరిగించి తాగితే అల్జీమర్స్, ఆస్తమా, ట్యూమర్లు, జీర్ణ సమస్యలు అన్ని తగ్గుతాయట. మరి దీని నుంచి తీసిన నూనె చర్మాన్ని మెరిపిస్తుందట. మరి అందుకే స్వచ్ఛమైన ఆకాశ పండుని అందరూ అందుకోవాలనుకోవడంలో తప్పేముంది, ఏమంటారు? ఓకే లిజినెస్, లిజినెస్ మరింత వరకు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరి మహాగని చెట్టుకు కాసే పండ్లు, మరి ఆకాశ పండ్ల గురించి తెలుసుకున్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తారా.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
2: Skin and Specialty Clinics.
3: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
2: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
3: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemakalu Mariyu, Keela Vaidya Nipunulu.
2: Virigina Yemakalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
3: Arogyashri, EHS, Arogya Bhadrata, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫరెవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
2: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
2: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
2: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
2: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ.

0: ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100191193.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: विष्णु FM 90.4
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
3: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమం ద్వారా కొన్ని సూక్తులు తెలుసుకుందాం.

0: అవి.
1: ఈ శ్లోకం యొక్క అర్థం, పెద్దలను బంధువులను వంచించి తన పొట్టనే నింపుకునే తుచ్చుడు లోకమందరిచే నిందించబడుటే కాక నరకగామే అవుతాడు అని ఈ సూక్తం మనకి తెలియజేనున్నది.

ఈ సూక్తి యొక్క అర్థం, తరువాత గృహస్థులు స్వగ్రామవాసుల్లో స్వధర్మపరులైన శ్రోత్రియులను, అభ్యాగతులను, సన్యాసులను ఆదరించాలి. ఎందువల్లంటే ఆయా వృత్తులు, కళలు అవలంబించేవారు వాటి వల్లనే తమ్ము పోషించుకుంటున్నారు. లోకల్లో వేదాది విద్యలు చదువుతూ ఉండే శ్రోత్రియులు, మార్గవశాత్తు వచ్చిన అభ్యాగతులు, ఉదాసీన

పురోహితులైన సన్యాసులు వీరు తమ పొట్ట నింపుకునే వృత్తిలో లేనివారును లేదా తాత్కాలికంగా స్వగృహాల నుంచి దూరంగా ఉన్నవారును గాన వీరిని అన్న పానీయాదులిచ్చి ఆదరించుట సాంఘిక ధర్మాల్లో ఒకటిగా ఏర్పరచురి అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

0: राजवत् पञ्चवर्षाणि दशवर्षाणि दासवत् प्राप्ते तु षोडशे वर्षे पुत्रं मित्रवदाचरे.
1: ఈ శ్లోకం యొక్క అర్థం, ఐదేళ్లు వచ్చే వరకు కొడుకును రాజభోగమున పెంచవలను, తరువాత పదేళ్ల వయసులో దాసుని వలె పనిపాటలు నేర్పించాలి, పదహారేళ్లొచ్చాక స్నేహితునిలాగా చూస్తూ సలహాలిచ్చి మంచిదారిలో ఉంచవలను అని ఈ సూక్తి యొక్క అర్థం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773. ఈనాటి మన కార్యక్రమం ద్వారా మరికొన్ని సూక్తులు తెలుసుకుందాం.

శ్లోకం యొక్క అర్థం, పుత్రుని 5 ఏళ్ల వరకు ప్రేమగమించాలి, 15 ఏళ్లు వచ్చే వరకు కొట్టి అయినను శిక్షణలో ఉంచాలి, 16 ఏళ్లు వచ్చాక స్నేహితుని వలె భావించి హితవు చెబుతూ ఉండాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం.

స్నుషాదికం. ఈ శ్లోకం యొక్క అర్థం, పదహారేళ్లు దాటిన పుత్రులను పన్నెండేళ్లు దాటిన పుత్రికలను తిట్టరాదు, పరుష వాక్యములతో బాధించనూకూడదు. కోడళ్ళు మొదలైన స్త్రీ జనమును పీడించుట బాధించుట అనేవి తగవు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: कर्मसु ततस्तां स्तुल्यभावेन मत्वा स्नेहं प्रदर्शयेत्।
1: ఈ సూక్తి యొక్క అర్థం, 20 ఏళ్ల నిండిన పుత్రులను గృహ కృత్యముల్లో నియోజించుచు, వారిని తనతో సమానంగా ఎంచుచు స్నేహముని ప్రదర్శిస్తూ ఉండవలను అని ఈ సూక్తి యొక్క అర్థం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఈనాటి మన కార్యక్రమం ద్వారా మరికొన్ని సూక్తులు తెలుసుకుందాం.

ఈ శ్లోకం యొక్క అర్థం, తెలివి గలవాడు ఎప్పుడూ తన భార్యను ఒంటరిగా ఉత్సవములకు, యాత్రలకు, సభలకు పంపరాదు. ఆమెకు తోడుగా కుమారుణ్ణో, బంధువును, సేవకుణ్ణో ఇచ్చి మరీ పంపించవలను అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం, తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు, సోదరులు, అతిథులు వీర్ని వదిలిపెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గృహస్థు భుజించరాదు అని ఈ సూక్తి మనకి తెలియజేనున్నది.

0: శ్రోతలు ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారాలతో శ్రుతి.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో 3వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం పిసినారి ధనయ్య

0: సూరిబాబు, సూరిబాబు, ఏయ్ సూరిబాబు, ఏమిటి ఇక్కడే కూర్చుని నేనెంత పిలిచినా పలకవేమిటి?
1: నేను నీతో మాట్లాడను పో.
0: ఏం, ఎందుకని? నేనేం తప్పు చేశాను? నీ మంచి అక్కయ్యను కదా.
1: ఏం కాదు, మొన్న ఆదివారం జూ పార్క్కి తీసుకెళ్తానన్నావు, తీసుకువెళ్ళలేదు. నిన్న సినిమాకి తీసుకెళ్తానన్నావు, తీసుకువెళ్ళలేదు. రాత్రేమో కథ చెప్తానన్నావు, చెప్పనే లేదు. ఇంత చేశాక ఎలా మాట్లాడాలి?
0: ఓహో, తమరి అలుకకు కారణం అదా? ఏం చేయను చెప్పు. రోజు అనుకోకుండా ఏదో ఒక అర్జెంటు పని పడుతోంది, దానితో నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. కోతిపిల్ల పిల్లిలా అరుస్తుందేమిటి? విజయ, పిల్లిలాగా అరిచింది చాలు కాని ఇక తలుపు చాటు నుంచి బయటకు రావచ్చు.
2: ఎప్పుడు ఇంతే, నేనేది చేసినా వెంటనే కనిపెడతావక్కా.
0: సరే, ఏమిటి, తమరు కూడా పొద్దున్నే దర్శనమిచ్చారు?
2: ఏం లేదు, రాత్రి కథ చెబుతానని తప్పించుకున్నావు, ఇప్పుడు చెప్పాల్సిందే.
0: సూరిబాబుని ఎలా ఓదార్చాలా అని నేను చూస్తుంటే దానికి తోడు నువ్వు కూడా వచ్చావా? సరే, మిమ్మల్ని జూ పార్కుకి, సినిమాకి ఇప్పుడు తీసుకుపోలేను కాని ఒక కథ చెబుతాను.
1: తొందరగా చెప్పక్క కదా.
0: వినండి. బాలాపురం గ్రామంలో ధనయ్య అనే పిసినారి ఉండేవాడు. అతడు నేతి వ్యాపారం చేసేవాడు, అందరితో బాగా మాట్లాడేవాడు. రోజు రోజుకు ధనయ్య వ్యాపారం బాగా పెరిగిపోయింది. వ్యాపారం పెరిగే కొద్దీ ధనయ్యకు దురాశ పెరిగింది. ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలన్న దురాశతో నెయ్యి కల్తీ చేసి అమ్మడం మొదలుపెట్టాడు. అలా బాగా సంపాదించాడు. రాజయ్య బాలాపురం గ్రామ పెద్ద. అతని ఇంట్లో పెండ్లి. మరి పెండ్లికి లడ్డూలు, జిలేబీ, గారెలు, వడలు లాంటి పిండి వంటలు చేయాలి కదా. అందుకని రాజయ్య ధనయ్యను 6 డబ్బాల నెయ్యి కావాలి తెచ్చిపెట్టు అన్నాడు. ధనయ్య అలాగేనండి, మంచి నెయ్యి తెచ్చి పెడతానని రాజయ్య ఇంటికి కూడా కల్తీ చేసిన నెయ్యినే పంపాడు. పెళ్లికి వచ్చిన బంధువులంతా ఆ నేతి వంటకాలు తిని బాగా వాంతులు చేసుకున్నారు. నెయ్యి కల్తీ జరిగినందువల్లనే అలా అందరూ వాంతులు చేసుకున్నారని తెలుసుకున్న రాజయ్య కోపంతో ఊగిపోయాడు. వెంటనే ధనయ్యను పిలిపించి పంచాయతీ పెట్టాడు. పంచాయతీలో ధనయ్యపై పెద్ద మనుషులంతా విచారణ జరిపారు. విచారణలో ధనయ్య దోషి అని తేలింది. పెద్ద మనుషులంతా ధనయ్యకు ఏం శిక్ష వేయాలి అని బాగా ఆలోచించారు. చివరకు వారు 3 రకాల శిక్షలను ధనయ్యకు సూచించి వాటిలోంచి ఏదో ఒక శిక్షను ఎంచుకోమన్నారు. ఆ శిక్షలో మొదటిది 1000 రూపాయలు జరిమానాగా చెల్లించటం. ఆ మాట వినగానే ధనయ్య, అమ్మో 1000 రూపాయలే, నేను చచ్చినా చెల్లించనన్నాడు. రూపాయలు చెల్లించలేకపోతే 100 కొరడా దెబ్బలు అయినా తినమన్నారు. అమ్మో కొరడా దెబ్బలే, నేనా దెబ్బలకు చచ్చిపోను, కొరడా దెబ్బలు తినటం కూడా నా వల్ల కాదు అన్నాడు. అప్పుడు పెద్ద మనుషులు ధనయ్యను 3వ రకం శిక్షగా కల్తీ నెయ్యి 1 కిలో తాగమన్నారు. ధనయ్యకు ఈ శిక్ష ఏదో బాగుందే, ఇదే లాభసాటిగా ఉంది అని కల్తీ నెయ్యి తాగడం మొదలుపెట్టాడు. కొంచెం తాగగానే కడుపులో తిప్పినట్టు అయ్యి వాంతి అయ్యేలా అనిపించి, బాబు నేను ఈ కల్తీ నెయ్యి తాగలేను, దీనికన్నా 100 కొరడా దెబ్బలు తినటమే నయం, నేను కొరడా దెబ్బలు తింటానన్నాడు. సరేనంటూ కొరడా దెబ్బలు కొట్టడం మొదలుపెట్టారు. 50 కొరడా దెబ్బలు కొట్టేంత వరకు ఓర్చుకున్నాడు. ఆ తరువాత కొరడా దెబ్బల మంటను తట్టుకోలేకపోయాడు. అమ్మో ఈ కొరడా దెబ్బలు తినటం నా వల్ల కాదు, ఒళ్ళు మంట మండుతోంది, ఓరి దేవుడో ఓరి నాయనో, ఈ బాధను తట్టుకోలేను, వద్దు నన్ను కొట్టకండి, కావాలంటే 1000 రూపాయలు జరిమానా చెల్లిస్తాను, ఈ దెబ్బలు నేను భరించలేను అంటూ బోరున ఏడ్చాడు. సరే అని 1000 రూపాయలు జరిమానా కట్టించుకుని ధనయ్యను వదిలివేశారు. దురాశ వల్ల పిసినారి ధనయ్య అన్ని శిక్షలు అనుభవించాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానాలు చెప్పాలి. ఇది మీకు క్విజ్. పిసినారి ధనయ్య ఏం వ్యాపారం చేసేవాడు?
2: పిసినారి ధనయ్య నెయ్యి వ్యాపారం చేసేవాడు.
0: ధనయ్య ధనవంతుడు కావాలని ఏం చేశాడు?
1: ధనయ్య పిసినారే కాకుండా దురాశాపరుడు కూడా. ఎక్కువ డబ్బు సంపాదించాలన్న దురాశతో నెయ్యి కల్తీ చేసి అమ్మడం మొదలుపెట్టి బాగా సంపాదించాడు.
0: రాజయ్య కోపానికి కారణం ఏమిటి?
2: రాజయ్య ఆ ఊరి పెద్ద. అతనింట్లో పెండ్లికి ధనయ్యను 6 డబ్బాల నెయ్యిని పంపించమన్నాడు. అయితే ధనయ్య నెయ్యిని కల్తీ చేసి రాజయ్య ఇంటికి పంపించాడు. కల్తీ నేతి వంటకాలు తిన్న వారందరికీ వాంతులయ్యాయి. అది తెలుసుకున్న రాజయ్యకు కోపం వచ్చింది.
0: ధనయ్య ఏ శిక్ష సులభం అనుకున్నాడు, ఎందువల్ల?
1: ధనయ్య కల్తీ నెయ్యిని తాగడం సులభమైన శిక్ష అనుకున్నాడు. ఎందుకంటే 1000 రూపాయలు జరిమానా కట్టాలంటే డబ్బులు దండగా, 100 కొరడా దెబ్బలు తినాలంటే ఒళ్ళు పచ్చడైపోతుంది. కాబట్టి కల్తీ నెయ్యి తాగడమే సులభమనుకున్నాడు.
0: గుడ్. ధనయ్యకు పంచాయతీలో సూచించిన 3 శిక్షలేవి?
2: 1000 రూపాయల జరిమానా చెల్లించడం, లేదా 100 కొరడా దెబ్బలు తినడం, లేకపోతే 1 కిలో కల్తీ నెయ్యిని తాగడం.
0: ఇప్పటిదాకా చెప్పుకున్న పిసినారి ధనయ్య కథలోని ముఖ్యాంశాలను మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుందాం.
3: బాలాపురం గ్రామంలో ధనయ్య అనే పిసినారి ఉండేవాడు. అతడు నెయ్యి వ్యాపారం చేసేవాడు. వ్యాపారం పెరిగే కొద్దీ ధనయ్యకు దురాశ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి అమ్మడం మొదలుపెట్టాడు. బాగా సంపాదించాడు. రాజయ్య ఆ ఊరి పెద్ద. అతని ఇంట్లో పెళ్లికి ధనయ్య కల్తీ నెయ్యినిచ్చాడు. ఆ నెయ్యితో చేసిన వంటకాలు తిన్న వారందరూ వాంతులు చేసుకున్నారు. కల్తీ నెయ్యిని అమ్మినందుకు రాజయ్య కోపంతో ధనయ్యను పిలిపించి పంచాయతీ పెట్టాడు. పంచాయతీలో ధనయ్యకు 3 శిక్షలను సూచించి ఏదైనా ఒకదానిని ఎంచుకోమన్నారు. పిసినారి ధనయ్య దురాశ వల్ల 3 శిక్షలు అనుభవించాడు.
0: ఇప్పుడు మనం భాషకు సంబంధించి కొంత అభ్యాసం చేద్దాం. మీరు నోటు పుస్తకాలు, పెన్సిళ్ళు పట్టుకుని సిద్ధంగా ఉండండి. నేను చెప్పబోయే పదాల్లో అక్షరాలు తారుమారుగా ఉన్నాయి, వాటిని సరిగ్గా రాయండే. మొదటిది పిరినాసి. దీన్ని సరిగ్గా రాస్తే ఏమవుతుంది?
2: పిసినారి.
0: వెరీ గుడ్. ఇప్పుడు దుసరా సరిగ్గా రాయండి.
1: దురాశ.
0: ఇప్పుడు రాకోడా. ఇదేంటో చెప్పండి.
2: ఆ నాకు తెలుసు, కొరడా.
0: సరే, మాన జరి అంటే ఏమిటి?
1: మాన జరి అంటే ఏంటబ్బా? జరిమానా.
0: ఇప్పుడు ఇంకో పదం చెబుతున్నాను, రాసుకోండి. పాయలు రుయివే. ఇదేమిటో చెప్పండి.
2: పాయలు రుయివే. 1000 రూపాయలు.
0: ఇప్పుడు నేను కొన్ని పదాలు చెబుతాను, వాటికి మీరు వ్యతిరేక పదాలు చెప్పాలి. రెడీయేనా?
2: మేం రెడీ.
0: కల్తీ, దీనికి వ్యతిరేక పదాన్ని చెప్పండి.
1: శుద్ధమైన, స్వచ్ఛమైన.
0: కరెక్ట్. ఇప్పుడు కోపం, దీనికి వ్యతిరేక పదం ఏమిటి?
2: కోపానికి వ్యతిరేక పదం శాంతం.
0: రైట్. ఇప్పుడు దోషి, ఈ పదానికి వ్యతిరేక పదం చెప్పండి.
1: దోషికి వ్యతిరేక పదం నిర్దోషి. నేరం చేయనివాడు తప్పు చేయనివాడు.
0: ఇప్పుడు ఎదగడం, దీనికి చెప్పండి.
2: ఎదగడానికి వ్యతిరేక పదాలు తగ్గడం, తరిగిపోవడం, కృంగడం మొదలైనవి.
0: కొనడం,
1: అమ్మడం.
0: నష్టం,
2: లాభం.
0: ఇప్పుడు మీ అందరికీ ఎంతో ఇష్టమైన అంత్యాక్షరి ఆడుదాం. ఎలాగంటే నేను ఒక పదాన్ని చెబుతాను, ఆ పదంలోని చివరి అక్షరాన్ని ఆధారంగా చేసుకుని మీరు ఇంకో పదాన్ని చెప్పాలి. మళ్ళీ మీరు చెప్పిన పదం యొక్క చివరి అక్షరాన్ని ఆధారంగా చేసుకుని ఇంకో పదాన్ని చెప్పాలి. ఇలా వీలైనన్ని పదాలు చెప్పాలి. ఉదాహరణకు వ్యాపారం, రం రంగా, గా గానుగా, గా గంట, ట టముకు, ఇలాగన్నమాట. రెడీయా?
2: మేం రెడీ.
0: జరిమానా. నా.
2: నా నారింజ. నారింజలోని చివరి అక్షరం జా, జల్లెడ. డా డప్పు. పు పువ్వు. వు ఉత్తరము. ము ముత్యాలు. లా లక్ష్మి.
0: ఇలా ఎన్ని పదాలైనా చెప్పొచ్చు. ఇప్పుడు సూరిబాబు వంతు. కొరడా.
1: కొరడాలోని చివరి అక్షరం డా, డాలు. లా లత. త తాత. త తవుడు. డ డబ్బు. బ బరువు. ఉ ఊరు. రు రూపాయలు.
0: బాగా చెప్పారు. ఇప్పుడు నేను కొన్ని పదాలు చెబుతాను, వాటిని ఉపయోగిస్తూ వాక్యాలు చెప్పాలి. జరిమానా. విజయ నువ్వు చెప్పు.
2: రోడ్డు నియమాలను అతిక్రమించి వాహనాలు నడిపే వారికి జరిమానా విధిస్తారు.
0: బాగుంది. ఇప్పుడు ఓర్చుకోవడం. సూరి నువ్వు చెప్పు.
1: జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఓర్చుకుంటూ అనుకున్నది సాధించాలి.
0: వ్యాపారం, ఈ పదాన్ని ఉపయోగిస్తూ వాక్యాన్ని రూపొంది.

0: విజయ,
1: మా బాబాయికి ప్రభుత్వ ఉద్యోగం దొరకనందున వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు.
0: గుడ్. ఇప్పుడు సూరిబాబు వంతు. పెండ్లి ఈ పదంతో వాక్యాన్ని రూపొందించు.
2: మా మాధవక్కయ్య పెండ్లికి ఎన్నో పిండి వంటలు చేశారు. మేమంతా కొత్త బట్టలు కొనుక్కున్నాం.
1: అక్క, వీడు నీ మీదనే వాక్యం రూపొందించాడు.
3: నేనిప్పుడు కొన్ని పదాలను చెబుతాను. ఆ పదాల ఆధారంగా ఏర్పడ్డ సామెతలను చెప్పాలి. చెబుతారా?
4: మాకు తెలిస్తే చెబుతాం, లేకపోతే నువ్వే చెప్పాలి.
3: సరే, అలాగే. కోపం.
1: తన కోపమే తనకు శత్రువు.
0: ఇంకేం, చాలా బాగా చెప్పావు. తరువాత దురాశ.
2: దురాశ దుఃఖానికి చేటు.
0: వెరీ గుడ్. ఇప్పుడు పిసినారి ధనయ్య కథని మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మీ మాటల్లో నాకు చెప్పాలి. ఎవరు చెబుతారు?
1: నేను చెబుతాను.
0: సరే చెప్పు.
1: బాలాపురం అనే ఊరిలో ధనయ్య అనే అతడు ఉండేవాడు. అతడు నెయ్యి వ్యాపారం చేసేవాడు. అతను అందరితోనూ బాగా మాట్లాడేవాడు. అతని వ్యాపారం బాగా అభివృద్ధి అయ్యింది. అయితే అతనికి ఇంకా బాగా ధనం సంపాదించాలన్న దురాశ కలిగింది. దాంతో నెయ్యిని కల్తీ చేసి అమ్మడం మొదలుపెట్టాడు. బాగా సంపాదించాడు. ఆ ఊరి పెద్ద రాజయ్య ఇంట్లో పెండ్లికి 6 డబ్బాల నెయ్యిని పంపమని ధనయ్యకు చెప్తాడు. ధనయ్య కల్తీ చేసిన నెయ్యిని రాజయ్య ఇంటికి పంపించాడు. కల్తీ నెయ్యితో చేసిన వంటకాలు తిని పెండ్లికి వచ్చిన వారంతా వాంతులు చేసుకున్నారు. కల్తీ నెయ్యి వలనే ఇలా జరిగిందని తెలుసుకున్న రాజయ్యకు బాగా కోపం వచ్చింది. వెంటనే ధనయ్యను పిలిచి పంచాయతీ పెట్టాడు. పంచాయతీలో 3 రకాల శిక్షలను సూచించి ఏదో ఒక దాన్ని ఎంచుకోమన్నారు.
0: ఆ 3 శిక్షలేమిటో, ఆ తర్వాత ఏం జరిగిందో నువ్వు చెప్పు సూరిబాబు.
2: ఒక శిక్ష ఏమో 1,000 రూపాయలు జరిమానా చెల్లించాలి. 2వదేమో 100 కొరడా దెబ్బలు తినాలి, లేదంటే 1 కిలో కల్తీ నెయ్యి తాగాలి. ధనయ్య 1,000 రూపాయలు జరిమానా అనగానే, అమ్మో, నేను 1,000 రూపాయలు చెల్లించలేను అన్నాడు. 100 కొరడా దెబ్బలు కూడా తినలేను అని అన్నాడు. 1 కిలో కల్తీ నెయ్యి తాగడమే సులభమనుకొని తాగడం మొదలుపెట్టాడు. కొంచెం తాగగానే కడుపులో కలవరం మొదలై వాంతి వచ్చినట్లు అనిపించి, బాబు, నేను ఈ నెయ్యి తాగలేను, 100 కొరడా దెబ్బలు తింటాను అన్నాడు. సరే అని కొరడాతో కొట్టడం మొదలుపెట్టారు. 50 దెబ్బలు తినగానే, అమ్మో, ఒళ్ళంతా మంట, నేను ఈ దెబ్బలు తినలేను, కావాలంటే 1,000 రూపాయలు జరిమానా చెల్లిస్తాను అని జరిమానా చెల్లించాడు. అలా పిసినారి ధనయ్య ఏదో ఒక శిక్షకు బదులు అన్ని శిక్షలు అనుభవించాడు.
0: ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్నదేమిటి?
1: దురాశ మంచిది కాదు, అది దుఃఖానికి దారి తీస్తుంది.
2: ఆహార పదార్థాలను కల్తీ చేయడం నేరం. పిసినారి ధనయ్య లాంటి దురాశ పరులకు ఎలాంటి శిక్ష వేసినా తప్పు లేదు.
0: దీని నుంచి మనల్ని రక్షించుకోవడానికి శుద్ధమైన ఆహార పదార్థాలను, అగ్మార్కు ఉన్న ఆహార పదార్థాలని వినియోగించాలి. మీరేం చేస్తారంటే ఏ ఆహార పదార్థాలలో ఎలాంటి కల్తీ జరుగుతుందో తెలుసుకుని ఒక పట్టిక తయారు చేయండి. వాటి శాంపిళ్లను కూడా సేకరించండి. కల్తీ ఆహారం తింటే ఎలాంటి వ్యాధులు వస్తాయో మీ పాఠశాలకు వచ్చే డాక్టర్ని అడిగి తెలుసుకోండి. పిసినారి ధనయ్య కథలోని పాత్రల మాటలను చెబుతూ అభినయించండి. సరేనా?
5: అలాగే అక్కయ్యా.
0: మరింకేం, మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నేను కథ చెప్పాను. వెళ్ళి చదువుకోండి.
5: అలాగే.
6: మరొక విద్యా కార్యక్రమం గణితంలోని 0 పై అవగాహన వింటారు.
7: పిల్లలు అందరూ వచ్చారా?
5: వచ్చాం టీచర్.
7: వెరీ గుడ్. మీకు ఇవాళ దేని గురించి చెప్తానన్నాను?
8: ఇవాళ 0 గురించి చెప్తానన్నారు టీచర్.
7: వెరీ గుడ్. బాగా గుర్తుందన్నమాట. 0 గురించి చెప్తానన్నాను కదా. 0 గురించి చెప్పే ముందు ఇదిగో నా చేతిలో ఉన్నదేంటి? కొమ్మ. ఈ కొమ్మకు ఎన్ని ఆకులు ఉన్నాయో మీరు చెప్పాలి. ఎవరు చెప్తారబ్బా?
8: నేను చెప్తాను టీచర్.
7: వెరీ గుడ్. శ్వేత చెప్పమ్మా.
9: మీ చేతిలో ఉన్న కొమ్మకు 3 ఆకులు ఉన్నాయి.
7: 3 ఆకులు ఉన్నాయి, అవునా? ఈ మూడు ఆకులలో

0: ఒకటి తెంచేశాను. ఇప్పుడు చెప్పమ్మా గోపి, ఈ కొమ్మకు ఎన్ని ఆకులు ఉన్నాయి?
1: రెండు ఆకులు ఉన్నాయి టీచర్.
0: బాగానే చెప్పావే. సరే, ఏం చేయాలబ్బా? ఇంకో ఆకు కూడా తెంచేస్తాను. ఇప్పుడు చెప్పమ్మా శ్వేత.
1: ఒకే ఒక ఆకు ఉంది టీచర్.
0: చూసారా, మూడు ఆకులలో రెండు తెంచేస్తాను. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి?
1: ఒకే ఒక ఆకు ఉంది టీచర్.
0: ఆ ఒక్క ఆకును కూడా తెంచేశానర్రా. ఇప్పుడు చెప్పండి అర్రా, ఈ కొమ్మకి ఎన్ని ఆకులు ఉన్నాయి?
1: ఏమీ లేవు టీచర్.
0: నిజంగా ఏమీ లేవా శ్వేత, చెప్పు.
1: అవును టీచర్, నిజంగా ఏమీ లేవు.
0: ఇంతకు ముందు ఇదే కొమ్మకు మూడు ఆకులు ఉండేవి, అవునా?
1: అవును టీచర్.
0: ఇప్పుడు ఏమీ లేవు, మూడు ఆకులు ఉండేవన్న విషయం మీరు ఒప్పుకుంటారు కదా?
1: అవును టీచర్, మూడు ఆకులు ఉండేవి.
0: ఆ మూడు ఆకులను మీరు సంఖ్య రూపంలో రాయాలి.
1: ఇదిగో టీచర్, ఇద్దరం మూడును సంఖ్య రూపంలో రాశాం.
0: వెరీ గుడ్. మూడు తర్వాత కొమ్మ నుండి ఒక ఆకు తెంచేశానరా?
1: అప్పుడు రెండు ఆకులు ఉంటాయి టీచర్.
0: సరే, రెండు ఆకులు ఉంటాయి. ఆ రెండును సంఖ్య రూపంలో రాయండి చూద్దాం.
1: ఇదిగో టీచర్, రెండును సంఖ్య రూపంలో రాశాం.
0: వెరీ గుడ్. రెండు తర్వాత కొమ్మ నుండి మరో ఆకును కూడా తెంచేశానరా?
1: అప్పుడు ఒకే ఒక ఆకు ఉంటుంది టీచర్.
0: నువ్వు చెప్పమ్మా శ్వేత.
1: ఇదిగో టీచర్, ఒకటిని సంఖ్య రూపంలో రాశాను.
0: రాశావా? వెరీ గుడ్. నేను కొమ్మకు ఉన్న ఒకే ఒక్క ఆకును కూడా తెంచేశాను, అవునా? చూసారా మీరు?
2: చూశాం టీచర్, కొమ్మకు ఒక్క ఆకు కూడా లేదు. కొమ్మకు ఉన్న మూడు ఆకుల్ని తెంచేశారు, ఇక ఏమీ లేవు.
0: ఏమీ లేవు కదా, ఏమీ లేవు అనేది కూడా సంఖ్య రూపంలో రాయాలి. ఏంటర్రా అలా బిత్రపోయారేంటి? సంఖ్య రూపంలో రాయండి.
1: ఒకటి, రెండు, మూడు సంఖ్యలో రాయడం తెలుసు టీచర్. ఏమీ లేవు అనేదాన్ని సంఖ్యలో ఎలా రాయాలి?
0: అంటే మీకు సున్నా గురించి ఏమీ తెలియదు అన్నమాట.
1: తెలియదు టీచర్. సున్నా అంటే ఏంటి?
0: మీరు ఇందాక ఏమీ లేవు అనేది సంఖ్య రూపంలో రాయాలంటే బిత్రపోయారు కదా. ఆ ఏమీ లేవు అనే దాన్ని సంఖ్యలో రాయడం అంటే ఇదిగో ఇలా చూసారా, ఇదేంటిది? సున్నా. అర్థమైందా?
1: అర్థమైంది టీచర్.
0: సున్నా అని రాయడం అన్నమాట. గుండ్రంగా చుట్టు చుట్టడాన్నే సున్నా అని అంటాం. సున్నా అంటే ఏమీ లేవు అనే అర్థం వస్తుంది.
1: సున్నా అనే ఈ సంఖ్య రూపంలో రాసిన దానికి ఏమీ లేవు అని అర్థం కదా టీచర్.
0: వెరీ గుడ్. నీకు బాగా అర్థమైందమ్మా. ఇదేమిటంటే, ఒక సముదాయంలో ఏ వస్తువు లేదు అనే విషయాన్ని గురించి సున్నా అనే సంఖ్యతో సూచిస్తాం. అర్థమైందా?
1: అర్థమైంది టీచర్.
0: ఇదేమిటంటే, ఒక సముదాయంలో ఏ వస్తువు లేదు అనే విషయాన్ని సున్నా అనే సంఖ్యతో సూచిస్తాం. అంటే నేను ముందు చూపించాను చూసారా, కొమ్మకు మూడు ఆకులు ఉన్నాయి, అవునా? ఉన్నాయా?
1: ఉన్నాయి టీచర్.
0: ఆ మూడు ఆకుల్లో ఒకటి తీసేసానర్రా, అప్పుడు ఎన్ని ఆకులున్నాయి? రెండు ఆకులున్నాయి. ఆ రెండు ఆకులలో ఒకటి తీసేస్తే ఆ కొమ్మకు ఒకే ఒక్క ఆకు మిగిలింది. ఆ ఒక్క ఆకును కూడా తీసేస్తే ఏం మిగిలాయి? ఆ కొమ్మకు ఏమీ మిగలలేదు, అవునా?
1: అవును టీచర్.
0: ఆ కొమ్మకు ఏ ఆకులు లేవు. ఆ లేవు అనే పదాన్ని సంఖ్య రూపంలో రాస్తేనే సున్నా అని అర్థం. ఇప్పుడు మీకు అర్థమైందా సున్నా అంటే ఏమిటో?
1: అర్థమైంది టీచర్.
0: పిల్లలు, అయితే మీరందరూ నేను రాసినట్టుగా సున్నాను సంఖ్య రూపంలో రాయాలి, సరేనా?
1: సున్నా. ఇదిగో టీచర్, సున్నా రాశాము.
0: నువ్వు రాసావా శ్వేత?
1: రాశాను టీచర్.
0: వెరీ గుడ్. మీకు సున్నాను సంఖ్య రూపంలో రాయడం వచ్చేసిందర్రా. మీకు సున్నా గురించి మరికొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి, సరేనా?
1: సరే టీచర్.
0: మొదటిది, సున్నాకు ఏ సంఖ్య కలిపినా అదే సంఖ్య వస్తుంది. అర్థమైందా?
1: అర్థమైంది టీచర్.
0: ఇంకా రెండవది, ఏ సంఖ్య నుంచి అయినా సున్నాను తీసివేస్తే అదే సంఖ్య వస్తుంది. ఇంకా మూడవది, సున్నాకు ఏ సంఖ్య కలిపినా ఆ సంఖ్య విలువ మారదు. ఇక నాలుగవది ఏమిటంటే, సున్నాకు సున్నా కలిపితే సున్నా విలువ మాత్రమే వస్తుంది. ఏమొస్తుంది?

0: నా విలువ మాత్రమే వస్తుంది.
1: వెరీ గుడ్. ఇంకా ఐదవది, ఒక సంఖ్యను అదే సంఖ్య నుంచి తీసివేస్తే సున్నా వస్తుంది. ఒక సంఖ్యను అదే సంఖ్య నుంచి తీసేస్తే సున్నా మాత్రమే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఐదు విషయాలను మీరందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
0: టీచర్, వీటి గురించి కొంచెం వివరంగా చెప్పండి.
1: చెప్తున్నా. సున్నా అంటే ఇంట్రెస్ట్ పెరిగింది కదా మీకు కూడా. సున్నాకు ఏ సంఖ్య కలిపినా అదే సంఖ్య వస్తుంది. చెప్పాను కదా ఇంతకుముందు, సున్నాకు ఏ సంఖ్య కలిపినా అదే సంఖ్య మాత్రమే వస్తుంది. అంటే ఉదాహరణకి ఏంటంటే, సున్నా ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఒకటి, అలాగే సున్నా ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు రెండు, అలాగే సున్నా ప్లస్ మూడు ఈజ్ ఈక్వల్ టు మూడు, సున్నా ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు నాలుగు, అలాగే సున్నా ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు ఐదు. ఇలా ఎన్ని సంఖ్యలు కలిపినా సరే అదే సంఖ్యలు వస్తాయి తప్పించి ఇంకా ఏమీ రావు. అర్థమైంది కదా మీకు?
0: అర్థమైంది టీచర్.
1: ఇకపోతే ఏ సంఖ్య నుంచి అయినా సున్నాను తీసివేస్తే అదే సంఖ్య వస్తుంది. ఉదాహరణకు ఒకటి నుంచి సున్నా తీసివేస్తే జవాబు ఒకటి మాత్రమే వస్తుంది. ఉదాహరణ చెప్తాను వినండి. రెండు మైనస్ సున్నా ఈజ్ ఈక్వల్ టు రెండు, మూడు మైనస్ సున్నా ఈజ్ ఈక్వల్ టు మూడు, అలాగే నాలుగు మైనస్ సున్నా ఈజ్ ఈక్వల్ టు నాలుగు. ఇంకా కావాలంటే ఐదు మైనస్ సున్నా ఈజ్ ఈక్వల్ టు ఐదు. ఇలా మీరు ఏ సంఖ్య అయినా రాయండి, ఏ సంఖ్య నుంచి అయినా సున్నాను తీసివేస్తే అదే సంఖ్య వస్తుంది. అర్థమైందా?
0: అర్థమైంది టీచర్.
1: మరో విషయం ఏంటంటే, సున్నాకు ఏ సంఖ్య కలిపినా ఆ సంఖ్య విలువ మారదు. దీని గురించి మీకు ముందుగానే చెప్పాను అవునా? ఇంకో విషయం ఏంటంటే, సున్నాకు సున్నా కలిపితే సున్నా విలువ వస్తుంది. అది ఎలా అంటే, ఉదాహరణకి ఏంటంటే సున్నా ప్లస్ సున్నా ఈజ్ ఈక్వల్ టు సున్నా అవుతుంది. అర్థమైంది కదా?
0: అర్థమైంది టీచర్.
1: మరో విషయం ఏంటంటే, ఒక సంఖ్యను అదే సంఖ్య నుంచి తీసివేస్తే సున్నా వస్తుంది. అది ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉదాహరణకు రెండు నుంచి రెండు తీసివేస్తే రెండు మైనస్ రెండు ఈజ్ ఈక్వల్ టు సున్నా, అంటే రెండు నుంచి రెండు తీసివేస్తే సున్నా మాత్రమే వచ్చింది. అలాగే మూడు మైనస్ మూడు ఈజ్ ఈక్వల్ టు సున్నా. చూసారా, అర్థమవుతుంది కదా మీకు?
0: అర్థమవుతుంది.
1: అలాగే నాలుగు నుంచి చేద్దాం. ఎలా? నాలుగు మైనస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు సున్నా, ఐదు మైనస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు సున్నా. చూసారా, ఒక సంఖ్యను అదే సంఖ్య నుంచి తీసివేస్తే సున్నా వస్తుంది. అలాగే సున్నా నుంచి సున్నా తీసివేసినా సున్నానే వస్తుంది. పిల్లలు ఇప్పుడు చెప్పండరా, మీకు సున్నా గురించి పూర్తి అవగాహన కలిగింది అవునా?
0: అవును టీచర్, సున్నా గురించి పూర్తిగా తెలిసింది.
1: అయితే పిల్లలు ఒక చిన్న విషయం అర్రా, మీకు సున్నా గురించి పూర్తిగా తెలిసింది అంటున్నారు కాబట్టి నేను ఏం చేస్తానబ్బా, కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు సమాధానాలు చెప్పాలి. చెప్తారా?
0: అలాగే టీచర్, అడగండి.
1: అమ్మో, మీరిద్దరు సిద్ధంగానే ఉన్నారనమాట. ఎలా చెప్పాలబ్బా? చెప్తున్నాను. ఏమీ లేవు అనే సంఖ్యను రూపంలో చూపించడానికి మీరు ఏం చేస్తారు?
0: ఏమీ లేవు అనే సంఖ్యని రూపంలో చూపించడానికి సున్నా రాస్తాను.
1: వెరీ గుడ్, సున్నా రాసావు, బాగానే ఉంది. మరో ప్రశ్న ఇప్పుడు గోపి నువ్వు చెప్పాలి. సున్నాకు ఏ సంఖ్య కలిపినా అదే సంఖ్య వస్తుంది. ఎలా?
2: సున్నాకు ఏ సంఖ్య కలిపినా అదే సంఖ్య రావడానికి కారణం ఏమిటంటే, సున్నాకు ఏ విలువ లేదు కాబట్టి సున్నాకు ఏ సంఖ్య కలిపినా అదే సంఖ్య జవాబు అవుతుంది.
1: వెరీ గుడ్, బాగా చెప్పావమ్మా. సున్నా అంటే ఏమీ లేవు, ఏ విలువ లేదు కాబట్టి ఆ సున్నాకు ఏ సంఖ్య కలిపినా జవాబు అదే సంఖ్య వస్తుంది. ఉదాహరణగా ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఎలా సున్నా ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఒకటి,

0: సున్నా ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు రెండు. ఇంతకుముందు చెప్పాను కదా మీకు ఇది. శ్వేత, ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, ఏ సంఖ్య నుంచి అయినా సున్నాను తీసివేస్తే అదే సంఖ్య వస్తుంది, అది ఎలా వస్తుంది?
1: టీచర్, ఇందాక గోపి చెప్పినట్టు సున్నాకి విలువ లేదు, కాబట్టి ఏ సంఖ్య నుంచి అయినా సున్నాను తీసివేస్తే అదే సంఖ్య వస్తుంది.
0: కరెక్ట్గా చెప్పావమ్మా శ్వేత. సరే, ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్లుగా ఒకటి నుంచి సున్నాను తీసివేస్తే జవాబు ఒకటి వస్తుంది, అవునా?
1: అవును టీచర్.
0: అలాగే రెండు మైనస్ సున్నా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? రెండు. మీరు ఇలా ఏ సంఖ్య నుంచి అయినా సున్నాను తీసివేస్తే అదే సంఖ్య వస్తుంది. గోపి, నువ్వు చెప్పమ్మా, సున్నాకు సున్నా కలిపితే జవాబు ఏమొస్తుంది?
1: సున్నాకు సున్నా కలిపితే జవాబు సున్నా వస్తుంది టీచర్.
0: ఓకే, మరి ఒక సంఖ్యను అదే సంఖ్య నుంచి తీసివేస్తే ఏ సంఖ్య వస్తుంది?
1: ఒక సంఖ్యను అదే సంఖ్య నుంచి తీసివేస్తే సున్నా వస్తుంది టీచర్.
0: వెరీ గుడ్, సున్నా వస్తుంది నిజమే, కానీ ఎలా? గోపి నువ్వు చెప్పమ్మా.
1: రెండు సంఖ్య నుంచి రెండు తీసివేస్తే జవాబు ఏమీ ఉండదు. ఏమీ ఉండదు అంటే సున్నా అని అర్థం.
0: వెరీ గుడ్ శ్వేత, నీకు కూడా బాగానే గుర్తుంది. ఇక సున్నా గురించి మీరు బాగా అర్థం చేసుకున్నారా? సున్నా గురించిన విషయాలు మరొక్కసారి గుర్తు చేస్తాను, బాగా జ్ఞాపకం ఉంచుకోవాల్సమ్మా. మళ్ళీ నేను అడిగినప్పుడు మీరు ఇలాగే చెప్పాలి. మొదటిది, ఏమీ లేవు అనే పదాన్ని సంఖ్య రూపంలో సున్నా అని రాస్తాం. ఇక రెండవది, సున్నాకు ఏ సంఖ్య కలిపినా అదే సంఖ్య వస్తుంది. ఇక మూడవది, ఏ సంఖ్య నుంచి అయినా సున్నాను తీసివేస్తే అదే సంఖ్య వస్తుంది. ఇంకా నాలుగవది, సున్నాకు సున్నా కలిపితే సున్నా విలువ వస్తుంది. ఇక ఐదవది, ఒక సంఖ్యను అదే సంఖ్య నుంచి తీసివేస్తే సున్నా వస్తుంది. పిల్లలు బాగా అర్థమైంది కదా?
1: అర్థమైంది టీచర్.
2: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 3వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం పిసినారి ధనయ్య, మరొక విద్యా కార్యక్రమం గణితంలోని సున్నాపై అవగాహన పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
3: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: పేపర్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558. సైబర్ నెరగాళ్లు స్మార్ట్ కవచ్చు, కానీ మీరంతకంటే అప్రమత్తంగా ఉండాలి. అవగాహనే అసలైన రక్షణ.
2: శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజనర్స్, మరి May 27 మరి క్యాలెండర్ వైపు చూస్తుంటే గుర్తొచ్చింది చరిత్రలో ఈ రోజుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అని. ముఖ్యంగా మన భారతదేశ రాజకీయాల్లో ఇదొక మరువలేని రోజు. మరి భారతదేశ ప్రథమ ప్రధాని, నవభారత శిల్పి పండిత్ జవహర్లాల్ నెహ్రూ 1964 May 27 కన్నుమూశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ఆ తర్వాత దేశాన్ని ప్రగతి పదంలో నడిపించిన మహోన్నత నాయకుణ్ణి మనం ఈ రోజే కోల్పోయామన్నమాట.
2: అవునమ్మా, పిల్లల పట్ల ఆయన చూపించిన ప్రేమే ఆయన్ని అందరికీ చాచా నెహ్రూగా మార్చింది. అయితే ఈ May 27 తేదీకి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా అంతర్జాతీయంగా ఒక గొప్ప ప్రాముఖ్యత కూడా ఉంది. నీకు గుర్తుండే ఉంటుంది, 1931 May 27 అగస్టే పికార్డ్, పాల్ కిఫర్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు మానవ చరిత్రలోనే మొదటిసారిగా ఒక బెలూన్ సహాయంతో స్ట్రాటోస్పియర్లోకి ప్రయాణించి రికార్డు సృష్టించారు.
1: చాలా అద్భుతమైన విషయాన్ని అయితే గుర్తు చేశానయ్యా. ఇక ఆకాశాన్ని తాకిన ఆ ప్రయోగం నిజంగా సైన్స్ ప్రపంచంలో ఒక మైలురాయి. అలానే పారిశ్రామిక రంగానికి వస్తే మన దేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అయిన టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ 1912 May 27 నుంచి వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించింది. మన దేశ పారిశ్రామిక అభివృద్ధికి ఇదెంతో పునాది వేసిన రోజు.
2: అవునమ్మా, ఇవే కాకుండా May 27 తేదీకి సంబంధించి మన దేశ రక్షణ రంగంలో కూడా ఒక మరపురాని ఘట్టం ఉంది. 1999 ఇదే రోజున ఆపరేషన్ సఫేద్ సాగర్, దీంట్లో భాగంగా కార్గిల్ యుద్ధంలో మన భారత వైమానిక దళానికి చెందిన MiG-27 విమానాన్ని శత్రువులు కూల్చేసినప్పుడు స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా వీరమరణం పొందారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగం ఎప్పటికీ అమరమే అని మనందరం గుర్తుంచుకోవాలి.
1: మరి నువ్వు చాలా కీలకమైన విషయాన్ని అయితే గుర్తు చేశావు అన్నయ్య. ఇక దేశాన్ని రక్షించేందుకు మన జవాన్లు చేసిన త్యాగాలు ఎన్నటికీ మరవలేం. ఇక అంతర్జాతీయ రాజకీయాల వైపు చూస్తే 1972 May 27 అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, సోవియట్ యూనియన్ నాయకుడు బ్రెజ్నెవ్ కలిసి చారిత్రాత్మకమైన SALT-1 వ్యూహాత్మక ఆయుధాల పరిమితి ఒప్పందంపై సంతకాలు చేశారు. మరి ప్రపంచంలో అణ్వాయుధాల పోటీని తగ్గించడానికి ఇదొక పెద్ద అడుగు కూడాను.
2: అవునమ్మా, అంతర్జాతీయంగా కూడా ఇంత పెద్ద మార్పుకి ఈ రోజే పునాది పడిందన్నమాట. అలాగే సాహిత్యం మరియు సినిమా రంగానికి వస్తే 2000 May 27 ప్రముఖ హిందీ సినిమా గీత రచయిత మజ్రూహ్ సుల్తాన్పురి కన్నుమూశారు. దాదాపు 5 దశాబ్దాల పాటు వందలాది అద్భుతమైన పాటలతో భారతీయ సినిమా సంగీతాన్ని అలరించిన గొప్ప ప్రతిభాశాలి ఆయన.
1: అవును, మరి ఆయన రాసిన పాట

0: ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్. అదేవిధంగా పర్యావరణం మరియు భౌగోళిక విశేషాల పరంగా చూస్తే 2006 మే 27 ఇండోనేషియాలోని జావా ద్వీపంలో భారీ భూకంపం సంభవించి దాదాపు 6,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి విపత్తుల తీవ్రతను, పర్యావరణాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకతను ఈ రోజు మనం ఎప్పటికీ కూడా గుర్తు చేస్తూనే ఉంటుంది.
1: నిజమేనమ్మా,
0: ఈ రోజు మనకు ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది.
1: నిజమేనమ్మా, ప్రకృతి విపత్తుల గురించి విన్నప్పుడు మనసు చాలా బాధగా అవుతూ ఉంటుంది. అయితే ఇదే మే 27 మానవ హక్కుల పోరాటంలో ఒక అద్భుతమైన విజయం నమోదైంది. 1967 మే 27 ఆస్ట్రేలియాలో ఒక చారిత్రాత్మక ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. అక్కడ నివసించే స్థానిక ఆదివాసీలకు జనాభా లెక్కల్లో చోటు కల్పిస్తూ వారికి సమాన చట్టపరమైన హక్కులు ఇవ్వడానికి అక్కడి ప్రజలు భారీ మెజారిటీతో ఆమోదం తెలిపారు.
0: అవును, మానవత్వానికి మరియు సమానత్వానికి అది పెద్ద పీట వేసిన రోజు. ఇక అంతరిక్ష పరిశోధనల విషయానికి వస్తే 1999 మే 27 డిస్కవరీ అంతరిక్ష నౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా చేరుకుని అక్కడ మొట్టమొదటిసారిగా డాకింగ్ అయిన ఘనత సాధించింది. అంతరిక్ష రంగంలో వివిధ దేశాల శాస్త్రవేత్తలు కలిసి పనిచేయడానికి ఇది కొత్త బాటలు వేసింది.
1: అవునమ్మా, స్పేస్ టెక్నాలజీలో ఇది నిజంగా ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. అలాగే సాహిత్యం మరియు సామాజిక సంస్కరణల వైపు చూస్తే 1919 మే 27 ప్రఖ్యాత అమెరికన్ కవయిత్రి, సామాజిక కార్యకర్త జూలియా వార్డ్ హోప్ జన్మించారన్నమాట. మహిళా హక్కుల కోసం, ముఖ్యంగా మహిళలకు ఓటు హక్కు కల్పించాలంటూ ఆమె చేసిన పోరాటాలు, రాసిన కవితలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మహిళల్లో స్ఫూర్తిని నింపాయి.
0: మరి అంతర్జాతీయ విశేషాలే కాదనియా, మే 27 మన తెలుగు భాష సాహిత్య చరిత్రలో కూడా ఒక సువర్ణ అధ్యాయం ఉంది. 1895 మే 27 నెల్లూరు జిల్లాలో ప్రముఖ శతావధాని విమర్శకులు మహాకవి దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు జన్మించారు. మరాయన తన అద్భుతమైన రచనలతో, ప్రసంగాలతో తెలుగు భాష సౌరభాన్ని నలుదిశలా వ్యాపింపచేసిన గొప్ప శబ్దశిల్పి కూడాను.
1: చాలా గొప్ప చారిత్రక సత్యాన్నైతే గుర్తు చేసావమ్మా. సాహిత్య రత్నాకర లాంటి బిరుదులు పొందిన పిచ్చయ్య శాస్త్రి గారి లాంటి మహానుభావుల గురించి మన రేడియో శ్రోతలకి, ముఖ్యంగా నేటి యువతరానికి తెలియజేయడం మన బాధ్యత. చూసావా, ప్రపంచ చరిత్రతో పాటు మన తెలుగు సాహితీ వైభవం కూడా ఈ మే 27 ఎలా ముడిపడిందో.
0: అవునన్నయ్య, నువ్వు చెప్పింది నిజం. మన తెలుగు నేల వైభవం గురించి మాట్లాడుకుంటే ఈరోజు సినిమా రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఒక గొప్ప కథా రచయిత పుట్టినరోజు కూడా. మరి 1942 మే 27 ప్రముఖ దర్శకుడు మరియు రాజ్యసభ సభ్యుడు కెవి విజయేంద్ర ప్రసాద్ గారు జన్మించారు. బాహుబలి, త్రిపులార్, బజరంగి బైజాన్ లాంటి ఎన్నో సంచలన చిత్రాలకు కథలు అందించి భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన కలం యోధుడైన.
1: కరెక్ట్ అమ్మా, విజయేంద్ర ప్రసాద్ గారి కథలంటేనే ఒక ఎమోషన్ అనుకో. రాజమౌళి గారి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ గారు ఆయన కథలు రాస్తే రాజమౌళి గారి సినిమాలు తీయడం. నిజంగా ఆయన ఊహల్లోంచి పుట్టిన కథలు థియేటర్లలో ప్రేక్షకుల్ని ఎలా ఉర్రూతలుగుస్తాయో మన అందరికీ తెలిసిందే కదా.
0: మరి అలానే సినిమా రంగమే కాదు, మన తెలుగు నాటక రంగాన్ని కూడా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మరో మహానుభావుడి పుట్టినరోజు కూడా ఈరోజే. 1960 మే 27 ప్రముఖ నాటక రచయిత, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత దీర్ఘాసి విజయ్ భాస్కర్ గారు జన్మించారు. మరి ఆయన రాసిన బొమ్మలాట, సరిహద్దు, హింసధ్వని లాంటి నాటకాలు దేశ విదేశాల్లో ప్రదర్శింపబడి తెలుగు నాటక రంగానికి ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.
1: అద్భుతమైన విషయం చెప్పావమ్మా. విజయ భాస్కర్ గారు సామాజిక అంశాలని నాటక రూపంలో ఎంతో శక్తివంతంగా సమాజంలోకి తీసుకెళ్లారు. మన తెలుగు సాహిత్యం, సినిమా, నాటక రంగం ఇలా మూడు విభిన్న రంగాల్లో ముద్రవేసిన ముగ్గురు ధృవతారలు దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, దీర్ఘాసి విజయ భాస్కర్ గారు ఈ మే 27 జన్మించడం నిజంగా ఒక అరుదైన చారిత్రక విశేషం అనుకో.
0: మరి మన దేశంలో ఒక మతంలా ఆరాధించే క్రికెట్ రంగానికి కూడా ఈ రోజుతో ఒక సూపర్ కనెక్షన్ అయితే ఉందన్నయ్య. మరి 1962 మే 27 భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్రౌండర్, కెప్టెన్ మరియు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి జన్మించారు. ఒక ఆటగాడిగానే కాకుండా తన గంభీరమైన స్వరంతో కామెంటరేటర్గా, ఆ తర్వాత భారత జట్టును ఎన్నో చారిత్రాత్మక విజయాల వైపు నడిపించిన కోచ్గా కూడా ఆయన సేవలు చాలా అద్భుతం.
1: అవునమ్మా, రవి శాస్త్రి అంటేనే మైదానంలో ఒక బ్రాండ్, ఒక పవర్ ప్యాక్డ్ ఎనర్జీ. 1985 జరిగిన ఛాంపియన్స్ ఆఫ్ క్రికెట్

0: టోర్నమెంట్ లో ఆయన ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ గా నిలిచి ఆడి కార్ను కూడా బహుమతిగా గెలుచుకున్న క్షణాల్ని క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.
1: మరి ఇవన్నీ ఒకెత్తైతే మన తెలుగు జాతి గర్వించదక్క ఆధునిక ఆంధ్ర సమాజ శిల్పి కందుకూరి వీరేశలింగం పంతులు గారు భౌతికంగా మనకు దూరమైన రోజు కూడా ఈ రోజే. మరి 1919 మే 27న ఆయన పరమపదించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడి దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వితంతు పునర్వివాహం జరిపించి స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని దారపోసిన మహోన్నత యుగ పురుషుడు ఆయన.
0: నిజంగా దండం పెట్టవలసిన మహానుభావుడు ఆయన. మూఢనమ్మకాల చీకట్లో మగ్గిపోతున్న సమాజాన్ని తన కలంతో గళంతో చేతలతో మేల్కొల్పారు. కేవలం సంఘ సంస్కరణలే కాదు, తెలుగులో మొదటి నవల రాజశేఖర చరిత్రము మొదటి స్వీయ చరిత్ర రాసి ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆద్యుడిగా నిలిచారు. అయితే ఈ మే 27వ తేదీకి మన తెలుగు సినిమా సంగీత ప్రపంచంతో కూడా ఒక మధురమైన అనుబంధం ఉంది. 1980 మే 27న ప్రముఖ తెలుగు కన్నడ సినిమా సంగీత దర్శకులు సాలూరు హనుమంతరావు గారు కన్నుమూశారు.
1: రాధాకృష్ణ, చరణదాసి లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు స్వరాలు అందించి ఘంటసాల గారు, పి లీలాగారి లాంటి దిగ్గజాలతో మరపురాని మధుర గీతాలను ఆలపింపచేసిన గొప్ప సంగీత విద్వాంసుడైన మరి సాలూరి వారి వంశం అంటేనే సంగీతానికి పెట్టింది పేరు. హనుమంతరావు గారు మరి క్లాసికల్ సంగీతాన్ని సినిమాల్లో సామాన్యుడికి సైతం నచ్చేలా బాణీలు కట్టేవారట. సంగీతంతో పాటు మన తెలుగు నృత్యకళా రంగానికి కూడా ఈ రోజుతో ఒక విడదీయరాని బంధం ఉంది. మరి 1999 మే 27న ప్రముఖ శాస్త్రీయ జానపద నృత్య విద్వాంసులు భాగవతుల సంపత్ కుమార్ గారు కన్నుమూశారు. ముఖ్యంగా మన తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ఆయన రూపకల్పన చేసిన ఆంధ్ర జాలరి నృత్యం అంతర్జాతీయంగా ఎంతో ప్రశంసలు అందుకుంది. జానపద నృత్యానికి ఒక క్లాసికల్ హోదాను తెచ్చిపెట్టిన గొప్ప కళాకారుడు.
0: నిజంగా చాలా గొప్ప విషయాలే గుర్తు చేసావమ్మా. సంపత్ కుమార్ గారు కేవలం నాట్యం చేయడమే కాదు, ఎంతో మంది పేద విద్యార్థులకి ఉచితంగా నాట్య శిక్షణ ఇచ్చి మన కళల్ని తర్వాత తరాలకి అందించిన మహనీయుడు. అయితే మన తెలుగు సినిమా రంగానికి సామాజిక బాధ్యతను గుర్తు చేసిన మరో గొప్ప వ్యక్తిని కూడా మనం ఇదే రోజున కోల్పోయాం. 2018 మే 27న ప్రముఖ తెలుగు సినీ నటుడు, నిర్మాత మరియు దర్శకుడు మాదాల రంగారావు గారు కన్నుమూశారు. యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, ప్రజాశక్తి లాంటి సంచలన చిత్రాల ద్వారా సమాజంలోని అన్యాయాల్ని ఎండగట్టి ప్రేక్షకుల్లో ఒక కొత్త చైతన్యాన్ని నింపిన విప్లవ నటుడు ఆయన.
1: అవును, మరి మాదాల రంగారావు గారు కేవలం సినిమాలు తీయలేదు, తన సినిమాల ద్వారా సామాజిక మార్పు కోసం పోరాడారు. ఇక మాదాల రంగారావు గారు కేవలం సినిమాలు తీయలేదు, తన సినిమాల ద్వారా సామాజిక మార్పు కోసం పోరాడారు. ఆయన చిత్రాల్లోని పాటలు ఇప్పటికీ ప్రజల గొంతుకల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. అలానే సాహిత్య రంగానికి వస్తే మన తెలుగు సృజనాత్మక నవలా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఒక గొప్ప మహిళామూర్తిని కూడా ఈరోజు మనం కోల్పోయాం. 2015 మే 27న ప్రముఖ రచయిత్రి పవన్ నిర్మల ప్రభావతి గారు కన్నుమూశారు. అనాథ, ఉదయ కిరణాలు, ఎండమావులు లాంటి ఎన్నో మనోహరమైన నవలలు, వందలాది కథల ద్వారా మానవ సంబంధాలను, స్త్రీల మనోభావాలను ఎంతో చక్కగా ఆవిష్కరించిన లలిత రచయిత్రి ఆమె.
0: అవునమ్మా, పవని నిర్మల ప్రభావతి గారి రచనలు ఎంతో సరళంగా ఉంటూనే సమాజంలో కుటుంబ వ్యవస్థ విలువలను ఎంతో అద్భుతంగా ప్రతిబింబించేవి. ఇందాక మనం మాట్లాడుకున్న 1895 నాటి శబ్దశిల్పి దీపాల పిచ్చేశాస్త్రి గారి నుంచి నేటి తరం రచయిత్రి పవని నిర్మల ప్రభావతి గారి వరకు మన తెలుగు భాషా వైభవాన్ని చాటిన ఎందరో మహానుభావుల జ్ఞాపకాలు ఈ మే 27వ తేదీ వెనుక దాగున్నాయి కదా.
1: అవునన్నయ్య, నిజంగా ఎంత అద్భుతమైన విషయాలు. మరి ఇప్పటి వరకు మనం ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి మే 27వ తేదీ వెనుక ఉన్న ఎన్నో చారిత్రక వింతలు, జాతీయ అంతర్జాతీయ విశేషాలతో పాటు మన తెలుగు జాతి గర్వించదగ్గ ఎందరో మహానుభావుల పుట్టినరోజులు, వర్ధంతి స్మృతుల గురించి ఎంతో కూలంకషంగా మాట్లాడుకున్నాం కదా.
0: అవునమ్మా, ఒకే ఒక్క రోజు వెనుక ఇన్ని రకాల అద్భుతమైన ముచ్చట్లు దాగున్నాయని తెలుసుకోవడం మన శ్రోతలకి కూడా ఎంతో ఆసక్తికరంగా అనిపించుంటుంది. మరి వాళ్ళకి మన ముఖ్యమైన అంశంలోకి వెళ్లబోయే ముందు శ్రోతలందరి మనసుల్ని అలరించేలా ఒక మంచి మధురమైన పాట విందామా?
1: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరింకెందుకు ఆలస్యం, మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్య

0: శ్రీ ఇహెచ్ఎస్ ఆరోగ్య భద్రత ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్
0: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్ వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
2: సెల్ 8500136630.
3: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001255552.
4: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.
5: మరి అన్నయ్య, నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మన ఇంట్లో ఫోన్ మోగితే పట్టించుకోం, కానీ పక్కింట్లో ప్రెషర్ కుక్కర్ 3 విజిల్స్ వేసి ఆగిపోతే మాత్రం ఈ రోజు వాళ్ళ ఇంట్లో ఏం వండారా అని ఆలోచించే మహానుభావులు చాలా మంది ఉన్నారు. అసలు మన ఇళ్లల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కంటే పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. ఇది ఒక రకమైన గ్లోబల్ వ్యాధి అనేది అయిపోయింది అనుకో.
3: కరెక్ట్ గా చెప్పావమ్మా, దీన్నే సైన్స్ భాషలో క్యూరియాసిటీ అంటారు, మన వీధి భాషలో సొద అంటారు. కొందరైతే ఉదయం పేపర్ చదవడం కంటే పక్కింటి కిటికీలోంచి వచ్చే సౌండ్స్ వినడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళింట్లో గిన్నె పడినా వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అది ఎందుకు పడిందో, ఎవరు పడేశారో తేలే వరకు వాళ్ళకి ముద్ద దిగదనుకో.
5: అవునన్నయ్య, మళ్ళీ వీళ్ళకి లేనిపోని కవరింగ్లు ఒకటి. ఏదని అడిగితే అయ్యో వాళ్ళ మీద అభిమానంతో అడిగానండి అంటారు. ఇక పక్కింటి అబ్బాయి ఏ టైంకి ఇంటికి వస్తున్నాడు, ఏ అమ్మాయితో మాట్లాడుతున్నాడు అనే విషయాలన్నీ కూడా వీళ్ళ బ్రెయిన్ హార్డ్ డిస్క్ లో సేవ్ అయి ఉంటాయి. ఇక సీసీటీవీ కెమెరాలు కూడా వీళ్ళ కళ్ళ ముందు వేస్ట్ అనిపిస్తుంది అనుకో.
3: నిజమేనమ్మా, సీసీటీవీ కెమెరాలకి మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది, కానీ ఈ పక్కింటి మేధావులకి ఒక కప్పు టీ ఇస్తే చాలు, మొత్తం వీధి హిస్టరీ, జాగ్రఫీ అంతా కళ్ళకు కట్టినట్టు చెప్పేస్తారు. అసలు వేరే వాళ్ల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో ఉండే ఆ కిక్కే వేరబ్బా, అందులోనే సగం మంది కాలక్షేపం దాగుంటుంది అనుకో.
5: కానీ దీనివల్ల లేనిపోని గొడవలు, మనశ్శాంతి పోవడం తప్ప ఏం లేదు కదా. ఇక మన నట్టింట్లో దీపం వెలుగుతుందో లేదో చూసుకోవడం మానేసి పక్కింటి పొయ్యిలో పిల్లి లేచిందో లేదో చూడాలనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఎవరి లైఫ్ వాళ్ళని బ్రతికినిస్తే అందరికీ ప్రశాంతంగా ఉంటుంది.
3: 100% నిజమమ్మా. పక్కింటి విషయాల మీద పెట్టే శ్రద్ధలో సగం మన సొంత కెరీర్ మీదో ఫ్యామిలీ మీదో పెడితే లైఫ్ ఎక్కడో ఉండేది. అందుకే లిజనర్స్, ఇకనైనా పక్క వాళ్ల గోడల వైపు చెవులు పెట్టడం మానేసి మన రేడియో వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి.
5: నువ్వు చెప్పింది అక్షరాల నిజం. మరి పక్కింటి విషయాల మీద పెట్టే శ్రద్ధలో సగం మన సొంత కెరీర్ మీదో ఫ్యామిలీ మీదో పెడితే లైఫ్ ఎక్కడో ఉంటుంది. కానీ కొందరికి అదంతా కూడా బోరింగ్ గా అనిపిస్తుంది. వాళ్ళకి కావాల్సింది రోజువారీ సీరియల్స్ లాంటి డ్రామా. అందుకే పక్క వాళ్ళ ఇంట్లో చిన్న గొడవ జరిగినా చాలు, టీవీ వాల్యూమ్ తగ్గించేసి శ్వాస కూడా గట్టిగా తీసుకోకుండా పిల్లుల్లా వెళ్లి కిటికీల ప్రక్కన గోడల చాటున నిలబడిపోతారు. అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్క ముక్కు కూడా మిస్ అవ్వకూడదని ఆరాటం.
3: అవునమ్మా, కొందరైతే కిటికీల పక్కన నిలబడడమే కాకుండా విన్న సగం ముక్కలకి వాళ్ల సొంత ఊహల్ని ఇంకో సగం కల్పిస్తూ ఉంటారు. ఆ ఇంట్లో భార్యాభర్తల కూరలో ఉప్పు తక్కువైందని గొడవ పడితే వీళ్లు వీధి చివరి కొట్టి దగ్గరికి వెళ్లి వాళ్ల కాపురంలో ఏదో పెద్ద గ్యాప్ వచ్చింది, త్వరలోనే విడిపోతారేమో అని లేనిపోని అపనిందలు వేస్తూ ఉంటారు. గోరంత విషయాన్ని కొండంత చేసి లేనిపోని అభాండాలు వేసి ఎదుటి వాళ్ల పరువు తీయడంలో వీళ్ళకి వచ్చే ఆనందం ఏంటో నాకైతే అస్సలు అర్థం కాదనుకో.
5: సరిగ్గా చెప్పావు. అసలు ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడం అంటే ఎంత ఈజీ అయిపోయిందో కదా. మరి పక్కింటమ్మాయి ఎవరైనా అబ్బాయితో మాట్లాడితే చాలు, అది క్లాస్మేటో కోలీగో అని కనుక్కునే ఓపిక కూడా ఉండదు. కానీ అమ్మాయి ప్రవర్తన అస్సలు బాగోలేదు అని ముద్ర వేసేస్తారు. ఇక మన ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకూడదు అనుకుంటారు. కానీ కానీ పక్క వాళ్ళ జీవితాల్ని మాత్రం నడి రొట్టి మీద పెట్టి పంచాయతీలు పెట్టడానికి రెడీ అయిపోతారనుకో.
3: నిజంగా ఇది చాలా దారుణం అమ్మా. మన మాట వల్ల ఒకరి జీవితం, వాళ్ళ మనశ్శాంతి పాడవుతోందనే కనీస ఆలోచన కూడా ఉండట్లేదు ఈ రోజుల్లో. ఎదటి వాళ్ల వ్యక్తిగత విషయాల్ని గౌరవించడం అనేది కనీస సంస్కారం. మన ఇంటి గుమ్మం దాటి పక్క వాళ్ల ఇంట్లోకి తొంగి చూడడం మానేసినప్పుడే సమాజంలో సగం గొడవలు తగ్గిపోతాయి.

0: ఒకరిని కించపరిచి పొందే ఆనందం కంటే మన పని మనం చూసుకుని ప్రశాంతంగా ఉండడంలోనే అసలైన మజా ఉందనుకో.
1: 100% కరెక్ట్గా చెప్పావు. అందుకే పక్క వాళ్ళ ఇళ్లలో జరిగే గొడవలు మనకి ఎంటర్టైన్మెంట్ కాకూడదు. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది. ఇతరుల మీద లేనిపోని అభాండాలు వేసి పాపం మూట కట్టుకోవడం కంటే మన కెరీర్, మన ఫ్యామిలీ హ్యాపీనెస్ మీద ఫోకస్ పెడదాం. లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం.

0: ముఖ్యంగా మన వాళ్ళింట్లో కరెంటు పోతే ఏం చేస్తారో తెలుసా, టార్చ్ లైట్ వేసుకుని మరీ పక్కింటి గుమ్మంలోకి వెళ్ళి చూస్తారు.
1: అవునవును, పని చాలాసార్లు చూశాను. అసలు అక్కడ ఉండే లాజిక్ ఏంటో తెలుసా, పోతే అందరి కరెంటు పోవాలి, అంతేకాని మన ఇంట్లో చీకటి ఉండి పక్కవాడు ఎక్కడ కరెంటు ఎంజాయ్ చేసేస్తున్నాడు అని ఒక చిన్న అసూయ. అలానే భయం కూడాను, పక్కింట్లో కూడా లైట్లు లేవని కన్ఫర్మ్ చేసుకోగానే హబ్బా, వీళ్ళ మనసుకి వచ్చే ఆ ప్రశాంతత అంతా ఇంత కాదనుకో.
0: కరెక్ట్ అమ్మా, పక్కింటి అయిన కూడా గుమ్మంలో నిలబడి మీకు పోయిందా అని అడిగితే చాలు, వీళ్ళకి కొండంత బలం వచ్చేస్తుంది. అంటే మనకి లేకపోయినా పర్వాలేదు కానీ పక్కవాడికి మాత్రం మనకంటే ఎక్కువ సుఖం ఉండకూడదు అనే వింత మనస్తత్వం అన్నమాట. కరెంటు బిల్లు కట్టేది మనం, పోయింది మన ఇంట్లో, దానికి పక్కింటి వాళ్ళని చెక్ చేయడం ఏంటో మన వాళ్ళకే తెలియాలి.
1: భలే సైకాలజీ అనుకో, మనకి బాధ వస్తే తట్టుకోగలమేమో గానీ పక్కవాడు ఆనందంగా ఉంటే మాత్రం అస్సలు తట్టుకోలేం. కరెంటు పోతే కాసేపు హ్యాపీగా గాలి ఆడే చోట కూర్చోవాలి, అంతేకాని వీధిలో అందరిళ్ళు చీకట్లో ఉన్నాయా లేదా అని సర్వేలు చేయడం అవసరమా చెప్పు. మరి అలవాటు మారనంతకాలం జనాలు ఎదుటి వాళ్ల జీవితాల్ని గమనించడమే పానీగా పెట్టుకుంటారు.
0: సో అందుకే లిజనర్స్, పక్క వాళ్ళ ఇంట్లో ఏముంది ఏం లేదు అని లెక్కలు వేయడం మానేసి మన ఇంట్లో కరెంటు పోతే ఇన్వర్టర్ కొనుక్కోవడానికి ట్రై చేయాలి. కానీ పక్కింటి వాడు క్యాండిల్ వెలిగించాడా, ఎమర్జెన్సీ లైట్ ఆన్ చేశాడని కిటికీల్లోంచి తొంగి చూడడం భావ్యం కాదండి. మన ఫోకస్ ఎప్పుడు మన ఎదుగుదల మీదే ఉండాలి.
1: ఇదైతే ఇంకా ఘోరమయ్య. ఈ రోజుల్లో కొందరు జనాలు ఎలా తయారయ్యారంటే, వాళ్ళకి ఎవరైనా నచ్చకపోతే చాలు వాళ్ళని ఎలాగోలా విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. వాళ్ళ మీద లేనిపోని అభాండాలు వేయడానికి, అందరిలోనూ తప్పు చేసి మాట్లాడటానికి ఎప్పుడు టైం వస్తుందా అని నక్కలా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక రకమైన పగ ప్రతీకారాలా సీరియల్లా బతికేస్తుంటారనుకో.
0: అవునవునవును, కరెక్ట్ గా చెప్పమ్మా. వీళ్ళకి వేరే పనే ఉండదు, నాలుగు గోళ్ల మధ్య కాదు 10 మందిలో ఉన్నప్పుడే కావాలని టార్గెట్ చేసి అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివాడు ఆ మాటలకి తట్టుకోలేక బాధపడి కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే వీళ్ళు లోపల లోపల మురిసిపోతూ ఉంటారు. అమ్మయ్యా, నా ఈగో సాటిస్ఫై అయింది, ఈ రోజు నా పంత నగ్గింది అని ఆ వికృత ఆనందంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
1: దీన్నే సైకాలజీలో సాడిజం అంటారు. ఎదుటి వాళ్ళ కన్నీళ్లలో తమ ఆనందాన్ని వెతుక్కునే వింత జబ్బిది. అసలు మనకు నచ్చని వాళ్ళుంటే వాళ్ళకి దూరంగా ఉండాలి, లేదా వాని పని మనం చూసుకోవాలి. అంతేకాని వాళ్ళని మానసికంగా హింసించి వాళ్ళ బాధను చూసి ఎంజాయ్ చేయడం ఏ రకమైన మానవత్వం? మరి ఇలాంటి వాళ్ళ వల్ల సమాజంలో నమ్మకాలు బంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయనుకో.
0: కరెక్టేనమ్మా, ఎదుటివాణ్ణి కించపరిచి గెలవాలి అనుకోవడం ముమ్మాటికి పెరుగుతనమే. వీళ్ళ ఈగోని శాంతపరచడానికి పక్కవాడు బలి కావాలా, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలతో బతికే వాళ్ళు ఎప్పటికీ లైఫ్లో పైకి రాలేరు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ అంతా అవతల వాడిని ఎలా తొక్కాలా అనే దాని మీదే ఉంటుంది, కానీ తను ఎలా ఎదగాలనే దాని మీద అస్సలుండదు.
1: నిజమనయ్య, ఎదుటి వాళ్ళని గౌరవించకపోయినా పర్లేదు, కానీ అవమానించే హక్కు ఎవరికీ లేదు. మరి ఈ వికృత ఆనందాలు, ఈగోలు కాసేపు సాటిస్ఫాక్షన్ ఇస్తాయేమో కానీ లాంగ్ రన్ లో మనల్ని ఒక చెడ్డ మనిషిగా మిగిల్చేస్తాయి.
0: ఎవరి మీదైనా కోపం ఉంటే నేరుగా మాట్లాడాలి, లేదంటే అక్కడితో వదిలేయాలి. అంతేగాని సమయం కోసం చూసి 10 మందిలో అవమానించి ఆనందపడడం ఎందుకు చెప్పు. ఇతరుల ముఖంలో నవ్వు చూడడంలో ఉండే కిక్ వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూడడంలో అస్సలు ఉండదమ్మా. మన మనసుని మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి, పక్క వాళ్ళని కూడా ప్రశాంతంగా బతకనివ్వాలి.
1: ఇప్పటిదాకా మనం పక్కింటి వాళ్ళ గురించే మాట్లాడుకున్నాం, కానీ ఈ మధ్య ఈ కుతూహలం ఇళ్లలోకి సొంత కుటుంబాలకు కూడా పాకేస్తుంది అనుకో. మరి బయట వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కంటే సొంత అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు లేదా తోడికోడళ్ల ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొందరు ఇళ్లాళ్ళు పడే ఆరాటం అంతా ఇంత కాదనుకో. సొంత బంధువుల మధ్యే ఈ తరహా గూఢచర్యం ఎక్కువైపోయింది.
0: ఇదైతే నెక్స్ట్ లెవెల్ అమ్మా. బయట వాళ్ళ మీద సీసీటీవీ కెమెరాల్లో పనిచేసే వాళ్ళు సొంత ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వచ్చేసరికి ఏకంగా శాటిలైట్లకు మారిపోతారనుకో. వాళ్ళ ఆయన ఈ నెల ఎంత జీతం తెచ్చాడు, ఆవిడ ఏ చేరకుంది, వాళ్ళ పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చాయి అని తెలుసుకోవడానికి ఫోన్లలో లేనిపోని ప్రేమ నటిస్తూ ఆరా తీస్తూ ఉంటారు. పైకి మాత్రం ఆత్మీయత అనే ముసుగేసుకుంటారు.
1: కరెక్ట్గా చెప్పావు. ఆ ముసుగు వెనుక ఉండే అసలైన లాజిక్ ఏంటంటే, వాళ్ళకంటే మనం ఒక మెట్టు పైనే ఉండాలి అని ఇగో. ఒకవేళ వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టినా కారు కొన్నా వీళ్ళకి సంతోషం కలగాల్సింది పోయి లోపల లోపల కుళ్ళు అనేది మొదలవుతుంది. ఇక ఆ విషయాలన్నీ తెలుసుకుని ఇంట్లో భర్త దగ్గర పిల్లల దగ్గర కూర్చుని, చూసారా వాళ్ళు ఎలా దూసుకుపోతున్నారో, మీరేమో ఇలానే ఉన్నారు అంటూ లేనిపోని గొడవలు కంపారిజన్లు మొదలు పెడతారనుకో.
0: అవునమ్మా, దీనివల్ల సొంత బంధువుల మధ్య ఉండాల్సిన ప్యూర్ రిలేషన్స్ అన్నీ బిజినెస్ లాగా తయారవుతున్నాయి. ఒకరికొకరు సాయం చేసుకోవడం పక్కన పెట్టి ఎవరింట్లో ఎప్పుడు సమస్య వస్తుందా, ఎప్పుడు గొడవ అవుతుందా అని కాచు కూర్చుంటారు. ఇంట్లో చిన్న తేడా రాగానే దాన్ని ఫ్యామిలీ గ్రూపుల్లో

0: చుట్టాల్లోనో హాట్ టాపిక్ చేసి ముచ్చట్లు పెడతారు. దీనివల్ల కలిసి ఉండాల్సిన కుటుంబాలు ముక్కలైపోతున్నాయి కదా.
1: నిజంగా చాలా బాధాకరం అన్నయ్య. మన సొంత వాళ్ళు బాగుంటే మనం సంతోషించాలి, కానీ వాళ్ళ లైఫ్ లోకి తొంగి చూసి కంపేర్ చేసుకోవడం వల్ల మనశ్శాంతి మనమే పాడు చేసుకున్నట్లు అవుతుంది. ఎదుటి కుటుంబాల మీద పెట్టే ఈ నెగటివ్ శ్రద్ధను మన ఇంట్లో పిల్లల పెంపకం మీదో మన ఫ్యామిలీ హ్యాపీనెస్ మీదో పెడితే ఎంత బాగుంటుందో కదా.
0: కరెక్ట్గా చెప్పావమ్మా. అందుకే పక్క వాళ్ళ ఇళ్లే కాదు, సొంత బంధువుల ఇళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ స్పేస్ అని మనందరం గుర్తుంచుకోవాలి. ఎవరి జీవితం వాళ్ళది, కుళ్ళు కుతంత్రాలతో బంధాల్ని చెడగొట్టుకోవడం కన్నా మన కుటుంబంతో మనం ప్రశాంతంగా నవ్వుతూ బతకడం అనేది చాలా ముఖ్యం. మన ఇల్లే ఒక ఆనందాల హరివిల్లు కావాలి, కానీ పక్క వాళ్ల జీవితాల మీద రీసెర్చ్ చేసే ల్యాబ్ అయితే మాత్రం కాకూడదమ్మా.
1: నువ్వు బంధాల గురించి చెప్తుంటే నాకు ఇంకో క్రేజీ పాయింట్ గుర్తొచ్చింది అనుకో.
0: ఏంటో అది?
1: మరి ఈ రోజుల్లో జనాలు టెక్నాలజీని దేనికి వాడుతున్నారు తెలుసా?
0: దేనికి?
1: పక్కింట్లో గొడవైనా లేదా ఎవరితోనైనా మాట వచ్చినా నేరుగా వెళ్లి తేల్చుకోరు, వెంటనే చేతిలోకి స్మార్ట్ ఫోన్ తీసుకుని వాట్సాప్ ఓపెన్ చేసి స్టేటస్ల రూపంలో యుద్ధం ప్రకటిస్తారు. ఒకటా రెండా ఆ సందర్భానికి తగ్గట్టు ఎక్కడెక్కడి నుంచో తవ్వి తీసిన కోట్స్ ఒక 10-15 లైన్ కట్టేస్తారు వరుసగా.
0: కరెక్టేనమ్మా. ఆ వాట్సాప్ స్టేటస్ చూస్తే అసలు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. రోజంతా పక్క వాళ్ల మీద కుళ్ళుకుంటూ గొడవలు పడే జనాలు ఆ స్టేటస్ లో మాత్రం ఏకంగా స్వామి వివేకానందుడు రమణ మహర్షి లాగా మారిపోతూ ఉంటారు. నిజాయితీగా ఉండాలి, ఓర్పు ముఖ్యం, కాలమే సమాధానం చెప్తుంది అంటూ సూక్తులు పెట్టి తెగ బిల్డప్పిస్తారనుకో, లోపలున్న నెగటివిటీని దాచడానికి ఈ టెక్నాలజీ సూక్తులు ఒక పెద్ద ముసుగు వేసుకున్నాయన్నమాట. అక్కడ కామెడీ ఏంటంటే ఆ స్టేటస్ ఎవరిని ఉద్దేశించి పెట్టారో ఆ టార్గెట్ పర్సన్ ఖచ్చితంగా చూడాలి అని వ్యూస్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. వాడు చూడగానే అమ్మయ్యా బాణం కరెక్ట్గా తగిలింది అని హ్యాపీగా ఫీల్ అవుతారు.
1: అవతలి వాడు కూడా తక్కువ తిరడు కదా, మరి వాడు దీనికి కౌంటర్గా ఓ 20 స్టేటస్లు పెడతాడు. ఇక ఇళ్లలో గొడవలు కాస్త ఇలా సోషల్ మీడియాలో స్టేటస్ వార్స్లో మారిపోతున్నాయి. మరి ఈ మధ్య నిజంగా ఎంత విచిత్రమైన మనస్తత్వం, ఎదురెదురుగా పలకరించుకోవడానికి ముఖం రాని వాళ్ళు ఇలా స్టేటస్ల వెనుక దాక్కుని ఫిలాసఫీలు మాట్లాడటం చూస్తుంటే జాలేస్తుంది అనుకో. అంత గొప్ప మహానుభావులు కోర్స్ పెడుతున్నప్పుడు అందులో ఒక్క ముక్కైనా మన జీవితానికి అప్లై చేసుకోవాలి కదా. మరి పక్క వాడిని తిట్టడానికి ఆ సూక్తుల్ని వాడుకుంటే ఇక ఆ జ్ఞానానికి ఉన్న విలువేముంది చెప్పు.
0: 100% నిజం చెప్పావమ్మా. టెక్నాలజీ పెరిగింది మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికే, కానీ ఇలాంటి చౌకబారి ట్రిక్కులతో ఈగోలు సాటిస్ఫై చేసుకోవడానికైతే మాత్రం కాదు. మహానుభావుల మాటల్ని ఎదుటి వాళ్ళ మీద వేసే అస్త్రాలుగా కాకుండా మనల్ని మనం మార్చుకోవడానికి వాడుకుంటే లైఫ్ ఎంత బాగుంటుంది చెప్పు. ఎవరితోనైనా సమస్య ఉంటే ఫోన్ చేసి మాట్లాడేయాలి లేదంటే వదిలేయాలి, అంతేగాని వాట్సాప్ స్టేటస్లో ఇలా వివేకానందుల్లా బిల్డప్ ఇస్తూ లోపల మాత్రం పగలు పెంచుకోవడం ఎందుకు చెప్పు. టెక్నాలజీని బంధాలని కలపడానికి వాడదాం, అంతేగాని డిజిటల్ గా కూడా ప్రశాంతంగా ఉండడం నేర్చుకుందాం.
1: చాలా చక్కగా చెప్పావనయ్య. లిజనర్స్ మరి వింటున్నారు కదా, మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకు ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
2: Dr. Sanjeev Homeocare, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియోకేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: సో వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండి. సో మంచి పాట అయితే వినిపించావమ్మా.
4: మరి అలానే అనయ్య, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా ఒక ఎత్తైతే ఇప్పుడు మాట్లాడుకోబోయేది మాత్రం చాలా పెయిన్ఫుల్ విషయం.
3: అవునా, ఏంటది?
4: మరి

0: పెద్దవాళ్లు తమ ఎగోలు పగలతో ఆగిపోకుండా మరి ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారనుకో. తమకి నచ్చని వాళ్ల గురించి, పక్కింటి వాళ్ల గురించి అవసరం లేని విషయాలన్నీ కూడా మరి పిల్లల మైండ్స్ లో నిలిపోస్తున్నారు. ఆ పసి హృదయాన్ని కూడా పూర్తిగా పాడు చేసేస్తున్నారనుకో ఈ రోజుల్లో.
1: అవునమ్మా, ఇది నిజంగా చాలా క్షమించరాని నేరం. చిన్నపిల్లల మనసు తెల్ల కాగితం లాంటిది, మనం ఏం రాస్తే అదే పడుతుంది. అలాంటి పసివాళ్ల దగ్గర కూర్చుని వాళ్ళు మనకి శత్రువులు, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళ పిల్లలతో మాట్లాడద్దు, వాళ్ళు మనల్ని చూసి ఏడుస్తున్నారు అంటూ చిన్నప్పటి నుంచే వాళ్ళ తలల్లో నెగిటివిటీని నింపిస్తూ ఉన్నాం. ఆ వయసులో ఆటలు చదువు మీద ఉండాల్సిన శ్రద్ధని పక్క వాళ్ల మీద ద్వేషం పెంచుకునేలా మార్చేస్తూ ఉన్నాం.
0: కరెక్ట్ అన్నయ్య. మరి పిల్లలకి ప్రపంచాన్ని ఎలా ప్రేమించాలో నేర్పాల్సింది పోయి ఎలా ద్వేషించాలో నేర్పిస్తున్నారు. మరే పొద్దున పిల్లలు పెద్దయ్యాక సమాజంలో ఎలా బతుకుతారు? ఎవరిని నమ్మలేరు, అందరినీ అనుమానంగానే చూస్తారు. ఇక పెద్దవాళ్ల గొడవల వల్ల ఆ చిన్నారి మనసులు ఎంత మానసిక క్షోభకు గురవుతున్నాయో ఆ తల్లిదండ్రులు అస్సలు ఆలోచించడం లేదు. తమ స్వార్థం కోసం పిల్లల భవిష్యత్తుని బలి పెడుతున్నారనుకో.
1: నూటికి నూరు పాళ్ళు నిజమమ్మా. పిల్లలకి మనం ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి కుళ్ళు బుద్ధులు, నెగిటివ్ ఆలోచనలు మాత్రం అస్సలు వారసత్వంగా ఇవ్వకూడదు. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఈ చెడు కుతూహలాన్ని పిల్లలకు కూడా అలవాటు చేస్తే రేపు వాళ్ళు మనల్ని కూడా అలాగే గమనించడం మొదలు పెడతారు. బంధాల విలువ, మనుషుల మీద గౌరవం చిన్నప్పటి నుంచే ఇంట్లో నేర్పించాలి.
0: అవునన్నయ్య, మన ఇళ్లలోని పిల్లలు రేపటి సమాజానికి పౌరులు. మరి వాళ్ళని ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచడం మన బాధ్యత. మరి ఇప్పటికైనా పెద్దవాళ్లు కళ్ళు తెరవాలి. మన వ్యక్తిగత కోపాలని పగల్ని పక్కన పెట్టి పిల్లల ముందైనా ప్రశాంతంగా నవ్వుతూ ఉండటం నేర్చుకోవాలి. పక్కింటి పురాణాలు, వాట్సాప్ స్టేటస్ యుద్ధాలు, ఈగో సాటిస్ఫాక్షన్లు ఇవన్నీ ఎలాగోలా భరించవచ్చు, కానీ పసిపిల్లల మనసుల్ని పాడు చేయడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు.
1: కరెక్ట్ అమ్మా. అసలు మన వాళ్లకున్న ఈ పక్కింటి కుతూహలం బ్యాక్ డ్రాప్ లో మన టాలీవుడ్ లో కూడా ఎలాంటి క్రేజీ సినిమాలు వచ్చాయో చూసావా? మన దర్శకులు జనాల మైండ్ సెట్ ని బలే పట్టుకున్నారు. ఉదాహరణకి మన రవితేజ్ సినిమా వెంకి తీసుకో, అందులో మన బ్రహ్మానందం క్యారెక్టర్ గుర్తుంది కదా. రైల్లో పక్క సీట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో డైరీలో రాసుకుని మరీ రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అచ్చం మన వీధుల్లో ఉండే జనాలకి అది పెర్ఫెక్ట్ జిరాక్స్ కాపీ అన్నమాట.
0: అవునవును, బలే గుర్తు చేసావన్నయ్య. ఇక ట్రైన్ సీన్ అయితే ఎప్పటికీ కూడా ఎంటర్టైనింగ్. అలానే మన రాజేంద్ర ప్రసాద్ గారి పాత సినిమాలు చూస్తే అందులో సగం కథలు ఈ పక్కింటి పురాణాల మీద నడుస్తాయి. ముఖ్యంగా ఏప్రిల్ 1 విడుదల సినిమాలో మరి శోభన క్యారెక్టర్ గుర్తుంది కదా, మరి పక్కింటావిడ ఏం చెప్తే అది నమ్మేసి తన సొంత కాపురంలో లేనిపోని అనుమానాలు పెంచేసుకుంటుంది. మరి ఈ రోజుల్లో ఇళ్లలో జరిగే గొడవలకి ఆ సినిమా ఒక పెద్ద ఉదాహరణ.
1: అవునమ్మా, ఇంకాస్త వెనక్కెళ్తే మిస్సమ్మ లాంటి క్లాసిక్ సినిమాలో కూడా ఎల్వి ప్రసాద్ గారి క్యారెక్టర్ ఉంటుంది చూడు. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి గోడలకి చెవులు పెట్టి వినడం, లేనిపోని అభాండాలు వేయడం అప్పట్లోనే చూపించారు. అంటే ఈ కుతూహలం ఈనాటిది కాదు, బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కూడా మన జనాల బ్లడ్ లోనే ఉందన్నమాట.
0: అవునన్నయ్య, మరి అలానే ఈ మధ్య కాలంలో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి సినిమాల్లో కూడా మరి సీరియస్ క్రైమ్స్ పక్కన పెడితే ఊర్లో ఉండే కొందరు లేడీస్ పక్కింటి విషయాన్ని కనిపెట్టడానికి హీరో లాంటి డిటెక్టర్ల ముందే ఎలా రెడీగా ఉంటారో భలే కామెడీగా చూపించారు. ఇక సినిమా ఏదైనా పక్కవాడి లైఫ్ ఒక థ్రిల్లర్ సినిమాలా చూడటం జనాలకి ఒక అలవాటుగా మారిపోయిందనుకో.
1: నిజమేనమ్మా, సినిమాలో చూసి మనం థియేటర్ లో నవ్వుకుంటాం, కానీ నిజ జీవితంలో కూడా మన చుట్టూ ఇలాంటి క్యారెక్టర్లు తిరుగుతుంటేనే ఒక్కసారి చిరాకొస్తుంది, ఒక్కోసారి నవ్వొస్తుంది. సినిమాల్లో లాగా క్లైమాక్స్ లో వీళ్ళకి బుద్ధొస్తే పర్వాలేదు, కానీ రియల్ లైఫ్ లో ఈ పక్కింటి పురాణం బ్యాచ్ అస్సలు మారనుకో.
0: మనం ఇంతసేపు కూడా నవ్వుకున్నాం, కానీ కాస్తంత లోతుగా ఆలోచిస్తే ఇదొక సామాజిక మానసిక రోగం అనిపిస్తుంది. మరి పక్కవాడి ఇంట్లో చీకటిని చూసి మురిసిపోవడం, ఎదుటివాడి కన్నీళ్లలో మన ఇగోని వెతుక్కోవడం, అమాయకమైన పసి మనసుల్లో చిన్నప్పుడే ద్వేషాన్ని దూరిపోయడం ఇవన్నీ చూస్తుంటే మనం సాంకేతికంగా ముందుకు వెళ్తున్నామేమో, కానీ సంస్కారంలో మాత్రం చాలా వెనక్కి పడిపోతున్నాం అనిపిస్తోంది.
1: అక్షరాల నిజమమ్మా. టెక్నాలజీని వాడుకుని వాట్సాప్ స్టేటస్ల్లో సూక్తులు పెట్టడం కాదు, మనిషిగా మారడం ముఖ్యం. ఎదుటివాడి మీద బురద జల్లడానికి సమయం కోసం కాచుకుని కూర్చునేవాడు తన జీవితాన్ని ఎంత నరకం చేసుకుంటున్నాడో వాడికే తెలియాలి. పక్కవాడి లైఫ్ని విమర్శించే టైంలో సగం మన కెరీర్ మీదో మన ఫ్యామిలీ మీదో పెడితే మన జీవితాలు బాగుపడతాయి. మన తప్పుల్ని మనం సరిచేసుకోకుండా పక్కవాడి గోడల వైపు చెవులు పెట్టడం ఏ రకమైన తెలివితేటలు చెప్పు.
0: అవునన్నయ్య, ఎవరి ఇంటి గుమ్మం వాళ్ళకి ఒక లక్ష్మణ రేఖ లాంటిది. మరి దాన్ని దాటి ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే హక్కు ఎవరికీ లేదు. ఒకరిని 10 మందిలో అవమానించి ఆనందపడి వికృత మనస్తత్వం మనల్ని ఒక చెడ్డ మనిషిగా మార్చేస్తుంది. మన గుమ్మానికి ఉన్న తలుపులు బయట దుమ్ము లోపలికి రాకుండా చూసుకోవడానికి మాత్రమే కాదు, మన చూపులు కూడా

0: పక్కవాడి ఇంట్లోకి వెళ్లకుండా ఆపుకోవడానికి అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి.
1: చాలా బాగా చెప్పావమ్మా. సో ఇప్పటివరకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నావమ్మా. May 27 గురించిన ఎన్నో విశేషాలు, అదేవిధంగా ఇవాళ నువ్వు తీసుకొచ్చావు చూడు, పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో అన్న కుతూహలం. నిజంగా మన శ్రోతలందరికీ కూడా ఈ టాపిక్ బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి ఆల్రెడీ ఆల్మోస్ట్ 10 అయిపోతూ వస్తుంది కదా, మరి మనం మన ప్రోగ్రామ్ని క్లోజ్ చేసే టైం కూడా వచ్చేసింది.
0: లిజనర్స్, మరి ఈనాటి ముచ్చట్లు కార్యక్రమంలో ఒక మంచి టాపిక్ గురించి అయితే విన్నాం కదండి. మరి తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: భీమవరంలోని ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ నందు సంతానలేమి సమస్యకి సంబంధించి ఉచిత వైద్య శిబిరం
0: May 29, 2026 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.
1: ఈ క్యాంపు నందు సంతానలేమి సమస్య, ఎండోమెట్రియాసిస్ లేదా గర్భంలో ఫైబ్రాయిడ్స్ లేదా కణితలు ఉండడం,
0: పిసిఓడి వల్ల సంతాన సమస్య, వీర్య కణాల సమస్యలు మొదలైనవి చూడబడను.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం. వీర్య కణాల విశ్లేషణ మరియు రక్త పరీక్షలలో 50% వరకు రాయితీ ఇవ్వబడును.
0: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్, ఫస్ట్ ఫ్లోర్, ఎస్ బ్యాంక్ పైన, పాత్ బస్ స్టాండ్ దగ్గర, జేపీ రోడ్.
1: సెల్ 8925933186 8925896421.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాటి మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: హాస్పిటల్ భీమవరనందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
2: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయ, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: సెల్ 9983420009. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9100 9113.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, పాము కోరల్లు విషం కన్నా మనిషి చూపులోని అసూయ చాలా ప్రమాదకరం. మరి విషయానికి విరుగుడు ఉందేమో కానీ అసూయకి విరుగుడు అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు కదండి. అంటే పాము కోరల్లో విషం కన్నా మనిషి చూపులోని అసూయ చాలా చాలా ప్రమాదకరం. మరి ఎందుకంటే విషానికి విరుగుడు అనేది ఉందేమో కానీ అసూయకి విరుగుడు అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఏమంటారు? ఓకే లిజినెస్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇకలా నీనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాకు రావణుడే రాముడైతే

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలానే ఈనాటి కార్యక్రమానికి బ్రణేష్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి వశిష్ఠ మహర్షి గురించి మరిన్ని విశేషాలు ఈరోజు తెలుసుకుందాం. మరి నిన్నటి కార్యక్రమంలో మనం చెప్పుకున్నాం కదండి, మరి వశిష్ఠ మహర్షి ఏంటంటే నిమి చక్రవర్తి గురించి కూడా వచ్చింది కదా, మనం ఆ టాపిక్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. అంటే వశిష్ఠుడు మళ్ళీ భూలోకానికి రావడం, మరి ఆయన తలుచుకుంటే తన తపో బలం చేత తన శరీరాన్ని తానే సృష్టించుకోగలడు అని కూడా చెప్పుకున్నాం కదా. మరి నెక్స్ట్ ఏం జరిగిందనేది తెలుసుకుందాం.

ఈ ప్రకారంగా వశిష్ఠుడు ద్విజన్ముడయ్యాడనమాట. కర్దమ ప్రజాపతికి దేవహూతి యందు 9 కుమార్తెలు పుట్టారు. మరి వాళ్లలో అరుంధతీదేవి ఒకరు. ఆమె పరమ పవిత్రమైన వ్యక్తి. మరి కర్తమ ప్రజాపతి ఆమెను వశిష్ఠుడికిచ్చి వివాహం చేశాడు. తన ఇతర కుమార్తెల్ని కూడా ఆయన బ్రహ్మర్షులకే ఇచ్చాడు. మరి వివాహానికి ముందు వశిష్ఠుడు కర్తమ ప్రజాపతి ఇంటికి వచ్చి అరుంధతిని తనకిచ్చి వివాహం చేయమని అడుగుతాడు. అంతేకాక తనకు కాబోయే భార్య యొక్క స్థితి ఎలా ఉందో తెలుసుకుని ఆమె యొక్క ఔన్నత్యం లోకానికి తెలియచేయాలి అని సంకల్పించాడు. అందుకని ఆమెను పరీక్షించదలిచి ఒక గుప్పెడు ఇసుక తీసుకుని వచ్చి దానిని పచనం చేసి అన్నంగా మార్చి వండి పెట్టగల వాళ్లకే తన ధర్మపత్ని కాగలిగిన శక్తి ఉన్నది అని అంటాడు. దానికి అరుంధతి, నేను తప్పక చేయగలను. మీ కటాక్షముంటే ఏదైనా సరే సాధించగలను. తపోధనుడి యొక్క శక్తి అతడి భార్య యొక్క ఆస్తి వంటిది అంటుంది. అలా అనగల తెలివి వివేకం ఆమె ఎందున్నవి. ఆ ఇసుకను ఆయన అరుంధతికి ఇచ్చేటప్పటికే, నేను వశిష్ఠుడికి తగినటువంటి ధర్మపత్నినైతే అనుకుంది. ఆ ఇసుక రేణువులు బియ్యపు గింజల్లా మెత్తగా ఉడికి అన్నం అయిపోయింది. ఇక కర్దమ ప్రజాపతి అనుమతితో వశిష్ఠుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె మహత్తు లోకానికి తెలియచేయాలని ఆ పరీక్ష పెట్టాడు. అదే ఉద్దేశ్యంతో వివాహం అయ్యాక ఆమెను మరొక పరీక్షకు గురిచేశాడు. ఒకనాడు తన మంత్రజలం ఉన్న కమండలం ఆవిడ చేతిలో పెట్టి తను తిరిగి వచ్చేదాకా చేతిలో అలాగే పట్టుకుని ఉండమని చెప్పాడు. కింద పెట్టకూడదు. ఆమె సరే అని అలానే ఆ కమండలాన్ని చేత ధరించి నిశ్చలంగా నిలబడిపోయింది. మరి ఏకాగ్రమైన యోగస్థితిని పొందింది. సంవత్సరాలు గడిచిపోయాయి, తాను చలించలేదు, వశిష్ఠుడు రాలేదు. అలానే ఆమె ఆ కమండల ధారణ కోసమై యోగమందు ప్రవేశించి తపస్సులో ఉండిపోయింది. మరి క్రమంగా ఆమె తప ప్రభావం అన్ని లోకాలకు తెలియడం మొదలుపెట్టింది. ఇంద్రలోకం వరకు ఆమె తపస్సు వ్యాపించింది. ఆమెకు ఆ తపస్సుతో ఉగ్రత్వం కలిగింది. అప్పుడు ఆమె వద్దకు దేవతలు వచ్చి, అమ్మా శాంతింపము అని చెప్పినా కూడా ఆమె వాళ్లను చూడనే లేదు. బ్రహ్మాదులందరికీ ఏం చెయ్యాలో తోచనేలేదు. అప్పుడు వాళ్ళంతా కలిసి వశిష్ఠ మహర్షి ఎక్కడ ఉన్నారో కనుగొని ఆయన్ను ఇంటికి తీసుకుని వచ్చారు. ఆయన ఆమె వద్దకు వచ్చి ఆ కమండలం తీసుకున్నారు. మరి అరుంధతి ఆయన పాదాలను ముట్టుకుంది. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. బ్రహ్మాదులు ఆమె 5వతనానికి ఆశ్చర్యపడి ఆమెకు దీర్ఘాయువు సుమంగళత్వాన్ని ప్రసాదించారు. మరి ఈ చరిత్ర అంతా కూడా శివపురాణంలో అరుంధతి చరిత్రలో ఉంటుందన్నమాట. మరి అలాని వశిష్ఠుడు సంసారంలో 100 కొడుకుల్ని కన్నాట. ఇక వశిష్ఠుడు రాగాని విశ్వామిత్రుడు రావాల్సిందే కదా. మరి విశ్వామిత్రుడి కథలు వశిష్ఠుడు వచ్చి తీరాలి. మనకు ఆ గాథలు కూడా అలానే ఉంటాయి కదా. మరి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, వరంగల్ జిల్లా LB నగర్ నుండి ఊర్మిళ గారు, సతీష్ గారు, మల్లయ్య గారు, లక్ష్మి, రాజు, సరిత, శివ, శరణ్య, మరి వీరంతా కలిసి మనకి SMS చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి దేవుళ్ళు చిత్ర నుండి నీ ప్రేమ కోరే చిన్నారులం అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజ్నెస్. మరి చక్కని పాటలు వింటున్నాం కదండి, అలానే మరి వశిష్ఠుడి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి కన్యాకుబ్జ పట్టణంలో గాది మహారాజు కుమారుడైన విశ్వామిత్ర మహారాజు రాజ్యం చేస్తున్నాడు. మరి ఆయన ఒకనాడు అడవిలో వేటకు వచ్చి వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళాడు. మరి వశిష్ఠుని వద్ద నందిని అనే ఒక గోవుంది, కామధేనువు యొక్క సంతానం అది. అది కోరినవన్నీ ఇస్తుంది. దాని ప్రభావంతో వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడికి అతడి పరివారం అంతటికీ కూడా మృష్టాన్న భోజనం పెట్టాడు. మరి విశ్వామిత్రుడు ఆ నందిని దేనువు ప్రభావానికి ఆశ్చర్యపోయి ఆ గోవును తనకిమ్మని అడిగాడు. మరి నేను ఈ దేశానేలే రాజును, ఈ గోవు నా దగ్గరుండాలి, నాకు దీంతో చాలా పనుంటుంది, దీనికి బదులుగా మీకు 100,000 గోవులిస్తాను, కోరినంత ధనమిస్తా అంటాడు. అప్పుడు వశిష్ఠుడు, మరి దీన్ని ఎవరికీ ఇవ్వటానికి నాకు స్వాతంత్ర్యమే లేదు, ఇది నా రక్షణలో ఉంది, నా ఆశ్రమం దాని రక్షణలో ఉంది, పితృదేవతల పూజ కోసం అతిథి దేవుల పూజ కోసం మాత్రమే నేను దీన్ని వాడుకుంటున్నాను, దాని క్షీరం మాత్రమే నేను తీసుకుంటాను, కాబట్టి నాకు దానికి అవినాభావ సంబంధం ఉంది, దీనిని మీకివ్వకూడదు నాయనా అని చెప్తాడు. మరి విశ్వామిత్రుడు సమాధాన పడక సంపదలిస్తానని అన్నా వశిష్ఠుడు తనకు అక్కరలేదు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు బలవంతంగా తీసుకువెళతానని బెదిరించి ప్రయత్నించి కూడా తీసుకువెళ్లలేకపోయాడు. దాని ముఖంలోంచి

గొప్ప సైన్యం పుట్టి మొత్తం విశ్వామిత్రుడి సేనను నాశనం చేసింది. మరి విశ్వామిత్రుడికి చాలామంది కొడుకులున్నారు. వాళ్ళందరూ కూడా వశిష్ఠుణ్ణి చంపడానికి వచ్చారు. అయితే నందిని దేనివే వాళ్ళందరినీ తన మహిమతో సంహరించింది. దాంతో విశ్వామిత్రుడి యొక్క అహం దెబ్బతింది. తీవ్రమైన కోరిక కలిగినా, దుఃఖం కలిగినా, గొప్ప అవమానం జరిగినా ఈ లోక వ్యవహారాన్ని వదిలిపెట్టి తపస్సుకు వెళ్లటం అనేది ఆనాడు ఆర్యుల విధానం. మరి ఆ తపస్సులో తప్ప శాంతి కలగదు. విశ్వామిత్రుడు తన అవమానాన్ని తొలగించుకోవడానికి శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. మరి శివుడు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై చాలా అస్త్ర సంపదని, ఆయుధాలని అనుగ్రహించాడు. పగతో శివప్రసాదితమైన ఆ అస్త్ర సంపదనంతా కూడా వశిష్ఠుడి మీద ప్రయోగించాడు విశ్వామిత్రుడు. అస్త్రాలు ఆశ్రమానంతటినీ భయంకరంగా చీకాకు పెడుతూ చుట్టూ దహించివేశాయి. అప్పుడు వశిష్ఠుడు తనకెదురుగా బ్రహ్మదండాన్ని నిలబెట్టాడు. విశ్వామిత్రుడు ప్రయోగించిన అస్త్ర సంపదంతా కూడా ఆ బ్రహ్మదండంలో లయమైపోయింది. అది నిర్గుణమైన బ్రహ్మవస్తువు. దాంట్లోంచి సగుణమైన జగత్తంతా కూడా పుట్టింది. అందువల్ల జగత్తంతా కూడా అందులో లయం చెందవలసింది. మరి ఈ జగత్తులో ఎటువంటి శక్తి అయినా, పదార్థమైనా, లక్షణమైనా, బలమైనా, అస్త్రమైనా బ్రహ్మలు లీనం కావలసింది. కాబట్టి వశిష్ఠుడు నిలిపిన బ్రహ్మజ్ఞాన స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మదండంలో ఈ అస్త్ర సంపదతో పాటు ఏదైనా సరే లయం కావలసిందే. అష్టదిక్పాతులు, నవగ్రహాలు కూడా ఒకవేళ ఆయనపై దండెత్తి వచ్చినా అందులో లయమైపోతారంతే. దేనియందు సృష్టి అంతా లయం చెందుతుందో దానికి ప్రతీకయే ఆ బ్రహ్మదండం. అంతేకాని వశిష్ఠుడు ప్రత్యస్థ ప్రయోగం చేయడు. తిరిగి వేరే అస్త్రాలతో యుద్ధం చేయటం అనేది అవిద్యామూలకమైనదవుతుందే తప్ప వస్తువులను లయం చేసే బ్రహ్మవస్తువు కాదు. ఇక ఆ విధంగా విశ్వామిత్రుడి అస్త్ర సంపదంతా కూడా ఆ బ్రహ్మదండంలో లయం పొందడం చేత అతడి తపస్సు అంతా ఆ ప్రకారంగా వృధా అయిపోయింది. మరి విశ్వామిత్రుడు మరలా రెండవసారి రౌద్రం, ఐంద్రం, పాశుపతం, ఐచ్ఛికం, మానవం, మోహనం, గాంధర్వం, స్వపనం, జృంభ, సంతాపం, విలాపం, సోణం, మార్కణం, సుదర్చయం, బ్రహ్మపాసం, కాలపాసం, వరుణపాసం, పినాకాస్త్రం, దండాస్త్రం, పైశాచం, క్రౌంచం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, వాయువ్యం, కంకాళం, కపాలం, కంకణం మొదలైన అనేక మహాస్త్రాలను అతడిపై ప్రయోగించగా అవన్నీ కూడా ఆ బ్రహ్మదండంలో కలిసిపోయాయి. మరి విశ్వామిత్రుడికి కోపం కంటే ఆశ్చర్యం ఎక్కువగా కలిగింది. అస్త్రాలన్నీ కూడా దండంలో ప్రవేశించగా దానిని అతడు పట్టుకునేటప్పటికీ ఒక్కసారిగా వశిష్ఠుడు భయంకర స్వరూపుడిగా ప్రళయాగ్ని రుద్రుడి వలె కనబడ్డాడు. మరి అస్త్రాలన్నీ కూడా అందులో లయం చెందగానే మరలా వశిష్ఠుడు శాంత స్వరూపుడి గోచరించాడు. ఈ ప్రకారంగా రెండవసారి కూడా అవమానం పొందిన విశ్వామిత్రుడు తిరిగి తపస్సుకు వెళ్ళిపోయాడు. మరప్పటికాయనకు ఒక విషయం బాగా అర్థమైంది. బ్రహ్మ తేజో బలమే నిజమైన బలం, క్షత్రియ బలం కాదు అన్నది. దిక్షత్రియ బలం, బ్రహ్మ తేజో బలం బలం అనుకున్నాడు. క్షాత్రం అంటే సృష్టిలో ఉండే శక్తులు. ఇవన్నీ కూడా సృష్టిలోని పదార్థాలే. ఈ పదార్థమంతా దేనియందు పుట్టి, దేనిలో స్థితి కలిగి ఉండి, దేనిలో తిరిగి లయం చెందుతోందో అటువంటి బ్రహ్మోపాసన చేసిన వాడి బలం అనంతం. బలం అంటే అదే అని అనుగ్రహించాడు విశ్వామిత్రుడు అని గ్రహించాడు విశ్వామిత్రుడు. ఇక ఆ విధంగా వారిద్దరి మధ్య వైరం ప్రారంభమైంది అని చెప్పి తెలుస్తోందనమాట. మరి ఈ గాథంతా కూడా మనకి రామాయణం, మహాభారతం, విష్ణు మార్కండేయ పురాణాల్లో ఈ గాథలన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే లిజనర్స్, మరి వశిష్ఠుడు గురించి మరిన్ని విశేషాలను తిరిగి రేపు ప్రసారం ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి హైదరాబాద్ నుండి బమిడిపాటి వెంకటేశ్వరరావు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్కారం విజయ గారు అంటున్నారు, నమస్తే అండి. మరి సరదాగా కాసేపు, మరి చాలా మంచి విషయాలు చెప్తున్నారు, మీకు ధన్యవాదాలు అని చెప్పి అంటున్నారు. అలానే నా జీవితం అంటేనే నీ జీవితం అని అర్థం. మరి అతడు ఆమెతో అంటున్నట్ట, ఒకరోజు నువ్వు నా దగ్గరకు వచ్చి నీకు నా జీవితం ముఖ్యమా, నీ జీవితం ముఖ్యమా అని అడుగుతావు. అప్పుడు నా జీవితం అని నేను చెప్తాను నిన్ను కొంచెం పరీక్ష చేయడానికి. నువ్వేమీ మాట్లాడకుండా నడిచి వెళ్ళిపోతావు. మరి నేను చెప్పిన నా జీవితం అంటే అది నీ జీవితమనే కదా అర్థం. మరి నా జీవితానివి నువ్వే కదూ, నువ్వు నేను వేరు కాదు కదా. అది తెలుసుకోకుండా వెళ్ళిపోతున్న నిన్ను చూస్తే నాకు జాలి వేస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఇక అలానే భాగ్యచక్రం చిత్రం నుండి నీవు లేక నిమిషమైనా అనే

ఈరోజు ఏకాదశి కదా, కాబట్టి ఒక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి శ్రీ రామావతార సమాప్తి మరియు వైకుంఠ ప్రయాణం వెనుక ఉన్న ఈ కథ చాలా ఆసక్తికరమైంది మరియు లౌకికమైన లీలలతో కూడుకుంది. ఇక పద్మ పురాణం ప్రకారం ఈ కథను మనం వివరంగా చూద్దాం. ఇక హనుమంతుని అడ్డంకి, మరి శ్రీరాముడు తన అవతార సమాప్తి సమయం ఆసన్నమైందని గ్రహించి కాలపురుషుణ్ణి అంటే యమధర్మరాజును లక్ష్మణుడి ద్వారా తన అంతఃపురానికి రప్పించుకుంటాడు. అంటే శ్రీరామచంద్రుడు తన అవతార సమాప్తి సమయం ఆసన్నమైందని చెప్పి గ్రహించి కాలపురుషుణ్ణి అంటే యమధర్మరాజుని లక్ష్మణుడి ద్వారా తన అంతఃపురానికి రప్పించుకుంటాడు. అయితే యమధర్మరాజు శ్రీరాముడితో రహస్యంగా మాట్లాడాలి అనుకుంటాడు. కానీ ఒక పెద్ద సమస్య ఉంటుంది. మరి హనుమంతుడు అయోధ్యలోనే ఉండి శ్రీరాముడికి రక్షణగా ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉంటాడు. మరి సాక్షాత్తు యముడైనా సరే రాముడి ప్రాణాలు తీసుకెళ్లటం దేవునికెరుగు. కనీసం రాముణ్ణి సమీపించాలన్నా హనుమంతుడు ఒప్పుకోడు. ఎందుకంటే హనుమంతుడికి మృత్యువుపై సైతం విజయం సాధించగల శక్తి ఉంది. దీంతో యమధర్మరాజు మరి శ్రీరాముడితో, ప్రభు, మీ పరమ భక్తుడైన హనుమంతుడు ఇక్కడ ఉండగా నేను మీ ప్రాణాలను తీసుకెళ్లడం పక్కన పెడితే అసలు మీ దగ్గరకు కూడా రాలేను అంటాడు. అంటే హనుమంతుడు ఉంటే తన అవతార సమాప్తి జరగదని గ్రహించిన శ్రీరామచంద్రుడు ఒక చిన్న లీలను ప్రదర్శిస్తాడు. మరి శ్రీరామచంద్రుడు తన చేతికున్న విలువైన ఉంగరాన్ని కింద పడేస్తాడు. అది నేలపై ఉన్న ఒక చిన్న రంధ్రం గుండా, అంటే ఒక బిలం గుండా పాతాళలోకుల్లోకి జారిపోతుంది. మరి రాముడు హనుమంతుణ్ణి పిలిచి, హనుమా, నా ప్రాణప్రదమైన ఉంగరం ఆ రంధ్రంలో పడిపోయింది, నీవు వెళ్ళి దాన్ని తీసుకురా అని ఆజ్ఞాపిస్తాడు. మరి హనుమంతుడు తన శరీరాన్ని సూక్ష్మ రూపంలోకి మార్చుకుని ఆ రంధ్రం ద్వారా పాతాళలోకానికి వెళ్తాడు. ఇక పాతాళలోకానికి వెళ్లిన హనుమంతుడు అక్కడ సర్పరాజైన వాసుకిని కలిసి రాముడి ఉంగరం గురించి అడుగుతాడు. అప్పుడు వాసుకి హనుమంతుడిని ఒక పెద్ద గదిలోకి తీసుకెళ్తాడు. అక్కడ వేల సంఖ్యలో ఒకేలాంటి రామ ఉంగరాలు కుప్పగా పడి ఉంటాయి. ఇక గందరగోళానికి గురైన హనుమంతుడు, ఇందులో మా శ్రీరామచంద్రుడి యొక్క ఉంగరం ఏది అని అడుగుతాడు. దానికి వాసుకి నవ్వి ఇలా అంటాడు, హనుమా, ఇవన్నీ కూడా శ్రీరామచంద్రుడి ఉంగరాలే. ప్రతి ద్వాపర త్రేతాయుగాల్లో భగవంతుడు భూమిపై అవతరిస్తాడు. మరి ఆయన అవతార సమాప్తి సమయం వచ్చినప్పుడు నిన్ను ఇక్కడికి పంపించడానికి ఇలానే ఉంగరాన్ని కింద పడేస్తాడు. నీవు ఇక్కడికి వచ్చావంటే అక్కడ భూలోకంలో శ్రీరామచంద్రుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి ప్రయాణం అయ్యాడు అని అర్థం అని చెప్తాడు. ఇక ఆ మాట వినగానే హనుమంతుడికి అంతా అర్థమవుతుంది. ఇదంతా తనను దూరం చేయడానికి శ్రీరామచంద్రుడు చేసిన లీలా అని గ్రహించి దుఃఖిస్తూనే భగవంతుడి యొక్క సంకల్పాన్ని గౌరవిస్తాడు. ఇటు భూలోకంలో హనుమంతుడు లేని సమయాన్ని చూసి యమధర్మరాజు రాముడితో రహస్య సమావేశం ముగిస్తాడు. కాల పరిమితి ముగిసిందని లక్ష్మణుడు ముందే గ్రహించి సరయూ నదిలో ప్రాణత్యాగం చేసి శేషనాగ రూపంలో వైకుంఠం చేరుకుంటాడు. ఇక తర్వాత శ్రీరామచంద్రుడు అయోధ్య ప్రజలందరితో, భరత శత్రుఘ్నులతో కలిసి సరయూ నదీ తీరానికి చేరుకుంటాడు. శ్రీరామచంద్రుడు సరయూ నదిలోకి ఆ జలాల్లోకి అడుగు పెట్టగానే ఆకాశం నుండి దేవతలు పూల వర్షం కురిపిస్తారు. బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థిస్తాడు. శ్రీరామచంద్రుడు తన మానవ శరీరాన్ని వదిలి చతుర్భుజాలతో శంఖచక్ర గదాధారి అయి తన నిజరూపమైన శ్రీ మహావిష్ణువుగా మారిపోతాడు. శ్రీరామచంద్రుడితో పాటు వచ్చిన అయోధ్య ప్రజలు, పశు పక్ష్యాదులు కూడా సరయూ నదిలో మునిగి వారి వారి పుణ్యలోకాలకు మరియు వైకుంఠానికి చేరుకుంటారు. ఈ విధంగా శ్రీరామచంద్రుడు హనుమంతుణ్ణి లీలగా పక్కకు తప్పించి తన అవతారాన్ని ముగించి వైకుంఠానికి చేరుకుంటాడు. లిజినెస్ మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈ నడవని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుండి స్వామినాథం జనార్దన్ రావు గారు, వనచమ్మ వెంకటభావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే మీరు చెప్పిన మంచి మాట చాలా చక్కగా ఉంది, పాము కోరల్లో ఉన్న విషయం కన్నా మనిషి చూపుల్లో ఉన్న అసూయ చాలా ప్రమాదకరం అని చెప్పి చాలా చక్కటి విషయం తెలియజేశారు. అంటే పాము విషయానికి విరుగుడు ఉందేమో కానీ మనిషి అసూయకు విరుగుడు లేదు అని చాలా చక్కటి సూక్తిని అయితే తెలియజేశారు.
చేశారు అంటున్నారు. అలానే మరి వశిష్ఠ మహర్షి గురించి కూడా చాలా చక్కటి విషయం

తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిరోజు ఏకాదశి సందర్భంగా మాకోసం బాలభారతం చిత్రం నుండి నారాయణ నీలీల నవరస భరితం అనే చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ధనుర్యాగమని బలరామ కృష్ణుల తన వద్ద కురపించే.
1: లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి ఈరోజు ఏకాదశి సందర్భంగా నేనైతే జగన్మోహిని అనే ఒక మంచి టాపిక్ అయితే చెప్దామని చెప్పొచ్చాను, కానీ టైం అయితే అయిపోతుంది, ఎస్ఎంఎస్లు చాలా వచ్చాయి కాబట్టి ఈరోజు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకున్నామన్నమాట. అలానే మరి ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత గారు, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజినీమాయ, కట్ల వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి మీరు చెప్పిన మంచి మాట చాలా చక్కగా ఉంది అని చెప్పంటున్నారు. అలానే ప్రతిరోజు కూడా ఆ రోజు యొక్క విశిష్టత గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు, చాలా చాలా సంతోషం, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ఈరోజు కందుకూరి వీరేశలింగం పంతులు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు తెలియజేస్తూ ఆంధ్రకేశరి చిత్రం నుండి వేదంలా ఘోషించే గోదావరి అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక నీనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి మే 27 జాతిపిత మహాత్మా గాంధీ మరియు ఇంకా ఎందరెందరో మహానుభావుల ఆరాటానికి పోరాటానికి ప్రతిఫలంగా మనకు సంప్రాప్తమైన భారతదేశానికి తొలి ప్రధానమంత్రి వర్యులుగా సేవలందించినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి. అలానే వారికి, అలానే ప్రముఖ సంఘ సంస్కర్త స్వాతంత్ర్య సమరయోధులకు కందుకూరి వీరేశలింగం గారి వర్ధంతి. వారికి అలానే మరి చేసిన చిత్రాలు రాశిలో తక్కువే అయినా వాసిలో ఏమాత్రం తక్కువ కానని చిత్రాలకు అమోఘమైన సంగీత దర్శకత్వం వహించిన సాలూరి రాజేశ్వరరావు గారి సోదరులకు సాలూరి హనుమంతరావు గారికి వర్ధంతి. మరి ఆ త్రిమూర్తుల ముగ్గురికి త్రిమూర్తుల ద్వారా నివాళులు తెలియపరుస్తున్నాను అంటున్నారు. అలానే మే 27 అద్భుతమైన చిత్రాల దర్శకులుగా పేరుగాంచిన ఎస్ఎస్ రాజమౌళి గారి తండ్రి గారు రచయిత రాజ్యసభ సభ్యులు దర్శకులకు శ్రీశైలం విజయేంద్ర ప్రసాద్ గారు పుట్టినరోజు. మరి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి విజయేంద్ర ప్రసాద్ గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు ఆ తండ్రి కొడుకుల సంయుక్త దర్శకత్వంలో వచ్చిన రాజన్న చిత్రం నుండి మాళవిక గారు ఆలపించిన ఎంఎం కీరవాణి గారి స్వర నిర్దేశకత్వంలో శివశక్తి దత్త గారి సాహిత్యంలో మరి అమ్మ అవని నేల తల్లి అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. అలానే మరి మహర్షుల గురించి చాలా చక్కటి వివరాలు తెలియజేస్తున్నారు. మరి వశిష్ఠ మహర్షి గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు అని చెప్పంటున్నారు. అలానే మరి నేను పుట్టింది కూడా ఋషి పంచమి నాడే అని చెప్పేసి అంటున్నారు. అవునా అండి? ఓకే, మరి మీకోసం మీరు కొనుక్కున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ హైదరాబాద్ నుండి సంతోష్ గారు, సుప్రియ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు, శుభోదయం అంటున్నారు. మరి అలానే విచిత్ర దాంపత్యం చిత్రం నుండి పండిత నెహ్రూ పుట్టినరోజు అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంప్ నుండి జీడీ సంపత్ కుమార్ గారు, సునీత, దాక్షాయిని మనకి ఎస్ఎంఎస్ చేశారు, శుభ మధ్యాహ్నం అంటున్నారు. మరి నేటి సిద్ధార్థ చిత్రం నుండి ఒక చక్కని పాటను ప్రసారం చేయండి అంటున్నారు. అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, కడప నుండి వినయ్ గారు, నిషిత, శ్రీలేఖ, అలానే మరి ఇంకా చాలామంది చక్కని ఈ వకీల్ సాబ్ మూవీ నుంచి ఒక చక్కని పాటని అయితే మా కోసం ప్రసారం చేయండి అని చెప్పేసి అంటున్నారు. తప్పకుండానండి. ఇక అలాగని మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, లిజినెస్ మరి ఇంకా మనకి టైం అయితే అయిపోయిందండి, మరి ఇంకా చాలా చాలా ఎస్ఎంఎస్లు అయితే ఉన్నాయి మనకి. ఒక లిజినెస్ మరి విన్నారు కదా ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో స్వజని కథ వింటారు. హాయ్ మోహన్, లోపలికి రండి. బాగున్నారా? హాయ్ విద్య, మీ ఆఫీస్ పని ఎలా ఉంది? రవేడి బయటకెళ్ళాడా? లేదు లేదు, వంటింట్లో మిర్చి బజ్జీలు చేస్తున్నాడు. వర్షం పడుతోంది కదా, నాకిష్టమని ఆ పని పెట్టుకున్నాడు. రవి, మోహన్ వచ్చారు. హాయ్ మోహన్. ఒక్క నిమిషం, మిర్చి బజ్జీలు నీకు కూడా వచ్చేస్తాయండు. బజ్జీలు బాగున్నాయి రవి, చాట్ బండర్ వాళ్ళు కూడా నీ ముందు బలాదురే కదా మోహన్. అబ్బా, నువ్వు గొడవ చేయకు విద్య. ఏంటి మోహన్, కారం ఎక్కువైందా ఏంటి? మాట్లాడకుండా తలడిస్తున్నావు. ఏమో రవి, ఆయన వచ్చినప్పటి నుంచి డల్గానే ఉన్నారు. అవునా? ఏమైంది మోహన్, ఎందుకలా ఉన్నావు? ఏదైనా సమస్య? నేను వెళ్ళి టీ తీసుకొస్తాను, నువ్వు మోహన్తో మాట్లాడుతూ ఉండు. ఇప్పుడు టీ వదిలే, నా మూడ్ ఏం బాగలేదు. ఏమైంది, ఎందుకలా ఉన్నావు? ఐ హ్యావ్ ఏ బ్యాడ్ న్యూస్ రవి. ఇది నాకే కాదు, నీకు కూడా చెడ్డవార్తే. సాయంకాలం ఆఫీస్ నుంచి నువ్వు వెళ్ళిపోయాక మేనేజర్ వాల్టర్ నన్ను పిలిచాడు. రేపు మన కంపెనీలో 2వ రౌండ్ లేఆఫ్ ఉందట. ఫైనల్ లిస్ట్ కూడా బయటకు వచ్చేసింది. అందులో మన ఇద్దరి పేర్లు ఉన్నాయి. రేపటి నుంచి 2 వారాలు నోటీస్ ఇస్తున్నారు. ఇది తెలిసినప్పటి నుంచి మనసేం బాగోలేదు. నిజమేనా లేక ప్రాక్టికల్ జోకా? ఇలాంటి విషయాల్లో జోకులు ఎందుకు వేస్తాను? 2 వారాల తర్వాత ఉద్యోగం ఉండదన్నది జోకు వేసే విషయం కాదు కదా. అసలే మార్కెట్ గడ్డుగా ఉంది. ఎంతోమందికి నెలల తరబడి ప్రయత్నించినా ఉద్యోగాలు దొరకటం లేదు. చాలా ఘోరం మోహన్, మరీ 2 వారాల నోటీసా? ఏం చెయ్యాలి ఇప్పుడు? ఇంకో జాబ్ మళ్ళీ ఎప్పటికి దొరికేను? ఇక్కడ దొరుకుతుందో ఇంకో చోటు దొరుకుతుందో, మేమిద్దరం విడివిడిగా ఉండాల్సి వస్తుందేమో. అప్పటి వరకు జీతం లేకుండా ఎలా? మీరిద్దరూ దిగులు పడకుండా ఏం చెయ్యాలో ఆలోచించండి. మీ కంపెనీ వాళ్ళు సెవరెన్స్ ప్యాకేజ్ అంటూ కొంత జీతం ఏమైనా ఇస్తున్నారా? ఇంకా ఎంతమందిని తీసేస్తున్నారు? 2 వారాల తర్వాత ప్రాజెక్టులు పూర్తవ్వకపోతే మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశాలుంటాయా కొంతమందికైనా? లేదు విద్య, అలాంటి అవకాశాలేం లేవు. అయినా రవి, మీ సిచ్యుయేషన్ కాస్తంత విరిగి, కనీసం విద్యకైనా జాబుంది. మన జాబులతో పోలిస్తే స్టేబుల్ కూడా. మెయింటెనెన్స్ వరకు

ప్రాబ్లం ఉండదు. నా వైఫ్ జాబ్ చేయదు, పైగా మాకో పిల్లాడు. రోజులు ఎలా గడుస్తాయో అర్థం కావటం లేదు. అది కరెక్టే అనుకో, అయినా జాబ్ లేకుండా ఉండాలంటే కష్టమే కదా. పైగా మార్కెట్ విషయం చూస్తూనే ఉన్నాం. డబ్బు విషయం పక్కన పెట్టినా కెరియర్లో గ్యాప్ రావడం భరించలేను. ఇప్పటికే ఆ మధ్య నెల గ్యాప్ వచ్చింది కూడా. అంత టెన్షన్ పడుకు రవి, కాస్తంత రిలాక్స్. విద్యకి ప్రమోషన్ వచ్చిందని మురిసిపోయి వారం రోజులు కూడా కాలేదు. సర్లే, ఏం చేస్తాం, నువ్వన్నట్లు విద్యకి జాబ్ ఉంది కాబట్టి ప్రస్తుతం మెయింటెనెన్స్కి ప్రాబ్లం లేదనుకో, ఉద్యోగ ప్రయత్నాలు మొదలెడదాం. ఓకే రవి, గుడ్ నైట్, బాయ్. ప్రశాంతంగా సాగిపోతున్న జీవితంలో ఇదెక్కడి సమస్యో. అసలే మార్కెట్ పరిస్థితులు అంత బాగాలేవు. జీవితంలో సెటిల్మెంట్ ఎప్పటికొస్తుందో అర్థం కావటం లేదు. ఫ్యామిలీతో స్థిరపడదామనుకుంటున్నప్పుడే ఈ కష్టాలన్నీ. పేరెంట్స్ని కూడా తీసుకొద్దామనుకుంటున్నాం. ఇంకేం తీసుకొస్తాం? పెద్ద కంపెనీలని వదులుకుని ఈ కంపెనీని పట్టుకుని తప్పు పని చేశాను. నాకన్నా తెలివి తక్కువ వాళ్ళంతా మంచి కంపెనీలో ఉన్నారు. నాకే ఈ కష్టాలన్నీ. జీవితం అంటేనే రోతగా అనిపిస్తోంది. ఎందుకలా వర్రి అవుతావు రవి? సమస్య వచ్చిందని బెంబేలు పడకుండా ఏం చెయ్యాలో ఆలోచిస్తే బాగుంటుంది. కూర్చుని బాధపడుతూ ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా. అసలు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ సమస్య మనల్ని అంతగా ఎఫెక్ట్ చేయదు. నీకు కెరియర్లో గ్యాప్ వస్తుంది, నిజమే. కానీ మనకి ఇల్లు గడవకుండా ఉండే పరిస్థితి లేదు. నా ఉద్యోగం ఉంది కదా, ఇండియాలో బాధ్యతలున్నాయి, ప్రతి నెల డబ్బు పంపాలి అన్న అప్లికేషన్స్ కూడా లేవు. కాస్తంత కూల్గా కూర్చుని ఉద్యోగం కోసం స్ట్రాటజీ ఆలోచిస్తే బాగుంటుంది. అలా కాకుండా తీరి కూర్చుని నాకింత కష్టం వచ్చింది, అంత ప్రాబ్లం వచ్చింది, జీవితం రోతగా ఉంది అని అనుకుంటూ ఉంటే ఏం లాభం? నీ మూడ్ పాడవడం, నా మూడ్ పాడవడం మరింత గందరగోళం కావడం తప్ప. నీకేం, నువ్వు బాగానే చెప్తావు, నువ్వు ఈ సిచ్యుయేషన్లో ఉంటే తెలుస్తుంది. ఒక సమస్యకి పరిష్కారం ఆలోచించాలంటే ఆ సిచ్యుయేషన్లోనే ఉండక్కర్లేదు. అయినా ఇదేమంత ప్రాబ్లం అని? ఉద్యోగం పోతే మళ్ళీ వెతుక్కోవడమే కదా. అంటే ఉద్యోగం వెతుక్కోవడం ఈజీ అనుకుంటున్నావా? నీకేం, మొన్నే ప్రమోషన్ వచ్చింది. నీలా స్టేబుల్ జాబ్ ఉంటే నేను అలాగే మాట్లాడతాను. అసలు నీకు ఇది ఎంత పెద్ద ప్రాబ్లమో అర్థం కావట్లేదు. అన్ని విషయాలు తేలిగ్గానే తీసుకుంటావు. అవును రవి, ఈ విషయాలన్నీ ఇంతగా సీరియస్గా తీసుకోవడం అనవసరం. నా దృష్టిలో నిజంగా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు వేరే ఉంటాయి. మనం ఏ రకంగానూ ఏమీ చేయలేని ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు ఇంత బాధపడాలి. ప్రాణాపాయ స్థితి అన్నది తప్ప ఏదైనా నా దృష్టిలో అంత పెద్ద ప్రాబ్లం కాదు. అలాంటి విషయాల్లో నేనేమీ చేయలేను కాబట్టి వాటిని నేను సీరియస్గా తీసుకుంటాను. మిగతా వాటిని తేలిగ్గానే తీసుకుంటాను. ఎందుకంటే వాటికి ప్రత్యామ్నాయాలుంటాయి, అవి అసంభవాలేమీ కావు. జాబ్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు కాకపోతే నెల పడుతుంది, రెండేళ్ళు పడుతుంది. కానీ రాకుండా పోదు కదా. మిగిలినవన్నీ మెటీరియల్ విషయాలే. పోనీ మెటీరియల్ విషయాలకొచ్చినా నా జీతం వస్తుంది కదా. రీసెంట్ ప్రమోషన్ వల్ల ఇంకొంచెం పెరిగింది కూడాను. అన్ని విషయాల్ని సీరియస్గా తీసుకుని వర్రి అయిపోతూ జీవితాన్ని నరకం చేసుకోవడం తెలియ తక్కువ. ఎంతసేపు నా జాబు నా ప్రమోషన్ అంటావు గాని నా కెరియర్లో గ్యాప్ వస్తుందన్న విషయం నీకు పట్టదే? అంటే నీ ప్రాబ్లం నా కెరియర్లో గ్యాప్ లేదు, నీ కెరియర్లో గ్యాప్ వచ్చిందనా? భార్య మాత్రమే ఉద్యోగం చేయడం నామోషి అనుకుంటున్నావా? ఓహో, ఇదన్నమాట నన్ను అర్థం చేసుకుంది. చాలా థ్యాంక్స్. ఇంతకుముందు కూడా ఓసారి ఉద్యోగంలో గ్యాప్ వచ్చి కొత్త ఉద్యోగం వెతుక్కున్నప్పుడు నెల రోజులు ఖాళీగా ఉన్నానన్నది నీకు గుర్తున్నట్లేదు. నువ్వు ఉద్యోగంలో ఉంటూ నాకు గ్యాప్ రావడం నామోషి అనుకునేవాణ్ణైతే అప్పుడే అనుకునేవాణ్ణి. నిన్ను ప్రమోషన్ తెచ్చుకోమని ఇంకా చదువుకోమని ఎంకరేజ్ చేసిందెవరో మర్చిపోయావేమో. పాపం, నువ్వు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నావు రవి. నేను నీకు చెప్తున్నదొకటి, నువ్వు అర్థం చేసుకుంటున్నది ఇంకొకటి. అనవసరంగా నువ్వు బాధపడి నన్ను బాధపెట్టుకు. చిన్న సమస్య వచ్చింది, మనం సాల్వ్ చేసుకోవాలి. అంతకన్నా ఇక్కడేం లేదు, కాస్తంత ప్లానింగ్తో చేయాలి అంతే. అస్తమాను ప్లానింగు ప్లానింగు అంటావు. నేనంత తెలివి తక్కువ వాడేలా కనిపిస్తున్నానా? అసలే ఉద్యోగం పోయి నేను బాధపడుతుంటే నీ బోధనలొకటి, అవతల మనిషిని అర్థం చేసుకోవడం నీకెప్పుడూ తెలీదు. నీ ధోరణి నువ్వు మాట్లాడుకుంటూ పోతావు. నా ప్రాబ్లంతో నన్ను వదిలే ప్లీజ్ రవి. చాలు, ఒక్కసారి చెప్పావు చాలు. నన్ను తక్కువ చేయడం కోసం మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. నీ లిమిట్స్లో నువ్వుండు, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే వరి అవుతాను. ఎదుటి వాళ్లను అర్థం చేసుకుని ప్రవర్తించడం నేర్చుకో.
ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం చేత

కాదు కాని అన్నీ తెలుసన్న అహంభావం ఒకటి, ఏం చూసుకున్నావు అంత గర్వం. ఛీ, గుడ్ మార్నింగ్ విద్యా, హౌ వాజ్ యువర్ వీకెండ్? గుడ్ మార్నింగ్ జేమ్స్, నాట్ బ్యాడ్, హౌ వాజ్ యువర్స్? నాకు మాత్రం ఏం బాగోలేదు. వీకెండ్ నాకు లిండాకి గొడవైంది, దానికి తోడు ఇప్పుడు ఆఫీస్లో ఈ స్టేటస్ మీటింగ్ ఒకటి. అవునా, గొడవెందుకు జరిగిందన్నది పక్కన పెడతాం గాని, ఏదన్నా గొడవ జరిగినప్పుడు నువ్వు లిండా మీద అరుస్తావా? ఆ, అరుస్తాను ఒకసారి. నువ్వలా అరిచినప్పుడు లిండా రియాక్షన్ ఏంటి? ఒక్కోసారి తను కూడా అరుస్తుంది, అప్పుడు నేను మౌనంగా ఉంటాను. మాకు ఇవి మామూలే. ఇద్దరూ అలా ఒకరి మీద ఒకరు అరుచుకుంటారా? ఇద్దరం ఒకేసారి అరవం. ఒకరికొకరు క్లోజ్ కాబట్టి బయట వాళ్ళలా మర్యాదలు ఫీల్ అవ్వకుండా చిరాకేసినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటాం. తర్వాత సారీలు రాజీలు ఉంటాయనుకో. అవునా, సరే మీటింగ్ టైం అవుతుంది, వెళ్దామా? ఏంటి విద్యా, నా మీద ఇంకా కోపం పోలేదా? రెండు రోజుల నుంచి కనీసం నవ్వను కూడా నవ్వలేదు. అరే, ఏదో ఆవేశంలో అలా అన్నానే కానీ నేను హర్ట్ చేయాలని కాదు. అంతగా నిన్ను బాధించేంత చెడ్డమాటలేనా అన్నానా? ఏ, మనిషి అన్నాక ఎప్పుడైనా ఆమాత్రం కోపం రాదా? ఆ మాటలకి నువ్వింత బాధపడటం ఏం బాగోలేదు. ఎప్పుడూ నవ్వుతూ తిళ్ళుతూ ఉండే నువ్వు ఇంత ఉదాసీనంగా ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది. నిన్ను అవమానించడం దురుద్దేశం నాకెంతమాత్రం లేదు. ఏంటేరా, నువ్వు నన్ను అర్థం చేసుకుంది. అప్పటి పరిస్థితి నీకు తెలుసు కదా. అప్పటి పరిస్థితా అంటే ఉద్యోగం పోయిందని తెలిసిన పరిస్థితా? మరి అదే స్థితి మోహన్ ఉన్నప్పుడు కూడా ఉంది కదా. అతను కూడా టెన్షన్ పడకుండా రిలాక్స్డ్గా ఉండి ప్రయత్నించమనే కదా చెప్పింది. మరి అతని మీద ఎందుకు అరవలేదు? అతను నువ్వు ఒకటెలా అవుతారు? నీతో ఉన్నట్టుగా మోహన్తో ఎలా ఉంటాను? అంటే అతనంటే బయటవాడు, ఇంట్లో వాళ్ళతో ఉన్నట్టు బయటవాళ్ళతో ఎలా ఉంటాం? వాళ్ళ దగ్గర అయితే మన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఇంట్లో వాళ్ళనైతే ఏమైనా అనొచ్చు, ఎంతైనా అవమానించవచ్చు, అంతేనా? నా ఉద్దేశం అవమానించడం కాదు, మనకి దగ్గరైన వాళ్ళనే కదా చనువుగా విసుక్కునేది. లేకపోతే ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి తేడా ఏముంటుంది? అవును, బయట వాళ్ళకిచ్చేంత కనీస మర్యాద కూడా మన ఆత్మీయులకి ఇవ్వక్కర్లేదు. బయట వాళ్ళైతే మనమేమన్నా పడరు, ఎదురు తిరిగి అంటారు, మరీ శృతిమించది, జీవితంలో మళ్ళీ ముఖం చూడరు. కానీ ఇంట్లో వాళ్లతో రిస్క్ ఉండదు కదా. ఏ ఆవేశము కంట్రోల్ చేసుకోకుండా, ఏ ఆలోచన లేకుండా ఎన్ని మాటలైనా మహా అయితే రెండు రోజులు మూడు రోజులు మాట్లాడకుండా ఉంటారు. కోపం చూపిస్తారు, బాధపడతారు, ఇంకేం చేయలేరు కదా. మళ్ళీ బతిమనట్టాలు, రాజీ పట్టాలు బండి గతుకుల్లోంచి రోడ్డు మీదకొచ్చేస్తుంది. అంతకన్నా ఏమీ జరగదులే అని నీ ధైర్యం. అందరికన్నా ఎంతో ఎక్కువ ప్రాణపదమని భావించే నీ భార్యని అందరికన్నా ఎక్కువ అవమానించడానికి సిద్ధపడతావన్నమాట. అదేంటి విజయ అలా అంటావు? నువ్వంటే నాకెంత ప్రాణమో నీకు తెలీదా? అవును, ప్రాణం కాబట్టి ఎంతైనా అవమానించచ్చు. ప్రాణం కాబట్టి మా సీడు మామయ్య కూడా బయట వాళ్ళందరి దగ్గర ఉండేంత సహనంగా ఓపిగ్గా మీ ఎత్త దగ్గర ఉండక్కర్లేదు. సహజంగా నాకెలా ఉండాలనిపిస్తే అలా, ఏ కంట్రోలు లేకుండా ఉండగలిగేది నా జానకితోనే అనంటాడు. దానికి మా జానకత్త మురిసిపోతూ ఉంటుంది, కానీ నేనలా ఆత్మగౌరవం లేకుండా ఉండలేను. ఇప్పుడు నేనేదో నలుగురిలో నీ పరువు తీయాలనో అగౌరవపరచాలనో ప్రయత్నించలేదు కదా. ఎవరి ముందో కూడా నిన్ను నేనేమీ అనలేదు కదా. నా ఆత్మగౌరవం దెబ్బతినడం అన్నది నన్ను ఎవరి ముందో ఏదో అనడం, అనకపోవడం మీద ఆధారపడి ఉండదు. నన్ను అనకూడని మాటలు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడన్నా అది నన్ను హర్ట్ చేస్తుంది. నీకేమన్నా నన్ను అనాలనిపిస్తే అందరి ముందు కాదు, మనిద్దరమే ఉన్నప్పుడను అనే తత్వం కాదు నాది. మనిద్దరం ఎక్కడున్నా పరస్పరం గౌరవించుకోవాలి. మా కొలీగ్ జేమ్స్ చెప్పాడు, ఒక్కోసారి ఈయన, ఒక్కోసారి వాళ్ళ ఆవిడ, ఎవరికి చిరాగ్గా ఉంటే వాళ్ళు ఇంకొకళ్ళ మీద అరుస్తారట. అత్యంత ఆత్మీయులు కదా, ఆ మాత్రం అరుచుకోవడానికి కూడా పనికిరాకపోతే ఎలా? అలా చక్కగా వంతులేసుకుంటూ ఒక పద్ధతిలో ఎవరికి కోపం వస్తే వాళ్ళు ఇంకొకరి మీద అరుస్తూ మమతల పదిరిళ్ళు ఏర్పరచుకుంటారు. ఇది అత్యంత ఆత్మీయులకి మనం ఇచ్చే విలువ, వాళ్ల పట్ల మనం ప్రవర్తించే తీరు. నువ్వు నన్నేదో మాటలని బాధ పెట్టావన్నదే కాదు, అవి నన్ను బాధిస్తాయని కనీస ఆలోచన కూడా నీకు రాలేదు. ఒకవేళ

వచ్చినా నువ్వు నన్ను ఆ మాటలు అనడానికి వెనకాడలేదు. అంటే నీకు దయ కలిగినప్పుడు విపరీతంగా అభిమానిస్తావు, చిరాకు కలిగినప్పుడు అవమానిస్తావు. ఏ క్షణంలో ఏదొస్తుందో తెలియక ఏదొస్తే దాన్ని తీసుకుంటూ తరువాత వచ్చే దానికోసం ఎదురుచూస్తూ ఉండాలన్నమాట నేను. ఆ విధంగా బతకడం నా వల్ల కాదు. కొన్నాళ్ల తర్వాత, రవి, లైబ్రరీకి రిటర్న్ చేయాల్సిన పుస్తకాలు ఇక్కడ పెడుతున్నాను, నువ్వు చేస్తున్న పని అవగాని కాస్తంతా ఈ సంగతి చూడు. ఈసారి టాల్స్టాయ్ కథల పుస్తకం వచ్చిందేమో, తీసుకురానా? తప్పకుండా తీసుకురా. విద్య, ఒక విషయం, నిన్న సాయంత్రం నుంచి నువ్వు చెప్పిన విషయాలే ఆలోచిస్తున్నాను. నాకు తెలిసిందల్లా అత్యంత ఆత్మీయులు కాబట్టి ఒకరి పట్ల ఒకరు మెహర్బానీలు చూపించకుండా, మొహమాటాలు లేకుండా విసుగులు ప్రకటించుకోవడం, అలకలు, భోజనాలు బానేయడాలు, బతిమాలడాలు, ఒప్పుకోళ్ళు ఇవి కాకుండా నీలా విడమర్చి చెప్పడం, ఇలా రాజీ పడకుండా ఖచ్చితంగా ఉండటం నేను చూడలేదు. అందుకే ఇదంతా నాకు కొత్తగా ఉంది. ఈ విషయాలు సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి, ఆచరించడానికి నాకు కొంత టైం పట్టచ్చు. కానీ నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. లోపాలు సవరించుకుని నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను. ప్లీజ్. శ్రోతలు, ఇంతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్పై కథానిక కార్యక్రమంలో స్వజని కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు మరి. నమస్కారాలతో మీ విజయ.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. వేగంగా అనుమతులు మంజూరు చేసి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని ఆమె నిర్వహించి మాట్లాడారు. పరిశ్రమల విస్తరణ, ప్రభుత్వ రాయితీ, పర్యాటకం తదితర అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. జిల్లా పరిశ్రమల అధికారి మంగపతిరావు, పర్యాటక శాఖ జిల్లా అధికారి అప్పారావు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్, జిల్లా రవాణాధికారి కృష్ణారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 2027 నాటికి జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా చేయడమే లక్ష్యంగా అంతా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. సంబంధిత అధికారులతో ఆ అంశంపై ఆమె జూమ్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. నాణ్యమైన ఉత్పత్తులు, శాస్త్రీయ పద్ధతుల అమలు, పర్యావరణ పరిరక్షణతో కూడిన ఆక్వా సాగుపై రైతులు దృష్టి పెట్టాలని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. మంగళవారం ఆక్వారంగ రైతులు, ప్రతినిధులు, ఎగుమతిదారులతో సమీక్షించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఎగుమతిదారులు రేట్లు పెంచే ముందు రైతులతో చర్చించాలని, పెంచిన రేట్లు 15 రోజుల వరకు స్థిరంగా ఉండేటట్లు చూడాలని, నాణ్యత లేని సీడ్ను విక్రయించే హ్యాచరీలపై పర్యవేక్షణ పెంచాలని, నకిలీ మందులు, నాణ్యత లేని మేత విక్రయించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోహిణీ కార్తె ఎండలు మంట పుట్టిస్తూ ఉన్నాయి. మంగళవారం జిల్లా అంతటా వేడి గాలులు వీచాయి. దీంతో ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. వేడి తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు అల్లాడుతూ ఉన్నారు. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గణపవరం మండలంలో అత్యధికంగా 45.2 డిగ్రీలు, తాడేపల్లిగూడెంలో 44.6 డిగ్రీలు నమోదయ్యాయి. కాళ్ళ, తణుకు, ఉండి, అత్లి, పాలకోడేరు మండలాల్లో 43 డిగ్రీలకు చేరుకుంది. బయటకు అడుగు పెడితే చాలు శరీరం కాలిపోయేలా వేడిగాలులు సెగ తగులుతోంది. ఉదయం 9 గంటలకే సూర్యుడు తీవ్రతను చూపించడంతో రహదారులు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. దీంతో నిత్యం రద్దీగా ఉండే తణుకు రహదారులపై 11 దాటితే జనసంచారం కనిపించడం లేదు. జిల్లాలో ఎండలు టారెత్తిస్తూ ఉన్నాయి. భానుడి ఉగ్రరూపంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో ఉదయం 10 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నిప్పులు వర్షం కురిసినట్లుగా వాతావరణం ఉంటోంది. సాయంత్రం 6 దాటినా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతూ ఉన్నారు. రాత్రికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జిల్లాలో పలు మండలాల్లో రాత్రి 11 గంటలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. తాడేపల్లిగూడెం, పెంటపాడులో ఈదురుగాలులు వీచాయి. భీమవరం, పాలకొల్లులో ఎడతెరిపి లేకుండా

0: మామిడికాయలు నేలరాలి రైతులకు నష్టం వాటిల్లింది.
1: తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాంకేతిక లోపం ఏర్పడి రిజిస్ట్రేషన్లు జరగక క్రయ విక్రయదారులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్లు జరగలేదు. దీంతో విపరీతమైన ఎండ వడగాల్పులతో తిరగలేక కక్షిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎనీవేర్ ఆప్షన్లు ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయిందని కార్యాలయ సిబ్బంది తెలిపారు. జిల్లాలో ఈ సమస్య తాడేపల్లిగూడెం కార్యాలయానికి మాత్రమే వచ్చిందని విషయాన్ని ఐజీ కార్యాలయానికి తెలియజేశామని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3 తర్వాత సమస్య పరిష్కారం కావడంతో రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి క్రయ విక్రయదారులు పోటీ పడ్డారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక తనిఖీలను ఐజీ జీవీజీ అశోక్ కుమార్ మంగళవారం నిర్వహించారు. వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. అనంతరం జరిగిన సమీక్షలు, గత ఏడాది కాలంలో నమోదైన నేరాల గణాంకాలు, దర్యాప్తులో పురోగతి, న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్న కేసుల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై సమీక్షించారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అమలు చేస్తున్న వ్యూహాలపై అధికారులతో చర్చించారు. సాంకేతికత సద్వినియోగం చేసుకుని నేరాల గుర్తింపు, కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. తపాలా శాఖలో ఉద్యోగులందరూ లక్ష్య సాధనకు కృషి చేయాలని ఆంధ్ర సర్కిల్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి అన్నారు. మంగళవారం త్యాగరాజ భవనంలో భీమవరం డివిజన్ పరిధిలో 2025-26 సంవత్సరం వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రం, పురస్కారాలు అందించి ఆమె మాట్లాడారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కన్నా గొప్ప సేవ మరొకటి లేదన్నారు పెద్దలు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో పాటు పంచారామ దర్శనాల నిమిత్తం వచ్చేవారి దైవ దర్శనంతో పాటు కడుపు నిండా అన్నప్రసాదం అందిస్తూ ఉన్నారు. స్థానిక భక్తులు ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా కొన్నాళ్లు అన్నప్రసాదాల వితరణ చేశారు. అనంతరం ట్రస్టు నిధికి వచ్చిన విరాళాన్ని ఆలయానికి జమ చేయడంతో దేవస్థానం ఆధ్వర్యంలో 2024 ఏప్రిల్లో నిత్యాన్నదానానికి శ్రీకారం చుట్టి పథకాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. శని, ఆది, సోమవారాల్లో సుమారు 150 నుంచి 200 మంది, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో సగటున 100 నుంచి 125 మంది అన్నప్రసాదం స్వీకరిస్తూ ఉన్నారు. ఆవులు, దూడలు, ఒంటెలను వధించడం చట్టరీత్యా నేరమని పాలకోడేరు పశు వైద్యాధికారిణి టి హేమ తెలిపారు. మంగళవారం జంతుహింస నివారణ చట్టంపై స్థానిక పశు వైద్యశాలలో రైతులు, స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జంతువులను అక్రమంగా వధించినా, రవాణా చేసినా జంతుహింస నివారణ, గోవధ నిషేధ చట్టాల ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మనందరి ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఆరోగ్య చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నాయని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కె గిరిధర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి అన్నారు. భీమవరం ఆర్టీసీ బస్టాండ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. చీపురు పట్టి చెత్తను ట్రాక్టర్పై వేసి ఆర్టీసీ కాంప్లెక్స్ ను శుభ్రం చేశారు. కార్యక్రమ నిర్వాహకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎరువుల దుకాణాల్లో డీలర్లు యూరియా, డీఏపీ విక్రయాల్లో బ్లాక్ మార్కెట్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా హెచ్చరించారు. భీమడోలు మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో జేడీ తనిఖీలు నిర్వహించారు. పంట సాగులేని సమయాల్లో ఎరువుల అమ్మకాలను నిలిపివేయాలని అన్నారు. బ్లాక్ మార్కెట్కు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

మీరు కళ్ళు తెరిచి చూసేదంతా నిజం కాకపోవచ్చు. సైన్స్ చెప్పే లెక్కలన్నీ ప్రకృతి ముందు సరిపోకపోవచ్చు. మన భూమి మీద మనుషులు ఊహకందని కొన్ని రహస్యాలు ఉన్నాయి. వాటిని చూస్తే కళ్ళు నమ్మవు, వింటే మైండ్ ఒప్పుకోదు. అలాంటి మైండ్ బ్లోయింగ్ మిస్టరీల ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్లడానికి వచ్చేసింది మన రేడియో విష్ణు 90.4. ఇది వింతల లోకం. ఇక్కడ షాక్ అవ్వడం మాత్రం ఖాయం. మరి ప్రతిరోజు 3 వింతలతోటి మన రేడియో విష్ణు మీ ముందుకి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెచ్చేస్తుంది కదా. మరి ఈరోజు 3 వింతలు మీకోసం. ముందుగా, భూగర్భంలో వజ్రాల రాజ్యం ఉంది, అదెక్కడో తెలుసా? చిహువాహువా, ఎడారి మెక్సికోలో ఉంది. భూమికి 300 మీటర్ల కింద. ఆశ్చర్యంగా లేదా? దీని పేరే జెయింట్ క్రిస్టల్ కేవ్ అంటారు. 2000 సంవత్సరంలో ఎలాయ్ జేవియర్ డెల్గాడో అనే బ్రదర్స్ దీన్ని కనిపెట్టారు. గుహ సైజు 27 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పు. దానిలో ఉన్న క్రిస్టల్ బరువు 55 టన్నులు. ఆ క్రిస్టల్ సైజు 12 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు. ఇదొక పెద్ద క్రిస్టల్ సైజ్. ఈ క్రిస్టల్ వయసు ఎంతంటే కేవలం 500,000 ఏళ్లు మాత్రమే. వింటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది ఎలా ఏర్పడిందంటే ప్రకృతి 500,000 ఏళ్లు చేసిన పర్ఫెక్ట్ సైన్స్ ఎక్స్పెరిమెంట్. ఇది ఎలా తయారైందో ఒక్కసారి మీకు చెప్పేస్తా. గుహకి 2 నుంచి 3 కిలోమీటర్ల కింద శిలా ద్రవం చాంబర్ ఉంది. అది ఓవెన్లా పనిచేసి పైనున్న నీటిని 58 డిగ్రీల సెంటీగ్రేడ్కి వేడి చేసింది. ఇక్కడ సైకామైన్, సీసం, జింక్, వెండిగని ఈ వేడి నీటిలో కాల్షియం, సల్ఫేట్ విపరీతంగా కరిగి ఉన్నాయి. ఇది ఇలా ఏర్పడడానికి ఇదే కీలకంగా మారింది. 500,000 ఏళ్ల పాటు గుహలో నీళ్లు 58 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర స్థిరంగా ఉన్నాయి. శిలాద్రవం వేడికి పైనున్న రాయి ఒక ఇన్సులేషన్లా పనిచేసింది. మామూలుగా అయితే 58 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర జిప్సం కరిగే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అందుకే నీటిలో కదిగిన కాల్షియం సల్ఫేట్ అణువులు నెమ్మదిగా విడిపోయి అప్పటికే ఉన్న చిన్న క్రిస్టల్ మీద పేరుకుపోయి 7 ఏళ్లకి కాగితం మందం చెప్పున ఈ క్రిస్టల్స్ పేరుకుపోయాయి. 2000 సంవత్సరంలో మైనింగ్ కంపెనీ కొత్త సొరంగం తవ్వడానికి గుహలో నీటిని పంప్ చేసి బయటికి తోడేసింది. నీళ్లు ఖాళీ అవ్వగానే 12 మీటర్ల వజ్రాలు బయటపడ్డాయి. విచిత్రం ఏంటంటే ప్రకృతి ఏదో ధర్మోస్టాట్ పెట్టినట్టు 500,000 ఏళ్లు 58 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వేడి మెయింటైన్ అయ్యింది. అందుకే ఈ క్రిస్టల్స్ ఏర్పడ్డాయి. దీని లోపల కండిషన్ ఎలా ఉంటుంది అంటే మనిషి బతకలేని నరకం. క్రిస్టల్ ఉపరితలం మీద 58 డిగ్రీల సెంటీగ్రేడ్

ఉష్ణోగ్రత ఉంటుంది. 10 నిమిషాల్లో జ్వరం వచ్చేసి హీట్ స్ట్రోక్ వచ్చేస్తుంది. చెమట ఆవిరవ్వదు, శరీరం చల్లబడదు, ఊపిరితిత్తుల్లో నీరు చేరిపోతుంది, ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. 5 నిమిషాల్లో తల తిరగడం మొదలెట్టేస్తుంది. స్పెషల్ సూట్ వేసుకోకపోతే 10 నిమిషాల్లో మరణం తథ్యమండి. ఒకవేళ కూలింగ్ సూట్ వేసుకున్నా, బ్యాక్ ప్యాక్ రెస్పిరేటర్ వేసుకున్నా 20 నిమిషాలకు మించి ఎవరూ ఉండలేరు. 20 నిమిషాలకు మించి ఎవ్వరూ ఉండలేరు. 2017లో దీన్ని మూసేశారు. నీటిని పంప్ చేయడం ఆపేశారు. దాంతో గుహ మళ్ళీ 5 నిమిషాల్లో నీటితో నిండిపోయింది. ఇప్పుడది 300 మీటర్ల లోతు నీటి కొలను. నీటితో నింపకపోతే క్రిస్టల్స్ పాడైపోతాయి, డల్ అయిపోతాయి. నీటిలో ఉంటే 500,000 ఏళ్లుగా ఉన్నట్టే ఫ్రెష్గా ఉంటాయి. ఒకవేళ నీటితో నింపకుండా 58 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 100% తేమ మెయింటైన్ చేయడానికి రోజుకి చాలా కరెంట్ అవసరం అని భావించి దాన్ని నీటితో నింపేశారు. మనిషి వెళ్లడం ప్రమాదం అని చెప్పుకున్నాం కదా, ఒక సైంటిస్ట్ హీట్ స్ట్రోక్తో చనిపోవడం కూడా జరిగింది. మెక్సికో ప్రభుత్వం దీన్ని సెన్సేషనల్ మాన్యుమెంట్గా చేయాలని చూస్తోందట. కానీ కష్టసాధ్యమైంది, దాన్ని మెయింటైన్ చేయడం కష్టమని చూస్తున్నారట. ఈ గుహలో ఇప్పటికీ క్రిస్టల్స్ పెరుగుతూనే ఉన్నాయండి, కానీ మనం చూడలేము. ఈ క్రిస్టల్స్ చాలా పారదర్శకంగా ఉంటాయి. 12 మీటర్ల క్రిస్టల్కి అటువైపు మనిషి నిలబడితే కనిపిస్తాడు. సైంటిస్టులు క్రిస్టల్ని డ్రిల్ చేసి లోపల 50,000 ఏళ్ల నాటి నీటి బిందువులు, బ్యాక్టీరియా, వైరస్ల్ని బయటికి తీశారు. ఆ బ్యాక్టీరియాని ల్యాబ్లో వేస్తే మళ్ళీ బతికేట. విచిత్రం కాదండోయ్, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం కూడా కొన్ని అద్భుతాలు దూరం నుండి చూడాలి. విన్నర్గా క్రిస్టల్ వింత. సో అయితే అంత అందంగా ఉండే ఆ గుహలోకి మనుషులు వెళ్లడం ప్రాణాలతో చెలగాటమేనండి. మరి ప్రకృతి సృష్టించిన ఈ అందమైన నరకం నిజంగా ఒక వింతే కదా. మరి రాబోయే మిగతా 2 వింతలు మీకోసం ఈ చిన్న బ్రేక్ తర్వాత.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 వింతల లోకం. ఇక్కడ షాక్ అవడం మాత్రం ఖాయం. అవతార్ సినిమా సెట్ కాదు, స్టార్ వార్స్ లో ఏలియన్స్ గ్రహం కాదు, ఇది మన భూమి మీదే ఉంది. 6 మిలియన్ ఏళ్లు ఒంటరిగా బతికి దానంతట తానే పరిణామం చెందింది. అదే ఒక దీవి. ఈ దీవి యొక్క వింతలు, విశేషాలు ఏంటో ఒక్కసారి చూసేద్దామా? మీరెప్పుడైనా ఏలియన్స్ ఉండే గ్రహాన్ని చూసారా? చూడలేదు కదా. అయితే యమన్ దేశానికి దగ్గరలో ఉన్న సొకోత్రా అనే దీవికి వెళ్తే మీరు భూమి మీద లేరు, ఏదో వేరే గ్రహం మీద ఉన్నారనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా కలుగుతుందండి. ఎందుకంటే ఇక్కడుండే చెట్లు, మొక్కలు ప్రపంచంలో మరెక్కడా కనపడవు. అరేబియా సముద్రం పరిధిలో యమన్కి 380 కిలోమీటర్ల దూరంలో, సోమాలియాకి 200 కిలోమీటర్ల దూరంలో ఈ దీవి ఉంది. ఇది ఆఫ్రికా ఖండానికి దగ్గరగా ఉంది. దీని విస్తీర్ణం 3,796 చదరపు కిలోమీటర్లు. జనాభా 60,000 మంది. వీళ్ళు సొకోత్రి భాష మాట్లాడతారు. ఈ దీవి ఎందుకంత స్పెషల్ అంటే ఈ దీవిలో 825 రకాల మొక్కలున్నాయి. వాటిలో 307 రకాలు భూమి మీద ఇంకెక్కడా లేవు. అంటే ప్రతి 3 మొక్కల్లో ఒక మొక్క ఇక్కడ పుట్టిందే అని అర్థం. 90% సరీసృపాలు అంటే పాములు, బల్లులు, తాబేళ్లు, మొసళ్ళు, ఊడుములు ఇక్కడే ఉన్నాయి. పాములు విషం లేనివి. 95% నత్త జాతులు ఈ దీవిలోనే ఉండేవిటండోయ్. ఈ దీవిలో బ్లడ్ ట్రీలు ఎక్కువ. 10 మీటర్ల ఎత్తులో ఉండి కింద లావు మొద్దుగా, పైన గొడుగుల దట్టంగా, కొమ్మలపై నుండి చూస్తే పచ్చటి పుట్ట గొడుగులుగా ఉంటాయి.

ఈ చెట్టు బెరడు గీస్తే ముదురు ఎరుపు రంగు రెసిన్ కారుతుంది. దీన్నే డ్రాగన్ రక్తం అని అంటారట. ఈ బెరడు నుంచి వచ్చే ఎరుపు రంగు రెసిన్ ని పూర్వం రోమన్లు గ్రీకులు దీన్ని రంగుగా ఔషధంగా వయోలిన్ కి వార్నిష్ గా వాడేవారట. ఇంకో అరుదైన మొక్క బాటిల్ ట్రీ. దీన్ని చూస్తే 5 మీటర్ల ఎత్తు ఏనుగు కాలు లాంటి లావు కాండం పైన చిన్న పింక్ పువ్వులు దోసకాయ ఆకారంలో ఉంటుంది. ఈ చెట్టు కాండంలో 100 మీటర్ల నీటిని దాచుకుంటుందండి. అందువల్ల 2 ఏళ్లు వర్షం లేకపోయినా బతుకుతుంది. దీని కాండం నుంచి రబ్బర్ పాలు లాంటి ద్రవం కారుతూ ఉంటుంది. ఇది చాలా విషం కూడా. స్థానికులు బాణాలకి ఈ పాలు రాసి వేటాడతారు. ఇంకా ఈ దీవిలో ప్రపంచంలో చెట్టులా పెరిగే ఒకే ఒక దోసజాతి 7 మీటర్ల ఎత్తు 1 మీటర్ వెడల్పులో పెరుగుతాయట. చిన్న దోసకాయలు కాస్తాయి కానీ తినడానికి పనికిరావు, చేదుగా ఉంటాయి. చెట్లే కాదండోయ్, ఇక్కడ కొన్ని అరుదైన పక్షులు కూడా ఉన్నాయట. సోక్రతా స్టార్లింగ్ అనే నీలిరంగు పక్షులు ఈ దీవిలో ఉండేవి. పూర్తిగా నిగనిగలాడే నలుపు, ఎండలో నీలం ఆకుపచ్చ రంగుల్లో మెరుస్తుంది. మనుషులకి భయపడదు, దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. ఇక ఈ దీవి ఐసోలేషన్ గా ఉండిపోయింది. బయట నుండి కొత్త జంతువులు మొక్కలు రాలేవు. ఇక ఈ దీవి ఐసోలేషన్ గా ఉండిపోయింది. బయట నుంచి కొత్త జంతువులు మొక్కలు రావు. ఇక్కడున్న జీవులే వేడి ఉప్పుగాలికి తట్టుకుని సొంతంగా రూపం మార్చుకున్నాయి. ఇక్కడ క్లైమేట్ ఏడాది పొడవున 25 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ అండి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఋతుపవనాల సీజన్. అప్పుడు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయి. ఓడలు రాలేవు. 4 నెలలు ఈ దీవికి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఈ దీవి ప్రజలు 60,000 మంది. వీరి సొంత భాష సోకోత్రి, రాత కలిసిన జాతి. రాత లేదు, కేవలం మాట్లాడతారు. అరబీ, గ్రీక్, ఆఫ్రికన్ డిఎన్ఏ కలిసిన జాతి. వీరి జీవనం మేకలు పెంచుతారు, ఖర్జూరం, చేపలు పట్టడం చేస్తారు. 2015 వరకు ఈ దీవికి రోడ్లు, కరెంటు లేవు. 99% ముస్లింలే. ఈ దీవిలో 2 లక్షలకు పైగా మేకలున్నాయి. అవి డ్రాగన్ బ్లడ్ ట్రీ చిన్న చిన్న మొక్కల్ని తింటాయి. ఈ చెట్లు తినేయడం వల్ల కొత్త మొక్కలు రావడం లేదు. ఈ దీవిలో 2015-2018లో 2 సైక్లోన్లు వచ్చాయి. ఆ సైక్లోన్స్ వల్ల 40% డ్రాగన్ ట్రీలు నేలకూలాయి. ఈ వృక్షాలు క్రమేణా తగ్గిపోతున్నాయి. ఈ దీవి సందర్శించే వారి కోసం యుఐఈ టూరిజం డెవలప్మెంట్ డెవలప్ చేసింది. రోడ్లు వేయించి ఒక చిన్న ఎయిర్పోర్ట్ కట్టించింది. కొత్త రోడ్ల వల్ల ఈ దీవి విస్తరిస్తోంది. సుకోత్రా టైం మిషన్ లాంటిది. 6 మిలియన్ ఏళ్ల క్రితం భూమి ఎలా ఉండేదో చూపిస్తుంది. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దీవి ఒకేలా ఉంది. విచిత్రం కదా. అందుకే దీన్ని భూమిపై ఉన్న ఏలియన్ ఐలాండ్ అంటారు. వినడానికే చాలా షాకింగ్ గా ఉంది కదా. మరి 3వ వింత తెలుసుకోబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.

0: భీమవరంలోని ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ నందు సంతానలేమి సమస్యకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం
1: May 29, 2026 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.
0: ఈ క్యాంపు నందు సంతానలేమి సమస్య, ఎండోమెట్రియాసిస్ లేదా గర్భంలో ఫైబ్రాయిడ్స్ లేదా కణితలు ఉండడం,
1: పీసీఓడి వల్ల సంతాన సమస్య, వీర్యకణాల సమస్యలు మొదలైనవి చూడబడను.
0: ఓపీ కన్సల్టేషన్ ఉచితం. వీర్య కణాల విశ్లేషణ మరియు రక్త పరీక్షలలో 50% వరకు రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్, ఫస్ట్ ఫ్లోర్ ఎస్ బ్యాంక్ పైన, పాత్ బస్ స్టాండ్ దగ్గర, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 8925933186 8925896421. పేపర్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 వింతల లోకం. ఇక్కడ షాక్ అవ్వడం ఖాయం. మరి మూడో వింత, ఒక అడవి రూపంలో ఉన్న ఒకే ఒక్క చెట్టు. అవును, మీరు విన్నది నిజంగా నిజం. అమెరికాలో యూటా రాష్ట్రంలో దాదాపు 100 ఎకరాల్లో ఒక పెద్ద అడవి ఉంది. అందులో వేలాది చెట్లున్నాయి. కానీ షాకింగ్ నిజం ఏంటో తెలుసా? అవన్నీ వేరువేరు చోట్లు కాదు, అవన్నీ ఒకే ఒక్క చెట్టు నుంచి పుట్టిన కొమ్మలు. దాని పేరే పాండో. ఇది ఒక చెట్టు కాదు, 47,000 చెట్లు. ఈ చెట్లతో నిండింది ఒక అడవి కాదు, ఒకే ఒక జీవి. ఏంటా ఇలా చెప్తున్నాను అని అనుకున్నారు కదా. అయితే మీకు పాండో గురించి చెప్పే ఉన్నాను కదా. ఈ చెట్టు పేరు, ఇది ఎక్కడుందంటే ఫిష్ లేక్ నేషనల్ ఫారెస్ట్, ఊటా అమెరికా దేశంలో ఉంది. ఇది 43 హెక్టార్లు 63 ఎకరాల్లో విస్తరించింది. చెట్ల సంఖ్య ఒక్కటే, కానీ దానికున్న కాండాలు 47,000, వాటి బరువు 6,000 టన్నులు. భూమి మీద అతి బరువైంది. దాని వయసు 8,000 సంవత్సరాలు. ఆ చెట్టుకి ఉండే కాండం ఎత్తు 24 మీటర్లు. ఈ చెట్టు విత్తనం నుండి కాదండి, జన్యుపరంగా వచ్చింది. తల్లి చెట్టు వేర్లు భూమి కింద అడ్డంగా 30 మీటర్లు వ్యాపిస్తాయి. ఆ వేర్ల నుండి కొత్త మొలకలు పైకి లేస్తాయి. మనం వీటిని చెట్లు అనుకుంటాం, కానీ ఇవి కొమ్మలు మాత్రమే. పైన ఎన్ని కాండాలు ఉన్నా కింద వేర్ల వ్యవస్థ మాత్రం ఒక్కటే. ఒక కాండానికి నీళ్లు తక్కువైతే పక్క కాండం వేర్ల ద్వారా షేర్ చేస్తుంది. ఒక చోట కార్చిచ్చు వస్తే ఆ భాగం చనిపోయినా మిగతాదంతా బతుకుతుంది. విశేషం ఏంటంటే ఈ చెట్టు ఆకులు చిన్న గాలికి కూడా వణుకుతున్నట్టు ఊగుతాయి. 47,000 కొమ్మల ఆకులు ఒకేసారి ఊగితే అడవి అంతా వణుకుపోతున్నట్టు ఉంటుంది. ఈ పాండో వయసు ఎవరు సరిగ్గా చెప్పలేకపోయారండి, ఎందుకంటే కాండాలు 100 నుంచి 130 ఏళ్లకే చనిపోయి కొత్తవి వస్తాయి. ఈ మొక్క 43 హెక్టార్లు వ్యాపించడానికి కనీసం 8,000 ఏళ్లు పడుతుందట. డిఎన్ఏలో మ్యూటేషన్లు

0: లెక్క పెడితే 14,700 అని తేలింది. అందుకే దీని వయసు కరెక్ట్గా చెప్పడం చాలా కష్టం. ఈ పాండో చెట్టు 80,000 ఏళ్ళు బతుకుంది, కానీ గత 40 ఏళ్లుగా కొత్త మొలకలు రావడం లేదు. 80% కాండాలు ముసలవైపోయాయి. ఈ మొక్క కాండాలు పెరగకపోవడానికి ఎన్నో కారణాలున్నాయండి. 1960లో తోడేళ్లని చంపేశారు. తోడేళ్లు అంతం అయ్యాక జింకలు విపరీతంగా పెరిగాయి. అవి కొత్త మొక్కల్ని తినేస్తూ ఉన్నాయి. 2 మీటర్లు ఎత్తు కంచేసినా దూకి మరీ తింటున్నాయి. ఈ చెట్టుకి కార్చిచ్చు ఒక ఫ్రెండ్ లాంటిది. ఎందుకంటే పాత చెట్లు కాలిపోతాయి, కానీ వేర్లు దెబ్బతినవు. మంట తర్వాత వేల కొద్దీ కొత్త మొక్కలు వస్తాయి. అక్కడ 100 ఏళ్లుగా మంటలు ఆపేయడం వల్ల కొత్త జనరేషన్ రావడం లేదు. ఈ అడవిలో వేడి పెరిగి వర్షాలు తగ్గాయి. నీటి కరువు వల్ల వేర్లు బలహీనపడి బీటల్ పురుగులు ఫంగస్ అటాక్ చేస్తూ ఉన్నాయి. 1992 నాటికి ఈ కొమ్మలు హెల్దీగా ఉన్నాయి. 2024కి 60% క్షీణించాయట. ఇలాగే కొనసాగితే మరో 50 ఏళ్లలో పాండో అవతరించిపోతుందని ఆందోళన చెందుతూ ఉన్నారు. వీటిని కాపాడడానికి అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. 2013లో ఫెన్సింగ్ కొంత భాగానికి వేశారు. కంచె లోపల కొత్త మొలకలు వస్తున్నాయట. ఆ కాండాల దగ్గర కావాలనే చిన్న మంటలు పెడుతూ ఉన్నారు. దాంతో వేర్లు యాక్టివేట్ అయ్యి కొత్త మొలకలు వస్తున్నాయట. విచిత్రం ఏంటంటే శరదృతువులో చెట్ల ఆకులు ఒకేసారి పసుపు రంగులోకి మారిపోతాయి. ఒకే డిఎన్ఏ కాబట్టి ఒకే రోజు కలర్ మారుతాయి. 2 వారాలు అడవి బంగారంలా మెరుస్తుంది. తర్వాత ఆకులు ఒకేసారి రాలిపోతాయి. పాండో అంత మగ క్లోన్. ఆడ చెట్టు లేదు, అందుకే విత్తనాలు రావు. వేర్ల ద్వారా మాత్రమే కొత్తవి పుడతాయి. ఇక్కడ టూరిజం డెవలప్ చేశారు. సెప్టెంబర్ చివరి వారం, అక్టోబర్ మొదటి వారం వెళితే ఆకులు పసుపు రంగులోకి మారే టైం. ఆ దృశ్యం చాలా బాగుంటుందని చెప్తారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు. చెట్టు కొట్టడం, కాండాలపై పేర్లు చెక్కడం లాంటివి బ్యాన్ చేశారు. కెమెరా మాత్రమే అనుమతిస్తారు. సో లిజనర్స్ విన్నారు కదా, ఇవండి ఈరోజు మన 3 వింతలు. ఈ వింతల లోకంలో దాగున్న 3 మైండ్ బ్లోయింగ్ నిజాలు మీకు తెలిసే కదా. భూమి లోపలుండే భారీ క్రిస్టల్స్, రక్తం కార్చే చెట్లు, ఒకే చెట్టు అడవిగా మారడం, ప్రకృతి మనకి చూపించే విశ్వరూపం ముందు మనం ఎంత చిన్నవాళ్ళమో కదా. కానీ గుర్తుంచుకోండి, ప్రకృతి దాచిన రహస్యాల డైరీలో ఇవి కేవలం కొన్ని పేజీలు మాత్రమే. రేపు మీ మైండ్ మరింత బ్లాక్ చేయడానికి మరో 3 నమ్మశక్యంకాని వింతలతో నేను రెడీగా ఉంటాను. మరి అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: క్షపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: Sindhu Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadunu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukalaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadunu.
1: Arogyashri, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. ఒక పాట కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది, కానీ ఆ పాట శ్రోతల మదిలో వేసే ముద్ర మాత్రం ఎల్లకాలం నిలిచిపోతూ ఉంటుంది. ఒక పాట తరాల పాటు నిలిచిపోతోంది అంటే ఆ పాటని మనోరంజకంగా మరల్చడానికి ఎంతో మంది కృషి ఉంటుంది. గాయకులు, రచయితలు, సంగీత దర్శకులు వారి అసామాన్య ప్రతిభ వల్ల పాట

0: ఒక్క క్షణం కూడా చెవి మరల్చకుండా వినేలా చేస్తోంది, మనసుని ఆనంద తరంగాలతో నింపుతోంది. అటువంటి జనరంజకమైన పాటలు మీకందిస్తోంది మన రేడియో విష్ణు 90.4 ప్రసారం చేసే ఆణిముత్యాలు కార్యక్రమం. మరి విని ఆనందించండి.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం, డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
2: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
1: ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో మోహన్ బాబు, ఆమని, మాలాశ్రీ ప్రముఖ తారాగణంగా 1994లో విడుదలైన చిత్రం అల్లరి పోలీస్. ఈ చిత్రం నుంచి మీరు వినబోయే పాట ఈ ముద్ద మందారాన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఎస్పి బాలు చిత్ర నేపథ్యగానం అందించగా ఇళయరాజా సంగీతం సమకూర్చారు. మరి ఈ పాట విందామా?

అల్లరి పోలీస్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాట విన్నారు కదా. మీరు వినబోయే పాట బాలకృష్ణ విజయశాంతి ముఖ్య తారాగణంగా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1989లో తెరకెక్కిన చిత్రం భలే దొంగ. ఈ చిత్రం నుంచి ఎస్ జానకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన కన్నపిల్ల కాశ్మీరం పాటు వింటారు. చక్రవర్తి సంగీతానికి వేటూరి సాహిత్యం అందించారు. మరి ఈ పాట మా శ్రోతల కోసం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషీ, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: బృందావన చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, బాలకృష్ణ, రోజా ప్రముఖ తారాగణంగా 1994 విడుదలైన చిత్రం గాండీవం. ఈ చిత్రం నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన గోరువంక వాలగాని గోపురానికి పాట వింటారు. వేటూరి సాహిత్యానికి బాలు, శ్రీకుమార్ చిత్ర ఆలపించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. మరి ఈ పాట విందామా?

అండివన్ చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు శోభన్ బాబు, జయసుధ, జయప్రద ముఖ్య తారాగణంగా, అజయ్ కుమార్ దర్శకత్వంలో 1994 విడుదలైన చిత్రం జీవిత ఖైదీ. ఈ చిత్రం నుంచి మాట తప్పకు పాట వింటారు. వేటూరి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించగా రాజ్ కోటి సంగీతం సమకూర్చారు. మరి పాట వినండి.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9993.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001 2555 2.
0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: కొండవీటి దొంగ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు కదా. ఈనాటి కార్యక్రమంలో చివరిగా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, అశ్విని ముఖ్య తారాగణంగా 1988 విడుదలైన చిత్రం పెళ్లి చేసి చూడు. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలు, జానకి పాడిన అల్లంత దూరాన పాట వింటారు. గీతరచన సిరివెన్నెల, సంగీతం హంసలేఖ.

పెళ్లి చేసి చూడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఆణిముత్యాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు మహిళ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మియో రాజే సృజిత. మరి ఇవాల్టి మహిళా కార్యక్రమంలో నేనైతే ఒక రకమైన వంటకం గురించి, అది ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎలా చేస్తారు అనే విషయాలు చెప్పడానికి అయితే వచ్చేసానండి. మరి ఆ విషయాలేటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. అటు పాత తరం బామ్మలు, ఇటు కొత్త తరం పిల్లలు బాగా ఇష్టపడే స్వీట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా జిలేబీనే. అందుకేనేమో ఈ మధ్య పెళ్లిళ్ళలో ఏకంగా లైవ్ జిలేబీ స్టాల్ తో అతిథుల్ని ఆకట్టుకుంటున్నారు. అంతగానం ఏముంది అందులో అంటే, ఒకసారి రుచి చూస్తే సరి, అప్పటికి ప్రశ్నలు అడగరుగా మరి. సో లిజనర్స్, మరి జిలేబీ సంగతులు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. జిలేబీ అన్న మాట వింటే చాలు, ఆ రూపము, ఆ వెంట దాని రంగు రుచి గుర్తొచ్చి నోట్లో నీళ్లూరే జిలేబీ ప్రియులు కోకలులు. మరి కొందరైతే కాలచక్రాన్ని గిర్రును వెనక్కి తిప్పేసి, మా ఊళ్ళో గంగన్న జిలేబీ ఉంటుంది కదా, నిమిషంలో బేసిన్ మొత్తం ఖాళీనే అంటూ పాత విషయాలు చెప్పుకొస్తారు. వేడివేడిగా కరకరలాడే జిలేబీ అంటే నాకిష్టం అని కొందరంటే, బెల్లం పాకంలో నానిన మెత్తని జిలేబీ అంటే నాకెంతో ఇష్టం అంటారు మరికొందరు. రంగు రుచి రూపంలో చిన్నపాటి తేడాలున్నప్పటికీ జిలేబీ అంటే మనసు పారేసుకొని వాళ్ళు మాత్రం చాలా అరుదు. అందుకేనేమో 13వ శతాబ్దంలో తుర్కులతో పాటుగా మన దేశంలోకి వచ్చిన ఈ జలాబియా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం చెందింది. కుండాలిక, కుండలిని వంటి సంస్కృత పేర్లతో భావప్రకాశ అనే వైద్య గ్రంథము జిలేబీని పేర్కొంది. జాలవల్లిక అనే సంస్కృత పదం నుంచి జలాబీ జిలేబీ అనేది పుట్టుకొచ్చిందని కొందరంటే, అరబిక్ జలాబియా లేదా పర్షియన్ జూబ్లియా అనే పదాల నుంచే ఈ జిలేబీ లేదా జలేబీ పుట్టుకొచ్చిందని మరికొందరు చెబుతుంటారు. సో లిజనర్స్, ఈ జిలేబీ గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే లోపు ఇప్పుడు మహిళలో మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే అవుతుంది, విని ఆనందించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్.

0: బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయ్స్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయ్స్.
1: ఫోన్ 7738351695. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిజనర్స్. మరి ఈ జిలేబీని ఎక్కడెక్కడ ఎలా పిలుస్తారు, ఎలా వాడతారు అన్న విషయాలనైతే మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జిలేబీనే జిలిబీ, జలిపీ, జిలాపీ, జలాపీ, జిలాపిర్, జలేబీ, జూబ్లియా అనే ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఓ టీ కొట్టు, ఓ బజ్జీల బండిలానే జిలేబీ బండి ఉండని ఊళ్ళు ఉండవంటే అతిశయోక్తే కదూ. అంతగా ప్రాచుర్యం పొందిన ఈ స్వీటు తూర్పు ఏషియా, ఆఫ్రికా దేశాలతో పాటు కొన్ని ఐరోపా దేశాల్లోనూ కనిపిస్తుంది. దక్షిణాదిన ఓ స్నాక్ గా మాత్రమే తెలిసిన జిలేబీని ఉత్తర భారతీయులు అల్పాహారంగానూ తింటుంటారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కచోరీ కూరలతో కలిపి దీన్ని తింటే బెంగాలీలు రబ్డీతోనూ, గుజరాతీ వాళ్ళు ఫఫ్డాలతోనూ కలిపి తింటారు. ఒడిషా వాసులకైతే పెరుగుతో జిలేబీ తినడం అంటే మహా ఇష్టం. దీన్ని గోరువెచ్చని పాలల్లో ముంచి చలికాలంలో తింటే జలుబు చేయదని, తలనొప్పికి మందులా పనిచేస్తుందన్న కారణంతోనూ జిలేబీని ఎక్కువగా తింటారు అక్కడ. గులాబ్జామ్, రసగుల్లా, మోతీచూర్ ఇలా ఎన్ని రకాల స్వీట్లున్నా వాళ్ళకి జిలేబీ అంటేనే అత్యంత ప్రీతి. అందుకే బాలీవుడ్ పాటలు, కవితల్లో జిలేబీ ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటుంది. అలానే జిలేబీ పేరుతో ఏకంగా ఓ హిందీ సినిమానే తీశారు. ఆ మధ్య మల్లికా షరావత్ డబుల్ ధమాల్ మూవీలో జిలేబీ బాయ్ అంటూ చిందులేస్తే జిలేబీతో కుర్రకారుని కిర్రెక్కించింది. ఆ విధంగా ఉత్తరాది ఆహారంలో భాగమైన జిలేబీ ఇప్పుడు దక్షిణాది వారిలోనూ చవులూరుస్తుంది. ఒకప్పుడు బెల్లం జిలేబీని మాత్రమే ఇష్టపడే మన వాళ్లు కూడా కరకరలాడే వేడివేడి జిలేబీల మీద మనసుపారేసుకుంటున్నారు. దాంతో ఇటీవలి విందు భోజనాల్లో చాట్ బండారులతో పాటు జిలేబీ స్టాల్ తప్పనిసరిగా ఉంటుంది. భోజనాంతే మధురసం అన్న ఆయుర్వేద సూత్రాన్ని పాటిస్తూ ఒకప్పుడు విందు భోజనంలో పెరుగన్నానికి ముందు జిలేబీని వడ్డించేవారు. దాన్నే కాస్త మార్చి స్టాల్ రూపంలో ఏర్పాటు చేస్తుండటంతో భోజనానికి ముందు, భోజనానికి తర్వాత ఎవరిష్టానుసారం వాళ్ళు తింటున్నారు. మొత్తం మీద వేడికేదైనా ఏ వేళలో అయినా తినగలిగే తీయని స్నాక్ జిలేబీ. అందుకే అది అక్కడ కనిపించినా బెల్లం చుట్టూ చీమల్లా దాని చుట్టూ జనం చేరతారు. సో లిజనర్స్, మరి ఇప్పటిదాకా జిలేబీ గురించి అయితే కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, మరి దీన్ని అసలు ఎలా చేస్తారు, ఆయుర్వేదంలో జిలేబీని ఎలా వాడతారు అన్న విషయాలు తెలుసుకోవడానికి ముందు మహిళలో ఇప్పుడు ఒక మీకోసం మంచి సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: భీమవరంలోని ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ నందు సంతానలేమి సమస్యకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం
1: May 29, 2026 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.
0: ఈ క్యాంపు నందు సంతానలేమి సమస్య, ఎండోమెట్రియాసిస్ లేదా గర్భంలో ఫైబ్రాయిడ్స్ లేదా కణితలు ఉండడం,
1: పీసీఓడి వల్ల సంతాన సమస్య, వీర్యకణాల సమస్యలు మొదలైనవి చూడబడను.
0: ఓపీ కన్సల్టేషన్ ఉచితం. వీర్య కణాల విశ్లేషణ మరియు రక్త పరీక్షలలో 50% వరకు రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్, ఫస్ట్ ఫ్లోర్ ఎస్ బ్యాంక్ పైన పాత్ బస్ స్టాండ్ దగ్గర, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 8925933186, 8925896421. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

వెల్కమ్ బ్యాక్ టు మహిళ. జిలేబీలోని ఔషధ గుణాలను భావప్రకాశ గ్రంథం చక్కగా విశదీకరించింది. ఇది శరీరానికి కాంతిని, బలాన్ని, పుష్టిని ఇస్తుంది, ధాతు వృద్ధిని కలిగిస్తుంది, రుచిగా ఉంటుంది, కొంచెం తినగానే చాలు అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ తేపి కారణంగా త్వరగా సంతృప్తి కలుగుతుంది. ఆ విధంగానూ ఇది మంచిది. చుట్టలు చుట్టుతో వండుతారు కాబట్టే దీన్ని కుండలీని అనే పేరుతో పిలిచేవారు. జిలేబీని వండే విధానాన్ని ఆ గ్రంథం వివరంగా చెప్పింది. కొత్త కుండలో పుల్ల పెరుగు వేసి అందులో గోధుమ పిండిని నానబెట్టి కాసేపు ఎండలో ఉంచి చిక్కబడ్డ ఆ పిండిని చిల్లుకుండా లేదా చిల్లు పెట్టిన కొబ్బరి చెప్పులో వేసి దాన్ని కాగిన నూనె లేదా నెయ్యిలో చుట్టలుగా వేసి పాకంలో ముంచి తీయాలని చెబుతుంది. పూర్వం జిలేబీల తయారీకి పుల్ల పెరుగునే వాడేవారు, అందుకే దీన్ని ప్రోబయోటిక్ గాను వాడతారు. అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్నది జిలేబీకి వర్తిస్తుంది. ఎక్కువగా తింటే పొట్టలో నొప్పి వచ్చేటట్లు, మితంగా తింటే మాత్రం ఒంటికి సరిపడా శక్తిని అందిస్తుంది అంటుంది ఆయుర్వేదం. జిలేబీ ఒక్కో చోట ఒక్కో రకంగా వండుతారు. మన దగ్గర మినపిండితో చేస్తే ఉత్తరాదిని ఎక్కువగా మైదాతో చేస్తారు. మైదా, గోధుమ, శనగపిండి, బియ్యపిండి, మినపిండిలో కాస్త పెరుగు లేదా నిమ్మరసం వేసి నానబెడతారు. తర్వాత ఆ పిండిని రంధ్రం చేసిన బట్టలో వేసి కాగిన నూనెలో చుట్టలుగా వత్తి వేయించి తీసి ఇలాచీ వేసిన పంచదార లేదా బెల్లం పాకంలో ముంచి తీస్తారు. కొన్ని చోట్ల వీటిని అచ్చంగా నేతిలో వేయించి రోజ్ వాటర్ లేదా కెవ్రా ఎసెన్స్ తో కూడిన పంచదార పాకంలో ముంచడంతో అవి సుమధుర పరిమళాన్ని వెదజల్లుతుంటాయి. ఈ వంటకం మన దేశంలో పంజాబ్ లో ప్రారంభమైందని అంటారు. అందుకే అక్కడ దీన్ని కాస్త పెద్ద సైజులో ప్రత్యేక తరహాలో చేస్తే బర్మా, బంగ్లాదేశ్, టర్కీల్లో ఈ స్వీటుని భారీ పరిమాణంలో చక్రాల్లా తయారు చేస్తారు. వీటికి భిన్నంగా ఇటీవల మన దగ్గర మినీ జిలేబీలు వండేస్తున్నారు. ఒకప్పుడు పిండితో మాత్రమే జిలేబీని చేసేవారు. ఇప్పుడు పన్నీర్, కోవా, చిలకడ దుంప, బ్రెడ్, రవ్వ, యాపిల్, అరటిపండు వంటి వాటితోనూ చుట్టేస్తడంతో విభిన్న రుచుల్లో అలరిస్తుంది జిలేబీ. గత దశాబ్దం నుంచి ప్రాచుర్యం పొందిన పన్నీర్ జిలేబీ అన్ని ప్రముఖ స్వీట్ షాపుల్లోనూ లభ్యమవుతుంది. కోవా జిలేబీకి మాత్రం మధ్యప్రదేశ్ లోని బరంపూర్ పెట్టింది పేరు. దీన్ని అక్కడ మావా జిలేబీ అని కూడా పిలుస్తారట. అది క్రమంగా ఇండోర్, జబల్పూర్ల నుంచి ఢిల్లీ, ముంబైలతో పాటు హైదరాబాద్ కి తరలివచ్చింది. చూడ్డానికి నల్లగా ఉండే దీన్ని ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు మళ్లీ మళ్లీ తినడానికి వెళ్తారట. అందుకే దేఖ్నే మే ఖాలా లేకిన్ బడా దిల్వాలా అంటూ దీనికోసం వినోసమైన నానుడి సృష్టించేశారు దాన్ని రుచి చూసిన వాళ్ళు. రైల్లో ప్రయాణిస్తూ జిలేబీ తినాలనిపిస్తే ట్రావెల్ ఖానా సర్వీస్ ద్వారా టికెట్ తో పాటే బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తుంది మరి భారతీయ రైల్వే. సో లిజనర్స్, ఇదండి మరి వాళ్ళ జిలేబీ సంగతి. మరి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ ప్రసారం అయ్యే మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542551117.

0: FM 90.4.
1: హాయ్ లిజినెస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లిజినెస్, మరి టేకు, చందనం, దేవదారు, మహాగని ఇలా కలపనిచ్చే చెట్ల పేర్లు చాలానే వింటూ ఉంటాం. మరి వాటిల్లో ఒకటైన మహాగని మరి పేరుకు తగ్గట్టే మహావృక్షం. దృఢమైన కలపతో పాటు మధుమేహాన్ని నివారించే అద్భుతమైన పండ్లను కూడా అందిస్తోందండి. మరి అవి ఆకాశ పండ్లు లేదా షుగర్ బాదం. మరింతకీ ఆ పండ్లేంటి, అవి ఎలా మంచివో తెలుసుకోవాలని మీకు కూడా అనిపిస్తోంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. మరి ఏ పండైనా కొమ్మకి కాశాక కిందకి వేలాడుతూ ఉంటుంది. కానీ ఆకాశమే హద్దుగా పెరిగే మహాగని చెట్లకి కాసే పండ్లు నీలాకాశాన్ని అందుకోవాలనో లేదా ఎవరికీ అందకుండా ఉండాలనో తెలియదు. కానీ మొత్తం మీద ఆకాశాన్ని చూస్తున్నట్లుగా కొమ్మ నుంచి పైకి కాస్తాయి. మరి అందుకే వాటిని ఆకాశ పండ్లు అంటారు. మరి ఒక్కో పండులో 71 గింజలుంటాయండి. మరి బాదంలానే ఈ గింజల్ని ఒలిచి అందులోని పప్పుల్ని తింటూ ఉంటారు. మరి ఎందుకంటే ఇవి శక్తివంతమైన ఔషధ భాండాగారాలట. మరి ఎన్నో రకాల వ్యాధులకు మందులా పనిచేస్తాయట. మరి ముఖ్యంగా మధుమేహాన్ని అద్భుతంగా నివారిస్తాయని ఆధునిక పరిశోధనలు స్పష్టం చేయడంతో దాని వాడకం రోజు రోజుకి పెరుగుతోంది. మరి పప్పులకి యాంటీ హైపర్ గ్లైసెమిక్ గుణం ఉండటంతో వీటిని డయాబెటిస్ ను నివారించే సహజ ఔషధంగా మలేషియా ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరి అయితే వీటిని తగు మోతాదులోనే తీసుకోవాలట. మరి ఆ వివరాలేంటో తెలుసుకోబోయే ముందు ఒక చక్కటి పాటను విందాం.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
2: భీమవరంలోని ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ నందు సంతానలేమి సమస్యకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం
3: May 29, 2026 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు
2: ఈ క్యాంపు నందు సంతానలేమి సమస్య ఎండోమెట్రియాసిస్ లేదా గర్భంలో ఫైబ్రాయిడ్స్ లేదా కణితలు ఉండడం
3: పిసిఓడి వల్ల సంతాన సమస్య వీర్య కణాల సమస్యలు మొదలైనవి చూడబడను
2: ఓపీ కన్సల్టేషన్ ఉచితం వీర్య కణాల విశ్లేషణ మరియు రక్త పరీక్షలలో 50% వరకు రాయితీ ఇవ్వబడును
3: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫస్ట్ ఫ్లోర్ ఎస్ బ్యాంక్ పైన పాత్ బస్ స్టాండ్ దగ్గర జేపీ రోడ్
2: సెల్ 8925933186 8925896421
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ లిజినెస్ మరి మహాగణి వృక్షానికి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకుంటున్నాం కదండి మరి అవి కాసే ఆకాశ పండ్ల గురించి కూడా తెలుసుకుంటున్నాం కదా మరి ఇక ఎలా తింటారు అంటారా మరి ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల మరి చెట్టు పెరిగినప్పటికీ కూడా ఆకాశ పండ్ల వాడకం మాత్రం మలేషియా దక్షిణ పసిఫిక్ సొలామన్ దీవుల్లో ఎక్కువట మరి మహాగణిని క్వీన్ ఆఫ్ ది ప్లాంట్స్ గా పిలుస్తూ గింజల్ని వేల సంవత్సరాల నుంచి మధుమేహం బీపీ అలర్జీలు హార్మోన్ల అసమతౌల్యానికి మందుగా వాడుతున్నారు అక్కడ మరి మన దేశంలోనూ ఎక్కువగా పెరిగిన కలప గాని దీన్ని వాడతారు మరి ఈ చెట్టు కలప దృఢంగా ఉండటంతో ఫర్నిచర్ తో పాటు ఓడలకు కూడా వాడతారు మరి గింజల్ని బెరడని ఆయుర్వేదంలో గాయాలు పుండ్లు మలేరియా అనీమియా డయేరియా జ్వరం అమీబిక్ డిసెంట్రీ నివారణలో కూడా వాడుతూ ఉంటారు మరి పండ్ల గింజల్లోని ఔషధ విలువల గురించి ఆధునిక పరిశోధనలో కూడా తేలడంతో అల్లోపతి వైద్యులు దీన్ని తినమని చెప్తున్నారు మరి అందుకే ఇప్పుడు గింజలు పప్పులు పొడి టాబ్లెట్స్ డ్రింక్ ఇలా రకరకాల రూపాల్లో ఈ ఆకాశ పండుని అమ్ముతున్నారు మరి పొడిని గోరువెచ్చని నీళ్లు లేదా పాలల్లో కలిపి తీసుకోవచ్చు లేదా రోజుకి 1-2 పప్పుల్ని నేరుగా కూడా తినచ్చు ఏమంటారు మరి ఈ ఆకాశ పండ్లకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాటను విందాం

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117. వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజినెస్ మరి ఆకాశ పండ్ల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఇక ఈ చెట్టు వేళ్లు నేలలో 150 అడుగుల లోపల కంటూ వెళ్లి నీటిని పీల్చుకోవడంతో ఈ పండుని ఎంతో స్వచ్ఛమైనదిగాను చెప్తారు. మరి ఆకాశ పండులో ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, ఎంజైమ్లు, ఫ్యాటీ ఆమ్లాలు, ఇతరత్ర పోషకాలు చాలానే ఉంటాయి. మరి వీటితో పాటు అనేకానేక రోగాల్ని నిరోధించే 33 రకాల ఫ్లేవనాయిడ్లు, 27 రకాల సేపోనిన్లు ఉంటాయట. మరి ఫ్లావనాయిడ్లు రక్త ప్రసరణను పెంచి రక్తనాళాల్లో పేర్కొన్న పాచిని తగ్గించడం ద్వారా చెడు కొలెస్ట్రాల్, హైబీపీ, గుండె సమస్యల్ని నిరోధిస్తాయట. ఇక కణజాలాల్లో మంటని, గాయాల్ని కూడా తగ్గిస్తాయటండి. మరి పండ్లలోని సేపోనిన్ మధుమేహానికి మంచి మందు. మరి డయాబెటీస్కి వాడే అల్లోపతి మందుల్లో కన్నా ఈ సేపోనిక్కి హైపోగ్లైసెమిక్ గుణం ఎక్కువట. అందుకే మధుమేహానికి దీన్ని సహజ మందుగా చెప్తారు. ఆకాశ పండులోని ఆల్కలాయిడ్లు శరీరంలోని టాక్సిన్లను తొలగించి మరి కణాలను దెబ్బతినకుండా చూస్తాయి. గుండె సమస్యలు తగ్గుతాయట. నోటి దుర్వాసన పోవాలంటే పరగడుపున 2 పప్పుల్ని, కాలేయ సమస్యలకి 1/2 టీ స్పూన్ పొడిని పాలల్లో కలిపి

పేస్ట్లా చేసి తినాలని. కాస్త పొడిని కప్పు పాలల్లో లేదా నీళ్లలో మరిగించి తాగితే అల్జీమర్స్, ఆస్తమా, ట్యూమర్లు, జీర్ణ సమస్యలు అన్ని తగ్గుతాయట. మరి దీని నుంచి తీసిన నూనె చర్మాన్ని మెరిపిస్తుందట. మరి అందుకే స్వచ్ఛమైన ఆకాశ పండుని అందరూ అందుకోవాలనుకోవడంలో తప్పేముంది? ఏమంటారు? ఓకే లిజినెస్, లిజినెస్ మరింత వరకు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరి మహాగని చెట్టుకు కాసే పండ్లు, మరి ఆకాశ పండ్ల గురించి తెలుసుకున్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: la re buta da da dambul te kasko ya challenge chesko disco dance fight mix chesi chupistara.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి.

0: जूनियर कॉलेज LH टाउन हॉल रोड भीमवरम सेल 9000125552।
1: सिंधु स्किन एंड स्पेशलिटी क्लिनिक
2: डॉक्टर सिंधु नारायण MBBS MD DVL చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర DNB ఆర్థో MNAMS FIAS ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్లలో సర్జరీలు చేయబడి.
1: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.

0: ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్

0: ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4. వడ్లను నీటిలో తేల్చేయరడం. బంగ్లాదేశ్ లో 95% కన్నా ఎక్కువ మంది రైతులు సొంత వడ్లను వాడతారు, కాబట్టి ఆ వడ్ల నాణ్యతను మెరుగుపరచడం ఆ దేశానికి చాలా ముఖ్యం. మంచి దిగుబడి రావాలంటే ఆరోగ్యవంతమైన వడ్లతో మీరు ప్రారంభించాలి. కీటకాలు వ్యాధుల వల్ల ఏర్పడే కాలుష్యం వలన రైతులు దాచుకున్న వడ్ల నాణ్యత సాధారణంగా తక్కువే ఉంటుంది. వడ్ల పురుగుల వల్ల దెబ్బతిన్నా, సరిగ్గా పక్వం కాకపోయినా ఆరోగ్యంగా ఉన్న వడ్ల కంటే తేలికగా అవుతాయి, కాబట్టి ఈ వాటిని తొలగించడం సులభం. బంగ్లాదేశ్లోని బోగ్రా సమీపంలోని మరియా గ్రామంలోని మహిళలు తమ వడ్ల నాణ్యతను పెంచడానికి సీడ్స్ రొటేషన్ టెక్నిక్ ని ఎలా ఉపయోగిస్తున్నారో చూద్దాం.
1: వడ్లు పోసిన డబ్బాన్ని తెరిచినప్పుడు చిమ్మటలు బయటికి ఎగిరిపోవడాన్ని చూస్తే వడ్లకు పురుగు పట్టిందని తెలుస్తుంది. వడ్లను బయటికి తీసి వాటిని చెరిగి శుభ్రం చేస్తాము. ఇంకా ఖాళీగాను కొంతవరకే నిండిన వడ్లని తొలగించాలంటే వడ్లని నీళ్లలో పోయాలి. వడ్ల డబ్బాను తెరిచేటప్పుడు పురుగులు ఉన్నాయా అని, పురుగులు బెజ్జాలు చేసిన వడ్లు ఏవైనా ఉన్నాయా అని గమనించాలి. బెజ్జాలు పడిన వడ్లు పాడయ్యాయని అర్థం. అదే జరిగితే బెజ్జాలు పడ్డ వడ్లను ఏరి తొలగించాలి. అలాంటివి పూర్తిగా తొలగకపోతే వడ్లని నీళ్లలో వేసి పైకి తేలే చెడు వడ్లను వేరు చేస్తాము.
0: మరియా గ్రామపు మహిళలు సీడ్స్ రొటేషన్ ద్వారా బోలు వడ్లను వేరు చేసి వడ్ల నాణ్యతను ఎలా పెంచుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. సాంప్రదాయకంగా రైతులు సీడ్ రొటేషన్ ను నీళ్లతోనే చేస్తారు. ఈ విధంగా పూర్తిగా నిండని వడ్లు, దుమ్ము, పుడకలు, పురుగు పట్టిన వడ్లు కొన్నిటిని వేరు చేయవచ్చు, కానీ బోలు పడ్డవి పురుగు పట్టిన వడ్లు పూర్తిగా వేరు కావు. పూర్తిగా నిండని పురుగు పట్టిన వడ్లను వేరు చేయడానికి నీళ్ల నిర్దిష్ట సాంద్రతను పెంచాలి. ముందు శుభ్రమైన కంటైనర్ లో నీళ్లు పోయాలి. తర్వాత ఉప్పుగా

0: యూరియా గాని ఆ నీళ్లలో కలపాలి. ఇప్పుడు ఒక కోడిగుడ్డుని ఆ నీళ్లలో వేసి అది తేలే వరకు అందులో ఉప్పు గాని యూరియా గాని చేర్చుతున్నారు. ఇప్పుడు వడ్లని నీళ్లలో పోసి చేతులతో కలపాలి. బోలు వడ్లు, పురుగు పట్టిన వడ్లు నీళ్ల మీద తేలడం చాలా త్వరగా కనిపిస్తుంది. మంచి వడ్లు కిందనే ఉండిపోతాయి. ఇప్పుడు పైనుంచి బోలు వడ్లు, పురుగు పట్టిన వడ్లు తీసేయాలి. ఉప్పు నీళ్ళని విడిగా ఇంకో డబ్బాలో పోయాలి. మంచి వడ్లని 2-3 సార్లు మంచి నీళ్లతో కడగాలి. ఈ విధంగా బోలు వడ్లు, పురుగు పట్టిన వడ్లు అన్నిటినీ తొలగిస్తే మంచి వడ్లు మిగులుతాయి. వేరు చేసిన వడ్లని కోళ్ళకి పెట్టవచ్చు. ఉప్పు నీళ్ళని కొబ్బరి చెట్ల మొదళ్లలో పోయవచ్చు. ఆ నీళ్లలో యూరియాతో కలిపితే ఆ నీటిని విత్తనాల పాదుకి పెట్టవచ్చు.
1: నా పేరు జకారియా. నేను బోగ్రాలోని రూరల్ డెవలప్మెంట్ అకాడమీ నుంచి వచ్చాను. రైతులు వడ్లని పోసి దాచిన డబ్బా మూత తెరిచినప్పుడు అందులో పురుగులు ఎగురుతూ కనిపించవచ్చు. వడ్లకి పురుగు పట్టిందో లేదో తెలుసుకోవడానికి కొన్ని వడ్లని రైతు చేతిలోకి తీసుకుని చూస్తాడు. జాగ్రత్తగా పరిశీలిస్తే వడ్లకి జబ్బులున్నట్లు తెలుస్తుంది. పురుగులు ఎండోస్పోర్మ్ అంటే వడ్ల గింజ లోపలి భాగాన్ని తింటాయి. కాబట్టి ఈ వడ్లు బోలుగా మారి నీళ్ల మీద పైకి తేలుతాయి. పాడైన వాటిని చేతులతో వేరు చేయడానికి సమయం ఎక్కువ పడుతుంది. కాబట్టి రైతులు ఈ ఫ్లోటేషన్ పద్ధతిని వాడుతారు. ఇది బాగా ప్రాచుర్యంలో ఉన్న పద్ధతి. ఇక ఉప్పు గాని యూరియాని గాని చేర్చితే పాడైన వడ్లని చాలా వరకు తొలగించవచ్చు.
0: కాబట్టి గుర్తించుకోండి, పాక్షికంగా నిండినవి, పచ్చివి, పురుగు పట్టిన వడ్లని తొలగించడానికి ఒక గుడ్డు నీళ్ల మీద తేలే వరకు నీటిలో ఉప్పు గాని యూరియా గాని పోయాలి. అప్పుడు అందులో వడ్లని పోస్తే పాడైన విత్తనాలు పైకి తేలుతాయి. ఇలా నిల్వ చేసిన వడ్లలోంచి పాడైన వడ్లని తేలికగా తొలగించవచ్చు. ఇప్పటి నుంచి వడ్లని విత్తే ముందు ఈ కొత్త పద్ధతిని ఎందుకు ప్రయత్నించకూడదు? అందుకని గుర్తుంచుకోండి, మంచి విత్తనం అంటే మంచి పంట.
2: ভালো বীজে ভালো ফসল।

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: భీమవరంలోని ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ నందు సంతాన లేని సమస్యకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం
4: మే 29, 2026 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.
3: ఈ క్యాంప్ నందు సంతాన లేని సమస్య, ఎండోమెట్రియాసిస్ లేదా గర్భంలో ఫైబ్రాయిడ్స్ లేదా కణితలు ఉండడం,
4: పిసిఓడి వల్ల సంతాన సమస్య, వీర్య కణాల సమస్యలు మొదలైనవి చూడబడను.
3: ఓపీ కన్సల్టేషన్ ఉచితం. వీర్య కణాల విశ్లేషణ మరియు రక్త పరీక్షలలో 50% వరకు రాయితీ ఇవ్వబడును.
4: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్, ఫస్ట్ ఫ్లోర్, ఎస్ బ్యాంక్ పైన, పాత్ బస్ స్టాండ్ దగ్గర, జేపీ రోడ్, భీమవరం.
3: సెల్ 8925933186, 8925896421.
5: పప్పు విత్తనాల మీద జైవిక పూత. వేల సంవత్సరాలుగా కొద్ది అర్ధశుష్క ప్రాంతాల్లో రైతులు జొన్నలు, రాగుల వంటి పుష్పధాన్యాలను పండించేవాళ్లు. అనేక భూముల్లో జైవిక పదార్థాలు చాలా తక్కువ కాబట్టి చాలా మంది రైతులు కంపోస్ట్ చేసిన ఎరువుతో నింపిన గుంటల్లో విత్తనాలను చల్లేవాళ్లు. జాయ్ గుంటలు అనే పేరున్న వీటిలో వర్షపు నీళ్లు, జైవిక పదార్థాలు, పోషకాలు సరిగ్గా మొక్కలకు అవసరమైన చోటనే పోగై లభించేవి. కానీ మారుతున్న వాతావరణంలో వర్షాకాలంలో తొలకరిని అంచనా వేయడం మరింత అనూహ్యంగా మారింది. తొలకరి తర్వాత కరువు పరిస్థితులు దీర్ఘంగా కొనసాగితే నాటిన విత్తనాలు తేలికగా చనిపోతాయి. పైగా నాటిన విత్తనాలను పక్షులు, పురుగులు తినేశాయి కాబట్టి రైతులు మళ్లీ నాటాల్సి వస్తుంది. నాట్లు వేసిన తర్వాత కుటుంబపు పొలాల్ని కనిపెట్టి చూడడానికి పిల్లలను పురమాయించడం జరుగుతుంది. కాని వాళ్లు పిట్టలని తోలగలిగారు గాని పురుగుల్ని ఏమి చేయలేరు. కొందరు రైతులైతే విత్తనాలకి ప్రమాదకరమైన రసాయనాల పూత పూస్తారు.
6: మేము పురుగు మందులు కొని నాట్లకి ముందు విత్తనాలకి కలిపేవాళ్లం. ఆ విత్తనాన్ని కొరికినవన్నీ చచ్చేవి. ఆడవాళ్లం, ముఖ్యంగా బిడ్డలకి పాలిస్తున్న మేము, మా బిడ్డలు రోగాల బారిన పడేవాళ్లం. విత్తనాలు మిగిలిపోతే వాటిని ఇంటికి తెచ్చి పిల్లలకి దూరంగా ఉంచాల్సి వచ్చేది. వాటిని తిన్న కోళ్లకి జబ్బు చేసేది. పిల్లలుంటే జాగ్రత్తగా ఉండాల్సిందే.
5: విత్తనాలను పురుగుల మందులతో శుద్ధి చేయడంలో ఉన్న ప్రమాదాల గురించి పల్లె ప్రాంతాల్లోని డాక్టర్లకి బాగా తెలుసు.
7: కొందరు తల్లులు పురుగులు

0: ముందు కలిపిన చేతులతోనే తమ బిడ్డలకి స్తన్యాన్ని ఇచ్చేవాళ్ళు. దానివల్ల బిడ్డ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినగలదు. మా దగ్గరికి వాంతులు, అలర్జీ కేసులు వచ్చాయి. ఈ పురుగు మందుల వల్ల వాడిన వ్యక్తుల్లో గుండె జబ్బులు, శ్వాసకి సంబంధించిన రోగాల వంటి దీర్ఘకాలిక ప్రభావాలు కనిపించడం, వాళ్ళు మరణించడం కూడా జరిగేది.
1: బుర్కినా ఫాసోలోని సృజనాత్మకత గల రైతులు కొందరు సహజమైన దినుసులతో విత్తనాలకు పూత పూసి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. పక్షులు, పురుగులు ఆహారమైన గింజల కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, విత్తనాల ఆకారాన్ని, రంగుని మార్చితే వాటిని అవి గుర్తుపట్టనే లేవు. శతాబ్దాల తరబడి భారతదేశంలోని రైతులు విత్తనాలకి పల్చటి పేడని పూతగా వేసేవారు. బుర్కినా ఫాసోలోని రైతులు కూడా ఈ మధ్యనే తమ విత్తనాలకి పూత వేయడాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ పూత బంకమన్ను, కంపోస్ట్, బూడిదల మిశ్రమం.
2: ఉడతలు, ఎలుకలు, అడవి పంది కొక్కులు, గిన్నె పిట్టలు, కోళ్లు వంటి నేల మీద తిరిగే శత్రువుల నుంచి, మట్టిలోని చీమల వంటి శత్రువుల నుంచి మా విత్తనాలని కాపాడుతుంది. అది దీనికున్న ముఖ్యమైన ప్రయోజనం. చాలా ముందుగా విత్తడానికి ఇది మాకు వీలు కల్పిస్తుంది. వానలు పడటానికి ముందే మేం పని మొదలు పెడతాం. తొలకరులు పడటానికి ముందే నాటేస్తాం కాబట్టి మాకు నాట్లు గురించి బెంగ ఉండదు.
1: విత్తనాలకి పూత పూస్తే సగం విత్తనాలే సరిపోతాయి. అంటే హెక్టార్కి 3 కిలోల జొన్నలు సరిపోతాయి. అయితే పూత పూయని విత్తనాలైతే 6 కిలోలు కావాలి. కిలో విత్తనాలకి 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, 1 కిలో బూడిద కావాలి. జొన్నలకి గాని రాగులకి గాని పూత పూయాలంటే దుమ్ములా బాగా పిండిగొట్టిన పదార్థం కావాలి. మట్టి, కంపోస్ట్, బూడిదలని కలిపి పొడిగొట్టాలి. విత్తనాలని ఒక బేసిన్లో గాని, గుమ్మడికాయ బుర్రలో గాని పోసి వాటిని నీళ్లతో కొద్దిగా తడపాలి. విత్తనాలకి పోయడానికి పొడిగొట్టిన 3 దినుసుల్ని కలిపి పోయవచ్చు, లేదా ఒక్కొక్కటిగాను పోయవచ్చు. బేసిన్ని కాస్త కదిలిస్తే విత్తనం మొత్తానికి అంటుతుంది. విత్తనాల మీద మళ్లీ కొద్దిగా నీళ్లు చిలకరించాలి. ఇప్పుడు తడిగా ఉన్న విత్తనం మీద ఇంకొంచెం పొడి చల్లాలి. బేసిన్ని 3 నిమిషాల సేపు కదిలిస్తే విత్తనాలన్నిటికీ అంటుతుంది. ఈ 3 దినుసులు అవసరమే. మట్టి, కంపోస్ట్ల పూత విత్తనం శ్వాసిస్తూ సజీవంగా ఉండేందుకు దోహదపడుతుంది. తొలకరి వానల్లో ఒండ్రుమట్టి కంపోస్ట్లు నీళ్లని తొందరగా పీల్చుకుంటాయి. విత్తనం మొలకెత్తగానే పూత విచ్చుకుంటుంది.
2: ప్రతి పదార్థానికి ఒక పాత్ర ఉంది. బంకమన్ను బంకగా ఉంటుంది, అది విత్తనానికి పూతగా అంటుతుంది. బూడిదలోనూ పోషకాలుంటాయి, అది వేటగాళ్ల నుంచి విత్తనాన్ని రక్షిస్తుంది. ఇక ఎరువులో విత్తనం బలంగా ఎదగడానికి తోడ్పడే పోషకాలు ఉంటాయి.
1: పూత పూసిన విత్తనాలని ఒక టార్పాలిన్ మీద ఎండలోనో నీడలోనో ఆరబోయాలి. పూత పూసిన 2వ రోజున విత్తనాలను నాటవచ్చు, లేదా తర్వాత ఎప్పుడైనా నాటడానికి వాటిని ఒక డబ్బాలో పోసి ఉంచుకోవచ్చు. ఇక ఆ విత్తనాలని పిట్టలు, పురుగులు తినవు గనుక మీరు వాటిని తొలకరి వానలకి ముందు నాటవచ్చు. విత్తనాలకి పూత పూసి వాటిని, శ్రమని ఆదా చేయవచ్చు. పూత పూసిన విత్తనాలు పెద్దవిగా ఉండి చేపట్టడం తేలికవుతుంది. అందువల్ల నాట్ల బెజ్జంలో 1-2 విత్తనాలు తేలిగ్గా వేయవచ్చు.
2: ఒకప్పుడు విత్తనాలకి పూత పూసేవాళ్ళం కాదు, చాలా విత్తనాలు వేసేవాళ్ళం. రాగులు విపరీతంగా వచ్చేవి. ఇప్పుడు విత్తనాలకి పూత వేయడం నేర్చుకున్నాం గనక పొలంలో ఎక్కువ విత్తనాల్ని వేయడం లేదు, చాలా ఆదా అవుతున్నాయి. పొలంలోకి మళ్లీ వెళ్లి మొలకల్ని తగ్గించే పని లేదు.
1: ఎక్కువ విత్తనాలకి పూత పూయడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి నీసెగా గ్రామపు మహిళా సహకార సంస్థ స్థానిక పనివారు తయారు చేసిన మెకానికల్ సీడ్ కోటర్ని వాడుతున్నారు. పూత పూసిన తర్వాత విత్తనాలని జల్లెడ పడతారు కాబట్టి అవన్నీ ఒకే సైజులో ఉండి నాట్లప్పుడు పని తేలికవుతుంది. ఊళ్ళోని తోటి రైతులను ఒప్పించేందుకు ఫార్మర్ ఫీల్డ్ స్కూల్లో ఒక ప్రయోగాత్మక క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎడమవైపున కోటింగ్ వేయని విత్తనాలని, కుడివైపున పూత పూసిన విత్తనాలని నాటారు. నెల తిరిగేసరికి ఆ రెండింటి మధ్య తేడా స్పష్టంగా కనిపించడం మొదలైంది.
2: కోటింగ్ వేసిన విత్తనాల వల్ల ఇక మేం హాయిగా రిలాక్స్ కావచ్చు. వాటిని ఏవీ పాడు చేయవు. రాగులు ఇతర వాటిలా కనిపించదు. దానికి చక్కగా వేళ్లుంటాయి. పూత పూయని విత్తనాల్లా కాకుండా కోతలప్పుడు వాటి కంకులు ఒకేలా ఉండవు. గింజలు ఒకేలా పక్వానికి రావు. వానలు కురవకపోతే రాగులు తొందరగా వంగిపోతాయి. కానీ కోటింగ్ వేసిన విత్తనాల్లోంచి వచ్చిన మొక్కలు బలంగా నిలబడతాయి. నీళ్ల కొరత వాటిని ఇబ్బంది పెట్టదు.
1: మరి మనం ఏం నేర్చుకున్నాం? కొత్తగా నాటిన పొలాల్లో తరచుగా పిట్టలు, పురుగులు జొన్నల్ని, రాగుల్ని తినేస్తాయి. బంకమన్ను, కంపోస్ట్, బూడిదలు

0: పూసిన విత్తనం రూపం మారిపోయి తినబడదు. 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, కిలో బూడిదల్ని పొడిగా దంచాలి. కిలో విత్తనాలకి కోటింగ్ వేయడానికి ఇవి సరిపోతుంది. విత్తనాలని కొద్దిగా తడిపి వాటి మీద ఈ పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు గింజల్ని కలపాలి. తడిపి మళ్ళీ కొంత పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు కొన్ని నిమిషాల పాటు గింజల్ని కదపాలి. విత్తనాలని ఆరబెట్టి మరునాడు నాటాలి, లేకపోతే ఒక డబ్బాలో పోసి తర్వాత నాటవచ్చు. ఎక్కువ గింజలకి తక్కువ సమయంలో కోటింగ్ వేయడానికి స్థానికంగా తయారైన సీడ్ కోటింగ్ మిషన్ పనికొస్తుంది. విత్తనాలని పిట్టెలు, పురుగుల బారి నుంచి ఈ జైవిక పూత కాపాడుతుంది. అప్పుడే మొలకెత్తిన విత్తనాలకి అదనపు తేమని, పోషకాలని అందిస్తుంది. ఒక మంచి పంటను వేయడానికి మీకు కావలసినవి ఇవే.
1: విత్తనాలకు కోటింగ్ వేయమని మా తోటి రైతులకు సలహా ఇస్తాను. దాని వల్ల గొప్ప సాయం, ఎంతో మేలు సమకూరుతాయి. ఎంతో ముందుగానే నాట్లు వేయడానికి అది మాకు సాయపడుతుంది. అది మా పని తేలిక చేస్తుంది.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ సెల్ నంబర్ 6304327391
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బాంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117

0: Vinayaka Multispeciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist, Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG, Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana, Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics.
0: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: Chigula Samasito, Badapadevarki, Vishnu Danta Vaijakala Sela, Chigula Vyadala Vibhaga on this Tuna Gopa Subhavarta, Chigula Nundi, Raktan Karanone, Bandito, Badapartunara, Me Noti Durvas and Samasiga Marinda, Palukadali, Tenedaniki, Kastangaunda, Palapai Perukuna Garalavalna, Nalagurulo, Navadanika, Sokaringaunda, Me Chigula Rangu Marinda, E Samaselo, Yedo Vakatimik Aurodhanga Vunte, Vishnu Danta Vaijakala Selaloni, Chigula Vyadala Vibhagani, Iroje Samparinchandi, Prati Buduvaram. పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

మనిషి పుట్టినాక పుట్టింది మతము, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతము. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా, ఏ చెట్టగతము, ఏ చెట్టగతము.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100119193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరి ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
0: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ కొలనోస్కోపీ డబుల్ బెలూన్ ఎండోస్కోపీ పీడియాట్రిక్ ఎండోస్కోపీ ఈఆర్సీపీ కొలాంగియోస్కోపీ ఫైబ్రోస్కాన్ హై రిజల్యూషన్ మానోమెట్రీ పిహెచ్ ఇంపిడెన్స్ హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్ గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా

0: బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665 5873.
1: హలో లిజనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అది సంగతి. ఈరోజు బోర్డు గేమ్ గురించి తెలుసుకుందాం. మొదటిగా బోర్డు గేమ్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక చిన్న కథ. రాధా రమణ పెళ్లి చూపుల్లో కలుసుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మరికొంత సమయం కావాలని అడిగారు. అయితే రాధ వాళ్ళమ్మ ఓ కండిషన్ పెట్టింది. సినిమా థియేటర్లు, పార్కులు కాకుండా బోర్డు గేమ్ కెఫెలకు వెళ్లమంది. రాధకి ఆ తిరకాసేమిటో అర్థం కాలేదు. కానీ 2 సార్లు బోర్డు గేమ్ ఆడేసరికి రమణ మనస్తత్వం పూర్తిగా తెలుసుకోగలిగింది. వెంటనే పెళ్లి జరిగిపోయింది. బోర్డు గేమ్ ట్రెండ్స్ లో ఇదొకటి. చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో చెస్, లూడో, చైనీస్ చెక్కర్ లాంటివి ఆడే ఉంటారు. ఈ కాలం పిల్లలేమో వీడియో గేమ్స్ తప్పితే ఇంకేమీ ఇష్టపడరు. ఇక యువత విషయానికి వస్తే వీకెండ్ పార్టీలు, క్రికెట్ మ్యాచ్లు, అడ్వెంచర్ క్యాంపులు. కానీ ఇటీవల కొంతమంది బోర్డు గేముల బాట పడ్డారు. ఒక్కసారి కూర్చుంటే గంటలు కొద్దు సాగే ఈ ఆటలకు ఫిదా అయిపోతున్నారు. ఎత్తుకు పై ఎత్తు వేయడంతో మునిగిపోయి ఫోన్లు, టీవీలు కట్టేస్తున్నారు. విజయమే ఏ ఆట ఉద్దేశమైనా బోర్డు గేములకు కావాల్సింది చురుకైన మీద లోతుగా ఆలోచించగల నేర్పు. దీనివల్ల ఐక్యూ రాటు తేలుతుంది, కలివిడితనం పెరుగుతుంది, కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. వీడియో గేమ్స్ తో విసుగుపోతున్న వారు మైండ్ గేమ్స్ వైపు మళ్ళుతున్నారు. ఇంట్లో అయితే 2-3 బోర్డు గేములు ఉంటాయి. ఎప్పుడు అవే ఆటలు అయితే ఏం మజా వస్తుంది? అన్లిమిటెడ్ కలెక్షన్స్ ఉన్న బోర్డు గేమ్ కెఫేలో ఆడితే ఆ థ్రిల్లే వేరు కదా. ఇక్కడ ఆటలాడుతూనే ఫుడ్ కూడా తినొచ్చు. అన్ని వయసుల వారికి తగిన ఆటల్ని అందచేస్తున్నాయి. ఆట బల్లల దగ్గర కొత్త కొత్త స్నేహాలు ఏర్పడుతున్నాయి. ఆ స్నేహం కాస్త ప్రేమదాకా వెళ్లి పెళ్లితో ఒకటవుతున్న జంటలు బోర్డు గేములకు జై అంటున్నాయి. మరికొన్ని విషయాలు బోర్డు గేమ్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, న్యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.
4: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. క్రీడ, పేరడైస్, చాయ్ అండ్ గేమ్స్ తదితర పేర్లతో మెట్రో నగరాల్లో కెఫేలు వెలిసాయి. మన దేశంలో బోర్డ్ గేమ్ మార్కెట్ 350 కోట్లకు చేరుకుంది. 2-3 ఏళ్లలోనే ఆన్లైన్లో ఈ ఆటల సరంజామ విక్రయాలు 100% పెరిగాయి. గేమ్ డిజైనర్లకు డిమాండ్ అధికమైంది. మరి మన దగ్గర కూడా మొదలైంది ఈ ట్రెండ్. ఈ ఆటలకు సంబంధించి అతిపెద్ద కెఫే హైదరాబాద్లోని గెట్ ఆన్ బోర్డ్. 2017లో జూబ్లీహిల్స్లో దీన్ని ప్రారంభించారు. 50 మంది దాకా ఒకేసారి ఆడగల బోర్డ్ ఆటలు వీరి సొంతం. జైంట్ సైజ్ బోర్డులు ఉన్నాయి. ఇందులో బావులకు బదులుగా మనుషులే గల్లల్లో నుంచొని ఆడుతూ ఎంజాయ్ చేయవచ్చు. వీక్ డేస్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ వీకెండ్స్లో మాత్రం ముందుగానే టేబుల్ రిజర్వ్ చేసుకోవాలి. ఆటకు సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చే గేమ్ గురు కూడా ఉంటారు. కెమికాన్ ఇండియా, ఇండియన్ బిజినెస్ స్కూల్, IIIT సంస్థలకు వీరు అధికారిక పార్ట్నర్స్. గెట్ ఆన్ బోర్డ్ స్థాపకురాలి పేరు శిరీష. వీరి స్వస్థలం రాజమండ్రి. 15 ఏళ్లు ఇతర దేశాల్లో ఉండి వచ్చారు. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్లో స్థిరపడ్డారు. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ

0: సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. కెఫే పెట్టాలన్నది ఆమె భర్త భుజంగరావు ఆలోచన. ప్రస్తుతం హైదరాబాద్ లోని వీరి 3 బ్రాంచీలు ఉన్నాయి. పిల్లల కోసమే ఇటీవల మాదాపూర్ లోని కిక్సియోలో గెట్ ఆన్ బోర్డ్ కిడ్స్ కెఫేను ప్రారంభించారు. పొలిటికల్ బోర్డ్ గేమ్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలనుకుంటున్నారు? ఎలాంటి అంశాలకు మీ మేనిఫెస్టోలు ప్రాధాన్యం ఇస్తారు? ప్రచారం ఎలా చేస్తారు? డిబేట్లు ఎలా ప్రసంగించాలి? ఇవన్నీ కూడా రాజకీయ బోర్డ్ గేమ్లో నేర్చుకోవచ్చు. వీటిని 3 నుంచి 8 మంది ఆడవచ్చు. శాసన్, ది పోల్ ఆటలు మన దేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. పెద్దలకు మాత్రమే పరిమితమైన అడల్ట్ బోర్డ్ గేమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. క్రమక్రమంగా వీడియో గేమ్స్ నుంచి బోర్డ్ గేమ్స్ కు మళ్ళుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. బోర్డ్ గేమ్ కెఫేలు తరచూ గేమ్ నైట్స్ నిర్వహిస్తూ కస్టమర్ను ఆకట్టుకుంటున్నాయి. బోర్డ్ గేమ్స్ వీరాభిమానులంతా కలిసి వాట్సాప్ గ్రూప్ లో ఏర్పాటు చేసుకుంటున్నారు. అన్నీ మంచి పరిణామాలే. అదండి మరి ఇవాల్టి అది సంగతి. మరికొన్ని విషయాలతో రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. మీ ఆర్జే సుజనా.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: భీమవరంలోని ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ నందు సంతానలేమి సమస్యకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం
0: May 29, 2026 అనగా శుక్రవారం ఉదయం 10:00 నుండి సాయంత్రం 4:00 వరకు.
1: ఈ క్యాంపు నందు సంతానలేమి సమస్య, ఎండోమెట్రియాసిస్ లేదా గర్భంలో ఫైబ్రాయిడ్స్ లేదా కణితలు ఉండడం,
0: పిసిఓడి వల్ల సంతాన సమస్య, వీర్యకణాల సమస్యలు మొదలైనవి చూడబడను.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం. వీర్య కణాల విశ్లేషణ మరియు రక్త పరీక్షలలో 50% వరకు రాయితీ ఇవ్వబడును.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్, ఫస్ట్ ఫ్లోర్ ఎస్ బ్యాంక్ పైన, పాత్ బస్ స్టాండ్ దగ్గర, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 8925933186, 8925896421.
0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.

0: FM 90.4.
1: లిజనర్స్ వెల్కమ్ టు మస్ టైమ్ బస్ విత్ మీ ఆర్జే సౌమ్య. మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకే వచ్చేసానండి. మరి ఆ టాపిక్ ఏంటో ఆ విశేషాలు ఏంటో తెలుసుకునే ముందు లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్.
2: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్ మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: శ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703331022.
1: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్ టైమ్ పాస్ విత్ మీ ఆర్జే సౌమ్య. మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి, హలో శ్రీను గారు,
5: చెప్పండి.
1: ఈ రోజు టాపిక్ ఏంటని నేను ఇంకా చెప్పలేదు కదండి, చెప్పేమంటారా?
5: చెప్పండి.
1: అయితే మరి పాత కాలంలో మనకు ఇప్పుడు ఉన్నట్టు ఫోన్స్ ఉండేవి కాదు, టీవీ ఉండేది కాదు. అప్పట్లో మనం ఎంజాయ్ చేయాలనుకుంటే రేడియో మాత్రమే ఉండేది, లేకపోతే చక్కగా బయట అరుగు మీద కూర్చొని ఇరుగు పొరుగు వారితో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మీకు అలాంటి మెమొరీస్ ఏమైనా ఉన్నాయా? అవునా, ఓకే అండి. మీరు ఈ జనరేషన్ వాళ్ళేనా? మీరు జనరేషన్ మిలీనియల్స్? మీరు
5: టైలర్ అండి?
1: ఓకే, టైలరా మీరు? ఓకే అండి. మరి ఏం చదువుదాం అనుకుంటున్నారు? హలో అండి,
5: ఇలా కొరికలో టిక్ టిక్ అని సాంగ్ ఉంటదండి, 12 గడియారం 12 అయింది.
1: ఓకే అండి, ఈ సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
5: మా ఫ్రెండ్స్ ఉన్నారండి.
1: ఓకే,
5: అదే అంటే లుక్ టైలర్స్ అండి.
1: ఓకే,
5: వెంకటేష్ గారు అండి, శ్రీని గారు, వీరేజ్ గారు, చిరంజీవి గారు, వేడుకొండ గారు.
1: ఓకే అండి, మీరు చెప్పిన వారందరికీ కోసం ఈ సాంగ్ ని డెడికేట్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
1: నా పేరు నాగేశ్వరరావు అండి, మాది ఏలూరండి.
0: హలో నాగేశ్వరరావు గారు, మరి రోజు టాపిక్ వినేసారా?
1: వినలేదండి.
0: ఓకే, మరి పాత కాలంలో ఇప్పుడున్నట్టు టీవీలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఉండేవి కాదు కదా. మనకి ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఆబ్వియస్లీ రేడియో నుంచి కానీ, లేకపోతే ఇంటి బయట అరుగు మీద కూర్చుని ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాం. అలాంటి మెమొరీస్ మీకేమైనా ఉన్నాయా?
1: అంటే నేను అంత వయసులో లేను కదండి, నేను వచ్చేసరికి నాకు సెల్ ఫోన్లు ఇవ్వండి.
0: ఓ నైస్.
1: ఆ మెమరీస్ లేవు కదండి. చెప్తా మా పెద్దోళ్ళు చెప్తా ఉండేవాళ్ళండి, ఏమన్నా కావాలంటే అప్పుడు పార్క్ లో కూర్చుంటే మైక్లు ఉంటాయిరా, పార్క్ లో మైక్ల నుంచి పాటలు రావటం, పార్క్ లో ఉన్న కూర్చుని అంతసేపు ఎంటర్టైన్మెంట్ గా బాగుండేది. ఇది వరకు ఏమన్నా నాటికలు వేసేవాళ్ళు రేడియో ఆటల్లో, గురువారం పూట నాటికలు వేసేవాళ్ళు, నాటికలు వినేవాళ్ళం. అప్పుడు ఎక్కడో ఒక టీవీ ఉండేదిగా, ఆ టీవీ ఉందంటే గురువారం పూట పాటలు వస్తాయిరా, గురువారం పూట చిత్రలహరి అంటే చిత్రలహరి ఉండేది, అలా చూసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు అండి. మా కాలం వచ్చేసరికి అంతా సెల్ ఫోన్లని అన్ని కార్యక్రమాలు వచ్చేస్తాయి కదండి.
0: అవునండి,
1: మాకు కూడా దానితో మా విష్ణుయత్వం కూడా యాడ్ అయిపోయింది. అదండి.
0: ఓకే
1: చెప్పండి,
0: మరేం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: నేనండి గిరగిర గింగిరాల పాట విందాం అనుకుంటున్నానండి.
0: ఓకే అండి, మరి ఈ సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా?
1: ఎవరికంటే పవన్ గారు ఉంటారండి భీమవరంలో, ఆయన డెడికేట్ చేయండి.
0: ఓకే అండి, మీరు
1: అడిగినట్టుగానే
0: హలో అండి, మీరు అడిగినట్టుగానే మీకోసం ఈ సాంగ్ ని డెడికేట్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో లిజనర్స్, మరి మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: నెల్లూరు జిల్లా కోవూర్ మసీదు ఇస్మాయిల్ అమ్మ గారు.
0: హలో ఇస్మాయిల్ గారు, ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: ఇప్పుడే కొడుతున్న నెంబర్ చక్కని దొరికింది, మాట్లాడుతున్నాము.
0: ఓ నైస్, అయితే చెప్తాను మీకోసం ఇంకొకసారి.
1: చెప్పండి మేడం.
0: పాతకాలంలో మనకి ఇప్పుడున్నట్టు ల్యాప్టాప్లు ఫోన్లు ఉండేవి కాదు కదా. అప్పట్లో మనకు టైం పాస్ అవ్వాలంటే అరుగు మీద కూర్చుని ఇరుగు పొరుగు వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం, లేకపోతే రేడియో చూసేవాళ్ళం. అక్కడక్కడ ఏదో రేర్ రేర్ గా టీవీలు ఉండేవి. మీకు అలాంటి మెమొరీస్ ఏమైనా ఉన్నాయా
1: ఆ రోజుల్లో? మేడం, సూర్యుడి చూసి సూర్యుని చూసి టైం చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు.
0: అవునండి,
1: సూర్యుడు నీడ చూసి టైం ఇంత అని చెప్పేవాళ్ళు. అది గడియారంలో చూస్తే కరెక్ట్ గా ఉండేది టైం. ఆ రోజులు వేరే మేడం.
0: అవునండి,
1: విషయం వచ్చేసింది మా ఆకాశవాణికి. ఇదొచ్చేసింది మా ఆకాశవాణి పేరు. ప్రపంచంలో నెంబర్ వన్ ఉంది మా ఎఫ్ఎం రేడియో అంటే ఇప్పుడు ఆకాశవాణి.
0: అవునండి,
1: అందుకే 90 వసంతాలు కూడా జరుపుకుంటున్నారు ఇప్పుడు విజయవాడలో.
0: అవునండి,
1: డైలీ వింటా ఉంటాం మేడం. అది కూడా మేము, నాకు కూడా ఎన్ని లేని అభిమానం అమ్మగారు ఎఫ్ఎం రేడియో అంటే అదే పిచ్చి అమ్మే అన్ని వింటా ఉంటాం. పొలం కబుర్లు కానివ్వండి, ఈ పాటలు కానివ్వండి, ఈ నాటికలు కానివ్వండి, అన్నీ వింటా ఉంటాం. భీమావరం వింటా ఉంటాం, అనంతపూర్ వింటా ఉంటాం, కర్నూలు వింటా ఉంటాం,
0: మార్కాపూర్
1: వింటా ఉంటాం, తిరుపతి వింటా ఉంటాం, దాన్ని బట్టి పోగరాన్ని బట్టి వింటా ఉంటాము అమ్మగారు. అమ్మగారు ఇలా
0: చెప్పండి,
1: మేజర్ చంద్రకాంత్
0: ఓకే,
1: పుణ్య భూమి నా దేశం నమో నమాయి ఆ పాట వినిపించండి అమ్మగారు ఇలా.
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాం. మరి ఈ సాంగ్ని ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా
1: మేడం గారు?
0: ఈ సాంగ్ని ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
1: ఆల్ ఇండియా రేడియో ప్రతి స్టేషన్ లో ఆయన పేరు మోగుతున్నది. ఆ ఆళ్ళగడ్డ ముద్దుల బిడ్డ మనసున్న మహారాజు పాలెం సోనయ్య గారి కోసం, సర్దార్ భాయ్ కోసం, పూజారి ధనంజయ్ గారు ఇల్లు నుంచి ధనక్తిపురం నుంచి జాకీర్ భాయ్ కోసం అంటున్నాను. ముఖ్యంగా మహాజీ గారి కోసం కూడా పాట.
0: ఓకే,
1: మా స్టేషన్ డైరెక్టర్ గారికి, అనవసరులకు, సిబ్బందికి, వ్యాఖ్యాతులకు, అందరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
0: ఓకే అండి, మీరు చెప్పిన వారందరి కోసం ఈ సాంగ్ ని ప్లే చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: చావా కుప్పలు చావా ఒరే తల్ల కుక్క కష్ట జీవుల ముఖ్య పెట్టుకుని తిని బతికే నీకు శిస్తూ కట్టాలరా
1: అని ఫళ ఫళ సంకళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి

0: చేసిన తమ్మునెవడికి వచ్చరా? బడుకు జీవులు భక్కుమంటే ముడుకు నెత్తురు ఉప్పనైతే.
1: ఓకే లిజనర్స్, మరి మంచి చక్కని పాటను అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. నమస్తే అండి. కాదర్ భాషా గారు కదా? గుర్తుపట్టేశానండి మిమ్మల్ని. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నెల్లూరు మేడం.
1: నాకు తెలుసు, మరి శ్రోతలకు తెలియాలి కదా. ఓకే అండి, మరి రోజు టాపిక్ వినేశారా?
2: లేదు మేడం.
1: మీ మనవలతో ఉన్నానని చెప్పినట్టున్నారు కదా మీరు. మీ కూతురు ఇంటికి వెళ్ళారు కదా? మనవలతో ఆడుకుంటున్నానని చెప్పారు లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు. అవునా? ఓకే అండి, మనవలకు కూడా రేడియో వినిపించేస్తున్నారు అన్నమాట.

0: సరే
1: మనం ఉన్నంత వరకు వాళ్ళకి మంచి చెడ్డలు చూడాల్సిందే.
0: అవునండి.
1: అది నవంబర్ లో మ్యారేజ్ అయింది మేడం మా పాప పిల్లలకి.
0: అచ్చా, ఓకే.
1: పోయిన సంవత్సరం మనవరం నవంబర్ లో.
0: ఓకే. మరి ఈ రోజు టాపిక్ ఏంటంటే అండి, మనకి ఇప్పుడు ఉన్నట్టు సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఫోన్లు అప్పట్లో ఉండేవి కాదు కదా. అప్పుడు ఏమన్నా మనకి టైం పాస్ కావాలంటే రేడియో వినేవాళ్ళము, అక్కడక్కడ టీవీలు ఉండేవి, లేకపోతే ఇరుగు పొరుగు వారితో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. మరి ఇలాంటి మెమోరీస్ మీకు ఏమైనా ఉన్నాయా?
1: టీవీ ఒక గ్రామంలో ఒక టీవీ వస్తే అందరూ మనం కలిసి ఆడికి వెళ్ళేది మేడం.
0: అవునండి.
1: రేడియో అయితే నాకు మొదటి నుంచి ఇష్టం, ఎందుకంటే మా తండ్రి గారు పంచాయత్ బోర్డు ఆఫీస్ లో రేడియో పెట్టేది. అప్పుడు ఆయన తోటి వెళ్ళేది నేను డైలీ. మళ్ళా ఆఫ్ చేసేటప్పుడు 10:30 ఏమో టైం నాకు గుర్తులేదు నైట్. అప్పుడు ఎంత 7 ఏళ్ళేమో మేడం, 7 ఏళ్ళు 8 ఏళ్ళు నాకు. అప్పుడు పంట సీములు అవన్నీ వచ్చేది కానీ బుర్రకథలు. ఇప్పుడు కాదు మేడం, చాలా టెక్నీషియన్ మారిపోయి చాలా డెవలప్ అయిపోయిలా.
0: అవునండి.
1: చాలా బాగుంది ఇప్పుడు అయితే, ప్రతిదీ తెలిసిపోతుంది.
0: అవునండి.
1: చాలా బాగా అంతా విజ్ఞానం పెరిగిపోయింది దాని రేడియో మీద. మంచి ఎంతో డెవలప్ అయిపోయారు మేడం.
0: అవునండి.
1: అయితే వినాలి, తప్పకుండా వినాలి, ఇంటేనే తెలుస్తుంది. ఈ పెద్ద ఫోన్ వచ్చిన తర్వాత రేడియో మీద అంత కొంతమందికి లేదు మేడం.
0: అవునండి.
1: రేడియో వినాలి, రేడియో అంటే వార్తలు, డాక్టర్ సలహాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెలుస్తుంటాయి మనకి.
0: అవునండి.
1: నాకైతే రేడియో అంటే ప్రాణం మేడం.
0: ఓకే, మరి ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఇవాళ రామారావు గారిది వరకట్నం మేడం.
0: వరకట్నం మూవీ నుంచి.
1: ఇదేనా మన సంప్రదాయం, ఇదేనా అనే సాంగ్ బాగుంటది.
0: ఓకే అండి, మరి సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా?
1: సర్దార్ భాయి బ్రహ్మయ్య గారు, పోలయ్య, రవి గారు.
0: ఓకే అండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ ఈ సాంగ్ని డెడికేట్ చేస్తున్నాము. మరి వినండి, ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి చక్కని పాటను అయితే వినేశాం కదా, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ పోలయ్య గారు.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. ఈ రోజు టాపిక్ వినేశారా?
1: చెప్పండి మేడం.
0: చెప్పనా? అయితే మరి పాత కాలంలో ఈ టీవీలు ఫోన్లు ఏమి ఉండేవి కాదు కదా, అప్పట్లో మనకు టైం పాస్ అవ్వాలంటే ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడుకునే వాళ్ళము, లేకపోతే రేడియో వినేవాళ్ళము. మరి లేకపోతే అంటే కొంచెం పర్లేదు అన్నాక అక్కడక్కడ టీవీలు
1: వచ్చాయి.
0: అలాంటి మెమొరీస్ మీకు ఏమైనా ఉన్నాయా?
1: చాలా ఉన్నాయి మేడం. ఎందుకంటే చాలా అనుభవించాను మేడం. ఫస్ట్ లో స్టార్టింగ్ లో టీవీ వచ్చేటప్పుడు వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు గొప్ప వాళ్ళు అప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో ఉండేవి టీవీలు.
0: అవునండి.
1: ఆ శుక్రవారం చిత్రలహరి వచ్చేది.
0: అవునండి.
1: ఆదివారం సినిమా, ఆదివారం వచ్చేసి 5 గంటలకు సినిమా వచ్చేది. రోజు చూసి చూసి వాళ్ళు చీదరించుకున్న తూ అన్నా తా అన్నా దొబ్బినా గానీ బయటికి వెళ్లకుండా వాళ్ళకి మొండి కూర్చొని చూసి వాళ్ళతో తిట్టించుకునైనా ఆ చిత్రలహరి ఆ సినిమాలు చూసేవాళ్ళం మేడం. మేము అన్నం తినాలి పోండి అన్నా కూడా పోకుండా తిట్టు తినైనా కూర్చోవాలి, అంత ఇంట్రెస్ట్ ఉండేది మేడం అప్పట్లో. అలాగే అప్పుడు టీవీలు రాకముందు కూడా ఏదైనా సెంటర్లలో ఏదైనా కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టేవాళ్ళు. ఈ మామూలుగా ఈ పండగ శ్రీరామనవమి పండగ పందిర్ల కింద చిన్న టీవీలు పెట్టి సినిమాలు వేయడము, హరికథ కాలక్షేపాలు, బుర్రకథ కాలక్షేపాలు, ఇలా ఎంటర్టైన్మెంట్ బాగా ఉండేది మేడం నైట్. అవి కాక మళ్ళా నైట్ పూట పనులకు పోయొచ్చి పిల్లలు పెద్దలు అంతా కలిసి కబాడీ ఆడుకునేవాళ్ళు మేడం.
0: ఓకే.
1: అలా బాగా ఎంటర్టైన్మెంట్ గా ఉండేది. అందులో 6 కల్లా ఇంకా ఇంట్లోకి చేరుకుంటారు. అన్నాలు తినేసి ఇంకా బజారుకు వచ్చి అట్లా కబడ్డీ ఇట్లా కొడుపిల్ల ఇవన్నీ నైట్ బాగా తగ మొదటిదాకా ఆడేవాళ్ళు. అలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఊహ వచ్చిన కాడి నుంచి పనులు చదువులు ఇవన్నీ అయిపోయి ఎంటర్టైన్మెంట్ లేదు ఇప్పుడు. చదువుకోవడానికి కూడా చదువు వల్ల ఈ ఆటలకు కూడా టైం ఉండడం లేదు.
0: అవునండి.
1: ఉదయం ట్యూషన్, మధ్యాహ్నం నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా బడి, బడి వెళ్తే మళ్ళా ట్యూషన్. ఎప్పుడు మేడం వాళ్ళు ఆడుకునేది, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఎప్పుడు ఉంటాయి, మళ్ళీ వచ్చి అన్న 8 కల్లా వచ్చి అన్న తిని మళ్ళీ పడుకోవడం. ఇలా ఎంటర్టైన్మెంట్ లేదు ఇప్పట్లో. అప్పుడు బాగా ఉండేది, బాగా పెద్దవాళ్ళ వరకు పనులు చేసేవాళ్ళు, పిల్లలు ఒక ఇత్త వయసు వచ్చేంత వరకు పనులు వినులు ఏం చేసేది లేదు, బాగా ఆటలాడుకోవడము ఎంటర్టైన్మెంట్ బాగా ఉండేది మేడం. ఆ రోజులు ఇప్పుడు రావు మేడం. ఆ రోజులు అప్పట్లో ఎంత బాగుండేదో, ఎంత ఆనందంగా ఉండేది, ఆ లైఫ్ ఉంటే బాగుండని ఎన్నో సార్లు నేను బాధపడిన రోజులు ఉన్నాయి మేడం.
0: అవునండి
1: మేడం. అడ్వాన్స్ గా మన స్వర్గీయ నందమూరి అందగాడు డాక్టర్ నటరత్న ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయనకు ఇప్పటికి కూడా చెన్నో ఇళ్లలో ఆయన ఫోటో పెట్టుకొని ఆయన కృష్ణుడి బొమ్మ పెట్టుకొని పూజలు చేసిన కార్యక్రమాలు కూడా జరిగి చాన్నాళ్ళు జరుగుతూ ఉండేవి.
0: అవునండి.
1: ఆయన చనిపోయినప్పుడు కూడా 3 రోజులు ఎవరు అన్నాలు అడుగుని చిన్న పరిస్థితి లేదు. అలా ఆయన గుర్తు పెట్టుకునే పరిస్థితి. ఇప్పుడు 2 రూపాయలు కిలో బియ్యం వచ్చి ఇంత తింటున్నాం అంటే ఆయన సెలవే. అట్లా ఆయన ఎన్నో ఏళ్ళు మనకు మనసులో జ్ఞాపకంగా ఉంటారు కాబట్టి ఆయన ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన నటించిన యమగోళ మూవీ నుంచి సమరానికి నేనే ప్రారంధం, యమరాజు కుమారుడను ప్రారంధం, నరక లోకముల శాంత శక్తికి తిరుగలేదని శాసిస్తాం. ఆ పాట మేడం.
0: ఏమన్నా పాడారు అసలు?

0: అప్పట్లో విప్లవం మాదిరిగా యమలోకంలో విప్లవం తీసుకొచ్చాడు మేడం ఆయన. మీకు 10 గంటలు 8 గంటలు పని చేయాలి, ఇట్లా ఈ కొమ్ములు ఇవన్నీ తగిలించుకోకుండా మామూలుగా ఉండాలి అని ఎన్నో శాసనాలు మాదిరిగా అక్కడ తీసుకొచ్చాడు మేడం యమరాజుకు.
1: బాగుంటుంది
0: పాట.
1: అవును. ఓకే అండి.

0: చివికి తలపై మొట్టు వెయ్యల్దర్రా అందరు ఒట్టు
1: ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు.
0: భూలోకమే మన పుణ్యతీర్థమని
1: భూలోకమే మన పుణ్యతీర్థమని
0: నరుడే గురుడని పూజిద్దాం.

జనతకు సమతను సాధించా.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703331022.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మరి

0: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే అండి.
1: నేను నాగేశ్వరరావు ఎనుగంటి, భద్రాద్రి కొత్తగూడెం.
0: హలో నాగేశ్వరరావు గారు.
1: మరి మేడం,
0: ఈరోజు టాపిక్ వినేశారా?
1: టాపిక్ నేను వినలేదండి పూర్తిగా, చెప్పండి ఒక్కసారి.
0: ఓకే అండి. మరి మనకి ఇప్పుడు ఉన్నట్టు సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అప్పట్లో లేవు కదా. అప్పట్లో టైం పాస్ ఎలా చేసేవాళ్ళం అంటే ఇరుగు పొరుగారితో మాట్లాడుకునే వాళ్ళం, రేడియోలు, బుర్ర కథలు, హరికథలు. ఇలాంటి మెమొరీస్ మీ చైల్డ్హుడ్ లో ఏమైనా ఉన్నాయా?
1: చాలా ఉన్నాయండి. అప్పట్లో సెల్ ఫోన్ లేవు.
0: అవునండి.
1: మాటామంతి కూడా మాట్లాడుకోవటానికి కూడా ఇప్పట్లాగా, ఇప్పుడే సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి గోడ అవతల వాళ్ళు, గోడ అవతల వీళ్ళు ఏమి కూరలు, ఏమన్నారు, ఏమేమి చేసుకున్నారు అనేది కూడా పోయి మాట్లాడటానికి కూడా తీరిక లేనటువంటి, తీరుబడి లేనటువంటి సమయంలో ఫోన్లు వచ్చింది. అప్పట్లో ఫోన్లు లేవండి. ఎప్పుడో ఒకసారి ఉత్తరాలు రాస్తే అప్పుడు రాసిన ఉత్తరం ఎప్పుడో 10 రోజులకో ఎంత వచ్చేది. అప్పుడు ఆప్యాయతలు వేరు, అనురాగాలు వేరు.
0: అవునండి.
1: అయితే ఆ రోజులలో ఏదన్నా ముచ్చట పెట్టాలంటే సాయం సంధ్యా సమయంలో తీరిక వేళ పనిపాట్లు ముగించుకొని వచ్చేసి ఆరు బయట మంచాలు. అప్పుడు కరెంట్లు కూడా లేవు, ఇంత పొల్యూషన్ లేదు, దోమలు అనే మాట కూడా లేవండి. ఆరు బయట మంచాలు వేసుకొని ఎన్నెల రాత్రిలో చక్కగా ముచ్చట్లు ఆడుకుంటూ కథలు చెప్పుకునేవాళ్ళు. కథలు కంచె కథ పూర్తిగా చెప్పేసిన తర్వాత కంచికెళ్ళని కథ అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఒక్కొక్క కథలు
0: పిల్లలకి,
1: కళ్ళమామ కథల దగ్గర నుంచి. అన్ని సాయంత్రం వచ్చిందంటే ఆరు బయట అన్నం తినేసి సాయం సంధ్యా వేళలో 8 గంటలకు అన్నం తినేసి పడుకొని ఆ నిద్ర వచ్చేంత వరకు ముచ్చటి ఊంకొడతా ఉండాలి. ముచ్చటి చెప్తా ఉంటే, కథ చెప్తా ఉంటే వాళ్ళు పక్క ఊంకొడితేనే కరెక్ట్, లేకపోతే మాట్లాడబోయేవాళ్ళు. ఆహా నీకు ఇంట్రెస్ట్ లేదురే, నీకు వినేంత ఓపిక లేదురే అని ఊరుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, సెల్ ఫోన్ చెవు దగ్గర పెట్టుకుంటే చెవు
0: నొప్పిపోయి
1: చెప్పుకుంటే వెళ్ళిపోతాం. గంటలు క్షణాలు అవుతాయి. ఈ సెల్ యువత చెవు తీపిలో పెట్టాల్సిందే కానీ సెల్ వదలట్లేదు ఇప్పుడు. అయితే అండి అట్లాంటి ఆ ముచ్చట్లు ఈ కాలంలో ఎవరింటున్నారండి? పాతకాలం ముచ్చట్లు, బామ్మ కథలు వినేవాళ్ళు లేరు, ముచ్చట్లు చెప్పేవాళ్ళు లేరు. ఏంటంటే తీరిక దొరికిందంటే సెల్ పట్టుకుంటారు, లేకపోతే టీవీ కాలక్షేపానికి టీవీ. అప్పట్లో ఇంటే ఇంటే కనుక రేడియోలు బాగా వినేవాళ్ళం.
0: అవునండి.
1: రేడియో ఆ విన్న దానికి, చూసిన దానికంటే వినికిడికి, వినికిడి శబ్దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది, ఆలోచన ఉండేది, మెమరీ కూడా ఎక్కువ ఉండేదండి.
0: అవునండి.
1: ఈ రేడియోలు ఈ కార్యక్రమం వచ్చింది అన్నంత ఇదిగా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు లేవండి. చూస్తే టీవీలు, లేకపోతే ప్రతి ఒక్కళ్ళ చేతిలో చిన్న లేదు పెద్ద లేదు అస్సలు. ఈ వీధి వాళ్ళు అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా సెల్ ఫోన్ ఉందండి. లేని వాళ్ళు అంటూ లేరు. ఇనుమ ముక్క, ఇనుమ పాత వస్తువులు, పాత సామాన్లు కొనే వాళ్ళ దగ్గర కూడా సెల్ ఉంది. సెల్ లేని వాడు అనేవాడు
0: ఈ కాలంలో.
1: అలాగుందండి సెల్ ఫోన్ తోటి ముచ్చట్లు. సరే అండి, ఈరోజు వాతావరణం ఎలాగుందంటే నాకు చక్కగా ఈ వర్ష ఋతువు, గ్రీష్మ ఋతువు వచ్చేసింది. ఇవి మండిపోయే ఎండాకాలం, రోహిణి కార్తె ఎండలు మొన్నటి నుంచి దంచి కొడుతున్నాయి ఎండలు. ఇంకొన్ని రోజులు అసలు రోహిణిలో వర్షాలు కూడా పడతాయండి, అకాల వర్షాలు అంటారండి. అకాల వర్షాలు పడేసి అక్కడక్కడ వడగళ్ల వాన అంటారు, రాళ్ల వర్షం కురిసేది, ఇప్పుడు గుర్తు అక్కడ పడేది. ఒకవేళ ఇక్కడ అకాల వర్షాలంటే ఈ గుళ్ళు ఇక్కడ ఒక 2 కిలోమీటర్లు కురిసిందంటే ఇంకో సాట్ ఉండకపోద్దండి. అలాంటి వాతావరణం అన్నట్టు ఇప్పుడు సిచ్యువేషన్. అయితే అండి, నేను ఈ గ్రీష్మ ఋతువు గురించి, రోహిణి ఎండల గురించి ఒక చిన్న మాట చెప్తాను.
0: చెప్పండి.
1: గ్రీష్మ ఋతువు రోహిణి ఎండలు కాచే దేవుడు, తూర్పు కనుమల ఉదయించే బాణుడు, ఆకాశంలో ఎగబాకెక్కుతూ ముద్దొచ్చే కరిమాగిన దొండ పండేనని అనుకుంటే పొరపాటు. ఎవరిని? సూర్యుని. ముక్కోపంతో ముషాంభర గాలులతో నిప్పులు చెరిగే రౌద్ర ప్రచండమూర్తి సూర్యుడు, రాత్రి చల్లని వెన్నెల కాంతులనిచ్చే నెలరేడు బాణుడు, ఆ బాణుడు ఇద్దరు ఒక్కరే కనిపించే దేవుళ్ళు సూర్యచంద్రులు. ఇది అండి.
0: చాలా బాగా చెప్పారండి.
1: థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే సూర్యుడు బాణుడే, ఈ బాణుడే, ఆ బాణుడు. సాయంత్రం వచ్చిన సాయంత్రం ఎంత ఎండన్నా కానివ్వండి, సాయంత్రం వస్తే చల్లగాలిలో మళ్ళీ ఎన్నెల వచ్చిందంటే

0: తెల్లని ఎన్నెల్లో కూర్చొని ఉండేవాళ్ళం అప్పట్లో, కూర్చొని ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళం. ఓకే మేడం, అయితే నాకు ఈరోజు జానకి రాముడు సినిమాలో అది హింది మామ అది హింది అనే పాట.
1: మరి సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా?
0: అందరికండి, విష్ణు రేడియో వినే శ్రోతలందరికి, ముఖ్యంగా మన విష్ణు ఎఫ్ఎం ఆర్జులు, వ్యాఖ్యాతలు, తర్వాత డైరెక్టర్ సిబ్బందికి అందరికి.
1: ఓకే అండి, మరి మీరు చెప్పిన వారందరి కోసం ఈ సాంగ్ ని డెడికేట్ చేస్తూ ప్లే చేస్తున్నాం. వినండి, ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అండి, నమస్తే అండి. సుమి గారు
0: నమస్తే అండి. మీ పేరు?
1: బాగున్నారా?
0: బాగున్నానండి. మీరు?
1: నేను చాలా బాగున్నాను.
0: మీ పేరు?
1: కుల్లారావు.
0: ఏమండి?
1: కుల్లారావు అండి.
0: హలో కుల్లారావు గారు, ఈరోజు టాపిక్ వినేశారా? ఈరోజు టాపిక్ విన్నారా అండి? ఓకే అండి. మరి అప్పట్లో మనకి ఇప్పుడు ఉన్నట్టు సెల్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ ఉండేవి కాదు కదా. అప్పట్లో మనకి టైం పాస్ ఎలా అయ్యేది? లైక్ బయటకు వెళ్ళి ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతూ ఉండేవాళ్ళం, హరికథలు వింటూ ఉండేవాళ్ళం, బుర్ర కథలు వింటూ ఉండేవాళ్ళం. అలాంటి మెమొరీస్ మీకేమైనా ఉన్నాయా?
1: అంటే కంప్యూటర్స్ ఉండే అప్పట్లో కూడా, రేడియోలు ఉండేవి, అన్ని ఉండేవి. నేను మాకు తెలిసిన వయసులో కూడా
0: ఓకే
1: బయట అయితే వినేవాళ్ళం మేడం. నాటకాలు, ఈ హరికథలు, బుర్రకథలు ఇవన్నీ కూడా వినేవాళ్ళం. చాలా సరదాగా ఉండేవి.
0: ఓకే,
1: మన పెద్ద వయసు కానీ చిన్న వయసు కాబట్టి అవి కూడా కొన్ని అంటే అప్పుడప్పుడు మనకి ఉంటాయి కదా, దేవి నవరాత్రులు అని.
0: అవునండి.
1: అయితే చవితి నవరాత్రులు ఇలా ఉంటాయి కదా, అలాంటప్పుడు వేసేవాళ్ళు కదా మేడం.
0: అవునండి.
1: అప్పుడు వినేవాళ్ళం అనమాట.
0: ఓకే.
1: అలాంటప్పుడు పోయేవాళ్ళం మామూలుగా కసేపు వినేవాళ్ళం. తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని మంది ఒగ్గు కథలు అలాంటి వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు వస్తుంటారు కదా, అలాంటివి కూడా వినేది సరదాగా. చాలా సరదాగా ఉండేది అలాంటి.
0: అవును,
1: బాగుంటాయి అన్నమాట.
0: అవును. ఓకే అండి, మరి ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ముందుగా మన పవన్ గారికి, నాగేశ్వరరావు గారికి, లింగరాజ్ గారికి, చిన్ని బాబాయ్ గారికి హాయ్ చెప్పండి.
0: అందరికి హాయ్ అండి.
1: హలో.
0: హలో.
1: అంతఃపురం నుంచి నీ కన్నులే, నీ కల్ పాటంది కదా.
0: అంతఃపురం నుంచి నీ కన్నులే సాంగ్. ఓకే అండి, మీరు అడిగినట్టుగానే చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ అండి.
0: ఓకే.

0: హలో లిజనర్స్, మరి మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. మీ పేరు?
1: మేడం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: బాగున్నానండి. మీరెలా ఉన్నారు?
1: బాగున్నా మేడం. వాతావరణం మంచి, చల్లగా, మూడు వాన ముచ్చట మూడు వానలు కూడా పడినాయి, చల్లగా ఉన్నాం మేడం.
0: వావ్, నైస్ అండి. మాకు నిన్న రాత్రి వాన వచ్చింది, అప్పుడే వేడి.
1: అవును మేడం, ఇప్పుడు ఈ రోజు కూడా కొద్దిగా పొద్దున్న తక్కువ వచ్చింది మేడం. ఇంతకు ముందే మూడు వర్షాలు బాగా వచ్చినాయి మేడం.
0: అచ్చా, ఓకే.
1: మేడం మీ స్టేషన్ నెంబర్ ఇచ్చింది మా కర్నూలు నుంచి బ్రహ్మయ్య మేడం.
0: ఓకే అండి, బ్రహ్మయ్య గారు ఇచ్చారా?
1: అవును మేడం.
0: ఓకే అండి. ఓకే, మరి ఈరోజు టాపిక్ విన్నారా? మరి
1: అవి వినలేదు మేడం, నేను అది కొద్దిగా డౌన్లోడ్ చేసుకోలేదు మేడం, చేసుకుంటాను.
0: ఓకే అండి, రేడియో విష్ణు యాప్ ని తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి.
1: చెప్పండి మేడం అంశము.
0: ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే, మరి ఈ కాలంలో ఉన్నట్టు సెల్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు అప్పట్లో ఉండేవి కాదు కదండి?
1: కాదు మేడం, కాదు.
0: మరి అప్పట్లో టైం పాస్ అవ్వాలంటే బయట కూర్చుని ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడుకునే వాళ్ళము, లేకపోతే అక్కడక్కడ టీవీలు ఉండేవి.
1: అవును మేడం.
0: మరి అలాంటి మెమరీస్ మీకు ఏమైనా ఉన్నాయా?
1: అలాంటి మెమరీస్? నా వయసు ఇప్పుడు 66 మేడం.
0: ఓకే,
1: నేను అప్పుడంటే అప్పుడు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి మేడం, ఎంత చెప్పినా తక్కువే మేడం.
0: అవునండి.
1: ఎందుకంటే గతం గత అన్నారు గాని ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి మేడం. హాయ్ అంటారు, బాయ్ అంటారు. ఇప్పుడు ఎట్లంటే వాట్సాప్ లో అక్షంతి లేచి వాట్సాప్ లో తింటారనే కట్ట అట్లా వచ్చిపోయింది మేడం.
0: అవునండి.
1: ఎందుకంటే ఇంతకు ముందు మేడం పెళ్లి అంటే 15 రోజులు ముందు ఉండి వీధంతా అంత కలకలలాడేది మేడం, అంత కుటుంబ సభ్యులతో.
0: అవునండి.
1: అట్లా అలాంటి రోజులు వస్తాయి అనుకుంటాము, కానీ రావలే మేడం.

0: అని కూడా కోరుకుంటాము.
1: అవునండి.
0: ఎందుకంటే పాతది ఎంత విచిత్రంగా ఉండేది అప్పటి రోజుల్లో మేడం. ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఎంత బాగలేదని చెప్పడం లేదు మేడం. టెక్నాలజీ మంచిది ఉంది, చెడుకుంది, రెండింటికి ఉంది మేడం. ఎందుకంటే అప్పుడు ఇవన్నీ లేకున్నప్పుడు ఎంత బాధలు అనుభవించామో తెలుసు మేడం.
1: అవునండి.
0: ఎక్కడన్నా బంధువులు వాళ్ళంటే లెటర్ రాయాలి మేడం. లెటరే ముందు కదా, అదే అదే ఫోన్ విన్నట్టు అప్పటికి.
1: ఓకే.
0: అట్లా 3 రోజులు చేస్తే అట్లా ఏదన్నా మంచి చెడ ఇట్లా వస్తాము పోతున్నాం బాగున్నామనే 3 రోజులు 4 రోజులు తెలిసేది మేడం. ఇప్పుడు అర నుంచి అరచేతిలో అంతా అయిపోయింది మేడం. ఎక్కడ అమెరికాలో ఉన్నా కూడా అరచేతిలో చూడొచ్చు మేడం. అరచేతిలో ఆకాశవాణి కూడా అయిపోయింది, ప్రతి ఆకాశవాణి కూడా అరచేతిలో వచ్చింది మేడం.
1: అవునండి.
0: యాప్ ద్వారా బాగా వింటున్నాం మేడం, ప్రతి ఒక్క స్టేషన్ కూడా. మీకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు మేడం. ఈ రోజు బ్రహ్మ చెప్పిన దానికి నేను ఇప్పుడు కాల్ చేసిన మేడం. నాకు తెలియదు మేడం, మీ టైం తెలీదు, కొద్దిగా తెలియదు మేడం. ఈ రోజు చెప్పినాడు ఆయన, ఇప్పుడే కాల్ చేసిన మేడం.
1: కాల్ చేసిన వెంటనే కనెక్ట్ అయింది, చాలా లక్కీ. అసలు
0: నెంబర్ నాకు చెప్పలేదు కదా అంటే చెప్పలేదు, తెలియదు అన్న అంటే ఏమో కనెక్ట్ ఏదో చూద్దాంలే అని చేసినా మేడం. ఎందుకు ఏదైనా కష్టపడిందే ఇష్ట కష్టంతో చేయాలి మేడం. కష్టపడితే ఫలితం ఉంటుందని చెప్పినారు కదా మేడం.
1: కనెక్ట్ అవ్వకుండానే లైన్ అయిపోతూ ఉంటుంది.
0: అవును మేడం. కాదు మేడం, కష్టపడితే ఫలితం ఉంటుందని చెప్తారు కదా మేడం పెద్దలు.
1: అవునండి.
0: ఏదైనా కష్టపడిందే కష్టపడుతూ ఇష్టపడాలి మేడం ప్రతి ఒక్కటి కూడా.
1: అవునండి.
0: ఎందుకంటే సుఖాలు కోరరాదు మేడం, కష్టాలే కోరి సుఖాలు అనుభవించాలి మేడం.
1: అవునండి.
0: ఎందుకంటే సుఖాలు అనుభవించడం కష్టాలకి ఇబ్బంది పడతారు మేడం.
1: అవునండి.
0: మేడం పాట ఏమైనా చేస్తారా మేడం?
1: ఓ తప్పకుండా. ఏం సాంగ్ వేయమంటారు?
0: బహుదూరపు బాటసారి నుంచి ఎవరికెవరో తెలియకుండా అనే పాట ఉంటది మేడం.
1: ఒక్క నిమిషం అండి, చూస్తున్నాను. ఓకే అండి. మరి ఈ సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
0: మా బ్రహ్మయ్య గారి కోసము, ఎఫ్ఎం సర్దార్ మేడం బాణముక్కల నుంచి, ఆయన కూడా నాకు ఫ్రెండే మేడం.
1: ఓకే అండి, తప్పకుండా.
0: మరి మీకోసం మీకోసం వింటున్న అందరికోసం, మీ స్టాఫ్ అందరికి, డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలతో ఈ మొదటిసారి నా కాల్ స్వీకరించడానికి మీకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు మేడం.
1: ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీరు అడిగినట్టుగానే ఈ చక్కని బ్యూటిఫుల్ సాంగ్ ని మీకోసం ప్లే చేస్తాము. ఓకే లిజనర్స్, మరి ఈ లైఫ్ టైం అయితే ఎండ్ చేసే టైం వచ్చేసిందండి. నాకైతే మీతో పాటు చాలా సేపు మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, లైవ్ని ఎండ్ చేసేయాల్సిన టైం అయితే వచ్చేసింది. మళ్ళీ తిరిగి రేపు సాయంత్రం 5 గంటలకి మస్ట్ టైం పాస్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సౌమ్య.

హాయ్ లిస్నెస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరియర్ చాయిస్. లిస్నెస్, నేర్చుకోవాలని తపనుంటే ఏ కోర్సులో చేరినా అత్యున్నతంగా రాణించవచ్చు. తక్కువ ఖర్చుతో స్వల్ప వ్యవధిలో అధిక మైలేజ్ ఇవ్వడంలో ఐటీఐ ట్రేడులు ముందు.

మరి ప్రస్తుతం చాలా సంస్థల్లో క్యాంపస్ నియామకాలు జరుగుతున్నాయి. మరి ఈ విద్యార్థులతోనే విదేశాల్లో కూడా ఉద్యోగాలు పొందొచ్చు, భవిష్యత్తులో ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం? ఆసక్తి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఐటీఐల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి. మరి తక్కువ వ్యవధిలోనే ఏదైనా అంశంలో నైపుణ్యం పెంచుకుని వెంటనే అందరూ ఉపాధి పొందడానికి ఐటీఐలు దారి చూపుతాయి. ప్రస్తుతం పలు ప్రభుత్వ ఐటీఐలు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా విస్తరిస్తున్నాయి. మరి వీటిలో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఆధునిక శిక్షణ అందిస్తున్నారు. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు. ఐటీఐలో 10వ తరగతి అర్హతతో 2 ఏళ్ల వ్యవధితో పలు ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ట్రేడుల్లో కోర్సులు అందిస్తున్నారు. బాలికలు, బాలురు, మైనారిటీల కోసం కొన్ని ఐటీఐలు ప్రత్యేకంగా ఉన్నాయి. మరి ప్రవేశానికి ఎలాంటి పరీక్ష ఉండదు. 10లో సాధించిన గ్రేడ్ పాయింట్లు లేదా మార్కులతో సీట్లు అనేవి కేటాయిస్తారు. ప్రభుత్వ ఐటీఐల్లో దాదాపు ఉచితంగానే చదువుకోవచ్చు. ఇక 2 ఏళ్ల వ్యవధితో అటెండెంట్ ఆపరేటర్, కెమికల్ ప్లాంట్, డ్రాఫ్ట్స్ మ్యాన్, సివిల్ ఆర్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మెషినిస్ట్, మెరైన్ ఫిట్టర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్, మెకానిక్ మెయిన్ టూల్ మెయింటెనెన్స్, పెయింటర్ జనరల్, టర్నర్, వెసెల్ నావిగేటర్, వైర్మ్యాన్. ఇక 7వ వ్యవధితో కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రెస్ మేకింగ్ ఫౌండ్రీమ్యాన్, బిల్డింగ్ కన్స్ట్రక్టర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, ప్లంబర్, వెల్డర్, సెక్రటేరియల్ ప్రాక్టీస్ ఇంగ్లీష్, సూయింగ్ టెక్నాలజీ షీట్ మెటల్ వర్కర్, స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటేరియల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, మెకానిక్ డీజిల్ ఆర్ ఆటో బాడీ పెయింటింగ్ లేదా ఆటో బాడీ రిపేర్, ఇలా పలు ట్రేడ్లున్నాయి. మరి వీటిలో కొన్నింటికి 8వ విద్యార్థులతో కూడా అవకాశం ఉంది. ఇక కొన్ని ఐటీఐ ట్రేడులను నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ ఈ ప్రకారం అందిస్తున్నారు. మరి వీరు ఐటీఐ సర్టిఫికెట్ తో పాటు NSQF లెవెల్ గుర్తింపు కూడా పొందొచ్చు. ఇక తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్, ఓమ్ క్యాప్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు విదేశీ ఉద్యోగాలకు దారి చూపుతున్నాయి. మరి ఇవి శిక్షణ అందించి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తున్నాయి. మరి వీటిని పొందిన వారు కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. ఫిట్టర్ ట్రేడ్తో చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు సింగపూర్, మలేషియాలతో పాటు పలు దేశాల్లో కూడా ఉద్యోగాలు పొందుతున్నారు. ఇక అవకాశాల విషయానికొస్తే స్టీల్ ప్లాంట్లు, నేవల్ డాక్ యార్డ్లు, నౌకాయాన సంస్థలు, పోర్ట్లు, షిప్లు, ప్రజా రవాణా సంస్థలు, యంత్రాలతో నడిచే అన్ని రకాల పరిశ్రమల్లోనూ ఐటీఐ ట్రేడులతో ఉద్యోగాలున్నాయి. మహారత్న, నవరత్న, మినీరత్న, ఇతర పబ్లిక్ సెక్టర్ సంస్థల్లో పలు కొలువులకు వీరే అర్హులు. సాంకేతిక పోస్టుల్లో సింహభాగం సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవారితోనే భర్తీ చేస్తున్నారు. ఇక రైల్వేలో వేల సంఖ్యలో ఉండే అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టులకు నిర్దేశిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్తో పోటీ పడచ్చు. ఎలక్ట్రికల్ లేదా వైర్మెన్ ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసుకున్న వారు ప్రకటన వెలువడినప్పుడు జూనియర్ లైన్మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సర్వేయింగ్ ఒక సబ్జెక్టుగా డ్రాఫ్ట్స్మెన్ 2 ఏళ్ల కోర్సు పూర్తి చేసుకున్న వారు డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు సిద్ధం కావచ్చు. ఇక ఆర్మీలో సోల్జర్ ట్రేడ్స్మెన్ విభాగంలో కొన్ని పోస్టులకు ఐటీఐ సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ ప్రకటనలు ఏటా వెలువడుతున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర సీమా బల్, 2 టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తదితర సెంట్రల్ ఆర్మ్డ్ విభాగాల్లో ఐటీఐ ట్రేడులతో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలున్నాయి. ఇక నైపుణ్యం ఉన్న ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఏసీ, రిఫ్రిజిరేటర్, మెకానిక్లకు పట్టణాలు, నగరాలతో పాటు పల్లెల్లోనూ డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల ట్రేడుల్లో పట్టుంటే ఉపాధికి ఎలాంటి ఢోకా లేదు. బిగింపు, మరమ్మత్తు సేవల నిమిత్తం పలు ఆన్లైన్ సంస్థలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నాయి. మరి అలాంటి వాటిలో పేరు నమోదు చేసుకుని చేతి నిండా పనితో ఆదాయాన్ని అందుకోవచ్చు. ఇక ఐటీఐ తర్వాత మేటి నైపుణ్యం ఆశించే వాళ్ళు డిప్లొమా కోర్సుల్లో చేరడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వచ్చు. మరి కొన్ని బ్రాంచీల్లో లేటరల్ ఎంట్రీతో నేరుగా డిప్లొమా ద్వితీయ సంవత్సరం కోర్సులో చేరుకోవచ్చు. డిప్లొమా తర్వాత ఆసక్తి ఉంటే ఈసెట్ ద్వారా నేరుగా 2 సంవత్సరం బీటెక్ లేదా బీఏ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. నాన్ ఇంజనీరింగ్ బ్రాంచీల్లో ఐటీఐ ట్రేడ్లు పూర్తి చేసుకున్న వారు డిగ్రీ, ఆ తర్వాత పీజీ కోర్సులు కూడా చదువుకోవచ్చు. ఇక ఐటీఐల్లో కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న వారు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది ఇన్స్ట్రక్టర్లుగా రాణించగలరు. ట్రేడుల్లో మరింత ప్రావీణ్యానికి షార్ట్ టర్మ్ విధానంలో అడ్వాన్స్డ్ వొకేషనల్ శిక్షణ కోర్సులు కూడా ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే మరి ఇక్కడ 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, 63 ప్రభుత్వ, 230 ప్రైవేట్ ఐటీలు ఉన్నాయి.

ఇక ఏటీసీలో 6, ఐటీఐలో 41 ట్రేడ్లు ఉన్నాయి. మరి వీటిలో 32 ఇంజనీరింగ్, 15 నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్లు. అలానే 2 ఏళ్ల వ్యవధితో 21, ఏడాది వ్యవధితో 26 ట్రేడుల్లో శిక్షణ అనేది లభిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 8. మరి ఏపీలో సుమారు 85 ప్రభుత్వ, 430 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. మరి వీటిలో 45 ట్రేడుల్లో నచ్చినవి ఎంచుకోవచ్చు. ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30. లిజినెస్ మరి ఇంతవరకు మనం కెరియర్ చాయిస్ కార్యక్రమంలో ఐటీఐ ట్రేడుల గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. మరిన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాటను విందాం.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్.

0: సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చాయిస్. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బిఆర్ఓ ఢిల్లీ పలు విభాగాల్లో 899 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్లతో వీటి పోటీ పడచ్చు. ఇక రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి. పురుషులే అర్హులు. ఎక్కువ సంఖ్యలో ఖాళీలున్న పోస్టుల వివరాలు ఏంటంటే, ఇక పోస్ట్ వచ్చేసి స్టోర్ కీపర్ టెక్నికల్ SKT, ఖాళీలు వచ్చేసి 300, అర్హత వచ్చేసి ఇంటర్మీడియట్. మరి దీంతో పాటు వాహనాలు లేదా ఇంజనీరింగ్ పరికరాల స్టోర్ కీపింగ్ పరిజ్ఞానం ఉండాలి, లేదా 3 ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. మరి వేతనం వచ్చేసి నెలకు 27,300 రూపాయలు. ఇక తర్వాత పోస్ట్ ఆపరేటర్ కమ్యూనికేషన్, ఖాళీలు 261, అర్హత 10వ తరగతి. అలానే వైర్లెస్ ఆపరేటర్ ఆర్ రేడియో మెకానిక్ సర్టిఫికేట్ ఉండాలి, లేదా రేడియో టెక్నాలజీకి సంబంధించిన డిఫెన్స్ ట్రేడ్ సర్టిఫికేట్ కావాలి. వేతనం వచ్చేసి నెలకు 27,300 రూపాయలు. ఇక తర్వాత పోస్ట్ ఆపరేటర్ ఎక్స్కవేటింగ్ మిషనరీ OEM, ఖాళీలు వచ్చేసి 207, అర్హత 10వ తరగతితో పాటు హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్, డోజర్ ఎక్స్కవేటర్ డ్రైవింగ్ లో 6 ఉద్యోగ అనుభవం. ఇక వేతనం నెలకు 27,300 రూపాయలు. ఇక నెక్స్ట్ పోస్ట్ ఎలక్ట్రీషియన్, ఖాళీలు 79, అర్హత 10వ తరగతితో పాటు ఐటీఐ ఆటో ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్ కావాలి, వేతనం నెలకు 27,300 రూపాయలు. నెక్స్ట్ పోస్ట్ డ్రాఫ్ట్ మన్, ఖాళీలు 42, అర్హత సైన్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్, 2 ఆర్కిటెక్చర్ లేదా డ్రాఫ్ట్స్ మెన్షిప్ సర్టిఫికేట్, లేదా 2 డ్రాఫ్ట్స్ మెన్ సివిల్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, 7 ఉద్యోగ అనుభవం ఉండాలి, వేతనం నెలకు 28,200 రూపాయలు. ఇక వయసు వచ్చేసి 27 మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5, ఓబీసీ ఎన్సీఎల్ మాజీ సైనికోద్యోగులు, మాజీ అగ్నివీరులకు 3, దివ్యాంగులకు 10 సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మాజీ సైనికోద్యోగులు, మాజీ అగ్నివీరులకు 50, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు అనేది ఉండదు. ఇక దరఖాస్తు పోస్ట్ ద్వారా పంపాలి. చిరునామా కమాండెంట్ జీఆర్ఈఎఫ్ సెంటర్, దిగి క్యాంప్, పుణే. ఇక దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూలై 4, 2026. లిజనర్స్, ఇప్పుడు మనం మరొక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. బీఆర్ఓలో 899 కొలువలు. మరి ఎంపిక ఎలా అంటారా? రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ స్టాండర్డ్, ట్రేడ్ టెస్ట్, వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి. రాత పరీక్ష ఆబ్జెక్టివ్, సబ్జెక్టు విధానంలో ఇంగ్లీష్, హిందీల్లో ఉంటుంది. పోస్టులు బట్టి పరీక్ష గంట నుంచి 3 వ్యవధితో నిర్వహిస్తారు. పరీక్షలు అర్హతకు అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలు 50%, ఎస్సీ ఎస్టీలైతే 40% మార్కులు పొందాలి. ఇలా అర్హులైన వారిని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఈటీకి ఎంపిక చేస్తారు. ఇక రాత పరీక్ష, ట్రేడ్ టెస్టుల సిలబస్ ను ప్రకటనలు వివరంగా తెలిపారు. ఇక అందులోని అంశాలే బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు పొందొచ్చు. ఇక పీఈటీలో భాగంగా 1.6 కిలోమీటర్ల పరుగును 10 ముగించాలి. అర్హత పొందిన వారికి ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ట్రేడ్ టెస్ట్ లో అర్హతకు కనీసం 40% మార్కులు రావాలి. అనంతరం ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు, శారీరక ప్రమాణాల పరీక్ష ఉంటాయి. వీటిలో భాగంగా అభ్యర్థుల ఎత్తు, బరువులను పరిశీలిస్తారు. ఎత్తు 157 సెంటీమీటర్లుండాలి. ఛాతి 75 సెంటీమీటర్లుండి గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి. బరువు కనీసం 50 కిలోలుండాలి. ఎన్సీసీ, సి సర్టిఫికేట్ ఉన్నవారికి 10%, బి సర్టిఫికేట్ ఉంటే 5% మార్కులు రాత పరీక్షలు వేటేజీ ఇస్తారు. లిజనర్స్, మరి బీఆర్ఓలో కొలువుల గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం మరొక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఏరోనాటికల్ సిస్టమ్స్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్ ఏరోనాటికల్ సిస్టమ్స్ ల్యాబ్లలో 200 పెయిడ్ ఇంటర్న్షిప్ల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ADE, బెంగళూరు 69, సెంటర్ ఫర్ ఎయిర్ బోర్న్ సిస్టమ్స్ CEBS, బెంగళూరు 60, గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ GTRE, బెంగళూరు 31, ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్

அட்டாச்மெண்ட் ADRDE ஆக்ரா 20 சென்டர் ஃபார் மிலிட்டரி ஏர் வெட்னஸ் அண்ட் சர்டிபிகேஷன் CEMILSE பெங்களூர் 20 విభాగాలు వచ్చేసి CSERIT ఏరో మెకానికల్ IEEE ECE ఇన్స్ట్రుమెంటేషన్ మెటలర్జీ కెమికల్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ టెక్స్టైల్స్ పాలిమర్ సైన్స్. అర్హత వచ్చేసి ఇంజనీరింగ్ లేదా సైన్స్ స్ట్రీమ్స్ చెందిన చివరి ఏడాది యూజీ లేదా పీజీ విద్యార్థులే ఉండాలి. కనీసం 6.5 సిజిపిఏ తప్పనిసరి. స్టైఫెండ్ 6 నెలలకు ఒకసారి స్టైఫెండ్ అనేది ఉంటుంది. ఇక స్టైఫెండ్ వచ్చేసి 6 నెలలకి 30,000 రూపాయలు. ఎంపిక విద్యార్హత మెరిట్ తో ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 5, 2026. లిజినెస్ మరింత వరకు కెరీర్ చాయిస్ కార్యక్రమంలో కొన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మెళకలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారాలతో మీ విజయ.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫరెవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9100 9119193.

இது விஷ்ணு எஃப்எம் 90.4. కొత్త చిత్రం మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని రాస్ నిడువోరు, సమంత, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. మరి చిత్రం జూన్19 థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోని సోమవారం హైదరాబాద్ లో ట్రైలర్ ని విడుదల చేశారు. అసలు నేనెవరో నీకు తెలుసా అంటూ ట్రైలర్ లో సమంత పాత్రని పరిచయం చేసిన తీరు, మాస్ యాక్షన్ తో ఆమె చేసిన విధ్వంసం ఆద్యంతం ఆసక్తి రేకెత్తించింది. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా అంటూ ఆఖరిలో సామ్ చెప్పిన డైలాగ్ ఆకర్షణగా నిలిచింది. మరి సందర్భంగా నటి సమంత మాట్లాడుతూ, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది, దీన్ని అందరూ కూడా తమ బంగారాలతో కలిసి తప్పకుండా చూడండి, ఖచ్చితంగా నేనందరినీ గర్వపడేలా చేస్తా అన్నారు. ఇక సమంత అభిమానిగా చెప్తున్నా, జూన్19 థియేటర్లు బద్దలైపోతున్నాయి అంటున్నారు నందిని రెడ్డి. మరి కార్యక్రమంలో రాస్, నిడుమూరు, శ్రీముఖి, హిమాంక్, గవిరెడ్డి, బేబీ మాయా తదితరులు పాల్గొన్నారు. లిజనర్స్, మరి మా ఇంటి బంగారం మూవీ గురించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి, మరో మూవీ గురించి తెలుసుకుందాం. మరి బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, కథానాయకులు రష్మిక, కృతి సనన్ ప్రధాన పాత్రలు రూపొందిన చిత్రం కాక్టెయిల్ 2. హోమి అడజానియా దర్శకత్వం వహించారు. దినేష్ విజన్, లవ్ రంజన్, అంకుర్ గార్గ్ సంయుక్తంగా నిర్మించారు. మరి ఈ సినిమా వచ్చే నెల 19 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచారంలో భాగంగా చిత్ర బృందం సినిమాలోని తుచ్చుకో అనే గీతాన్ని విడుదల చేసింది. నాకు నువ్వేంటో చెప్పమంటే ఏం చెప్పను, నేను ప్రేమించినంతగా నిన్నెవరూ ప్రేమించలేరు, మనసుని అర్పించలేరు, పొరపాట్లను కూడా స్వీకరిస్తాను, ఏం చేయను, ప్రేమను ఇలాని వ్యక్తపరచగలను, నేను ప్రశ్న అయితే నువ్వే నా సమాధానం అంటూ సాగిపోతున్న ఈ గీతం షాహిద్ రష్మికల కెమిస్ట్రీతో ఆకట్టుకుంటుంది. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100191193.
2: వికసిత భారత్ కోసం సిద్ధం ఇది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: After a short break, welcome back to Tollywood Talkies. మన తల్లిదండ్రులకు మన వాళ్లకు అన్యాయం జరిగితే న్యాయం కోసం ఖచ్చితంగా పోరాడతాం. అయితే సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా పోరాడాలని సందేశాన్నిచ్చే సినిమాని బ్లాస్ట్ జోన్ అన్నారు అర్జున్ సర్జా. మరి ఆయనతో పాటు అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన సినిమాని బ్లాస్ట్ జోన్. సుభాష్ కే రాజ్ దర్శకత్వం వహించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు రాష్ట్రాల్లో సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సోమవారం హైదరాబాద్ లో విడుదలకు ముందస్తు వేడుకని నిర్వహించింది. అర్జున్ మాట్లాడుతూ, తల్లిదండ్రులుగా ఆడబిడ్డల్లో ధైర్యాన్ని ఎలా నింపాలో, ఎవరి కోసమో ఎదురు చూడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చెయ్యాలో ఈ సినిమా చెప్తుంది. నేను ఎన్నో సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు చేశా, కానీ ఈ సినిమాలో అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రత్యేకంగా తర్ఫీదు పొంది నాకంటే బాగా ఫైటిల్ చేశారు. ఇక మహిళా సాధికారత అంశానికి

వాణిజ్య అంశాల్ని జోడించి తీసిన ఓ గొప్ప చిత్రమిది అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఐశ్వర్య కల్పతితో పాటు ఇతర చిత్ర బృందం కూడా పాల్గొంది. లిజనర్స్, మరి బ్లాస్ట్ జూన్ మూవీ గురించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. విశ్వాస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రధారులుగా ఎస్ఎస్ వర్మ తెరకెక్కించిన చిత్రం సింగిల్ రాజు. ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ ను దర్శకుడు వేణు ఉడుగుల సోమవారం హైదరాబాద్ లో విడుదల చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే మంచి ఎంటర్టైనర్ ఇది. గ్రామీణ నేపథ్యంలో సాగి ప్రేమ కథతో రూపొందించా, మరి దీనికోసం నాకన్నా మా అమ్మానాన్ని ఎక్కువ కష్టపడ్డారు అన్నారు దర్శకుడు ఎస్ఎస్ వర్మ. ఈ కార్యక్రమంలో విశ్వాస్, మౌనిక, దివ్య తదితరులు పాల్గొన్నారు. లిసనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

పెద్ద కథలు, వివిధ రకాల ఆటలున్నా దేనికదే బలమైన ముద్ర వేస్తుందన్నారు నటుడు శివరాజ్ కుమార్. ఆయన పెద్దలో గౌర్ నాయుడు అనే ఓ కీలక పాత్రలో నటించారు. రామ్ చరణ్ కథనాయకుడిగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రం జూన్4న థియేటర్లోకి రానుంది. ఆ విశేషాలను శివరాజ్ కుమార్ ఇలా పంచుకున్నారు, మరి నేను ఎప్పుడు కూడా నా మనసుకు దగ్గరైన పాత్రలే చేస్తా. ఇక ఈ సినిమాల గౌర్ నాయుడు కూడా అలాంటిదే. ఇది చాలా అద్భుతమైన కథ. నా పాత్రకి ఓ లక్ష్యం, ఓ మంచి ఉద్దేశం ఉంటుంది. మరి దీని దర్శకుడు బుచ్చిబాబు ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. అందుకే ఈ కథ విన్నాక తప్పకుండా ఈ సినిమాలో భాగం కావాలి అనిపించింది. మరి దీంట్లో నాది కోచ్ పాత్రలానే ఉంటుంది. పెద్ద ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. ఇక పెద్దకి నాకు మధ్య ఉండే అనుబంధం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మా ఇద్దరి మధ్య ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. మరి సినిమాలో నటనకు గాను రామ్ చరణ్ కి జాతీయ పురస్కారం వస్తుందని నమ్ముతున్నా. మరి చిత్రం కోసం 2 ఏళ్ల పాటు ఎంతో అంకిత భావంతో పనిచేశారు. ఇక పెద్దలోని సర్ప్రైజింగ్ క్లైమాక్స్ ని థియేటర్లోనే చూసి ఆస్వాదించాలి అన్నారు శివరాజ్ కుమార్. లిజనర్స్, మరి పెద్ద మూవీ గురించి తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. కార్తీ కథనాయకుడిగా మ్యాట్2 దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సోమవారం కార్తీ పుట్టినరోజు సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు మేకర్స్. త్వరలోనే టైటిల్ ని, ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తామని పేర్కొన్నారు. మరి చిత్రంతో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తామని చెప్పారు. మరి ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోందని తెలిపారు. కార్తీ 30 అనేది వర్కింగ్ టైటిల్. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథనాయికగా నటిస్తున్నారు. ఇక కార్తీ నటిస్తున్న మరో చిత్రం సర్దార్ 2. పిఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి కార్తీ స్టిల్ ను విడుదల చేసి ఆయనకి బర్త్డే విషెస్ తెలిపారు మేకర్స్. లిజనర్స్, మరింతవరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి, తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మెడగడతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్.

లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే శ్రీనిధి. వెల్కమ్ టు థీన్ మార్. ఈ రోజు సూపర్ హిట్ తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే నేను వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ వినే ముందు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్

endoscopy, double balloon endoscopy, pediatric endoscopy, ERCP, cholangioscopy, fibroscan, high resolution manometry, pH impedance, H. pylori evolution కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: After a short break, welcome back to Teen Maar. Hrithik Roshan, Priyanka Chopra and Kangana Ranaut garu kalisi natinchina Krish 3 movie lonchi Raghupati Raghava ane song aithe meekosam play avabothundi. Vini aanandinchandi.

ఓకే లిసనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు మహేష్ బాబు అండ్ ఇలియానా గారు కలిసి నటించిన పోక్రి మూవీలో నుండి గలగల పారుతున్న గోదార్ల అనే సాంగ్ అయితే మీకోసం ప్లే అవబోతుంది. విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. భీమవరంలోని ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ నందు సంతానలేమి సమస్యకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం
1: May 29, 2026 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.
0: ఈ క్యాంపు నందు సంతానలేమి సమస్య, ఎండోమెట్రియాసిస్ లేదా గర్భంలో ఫైబ్రాయిడ్స్ లేదా కణితలు ఉండడం,
1: పిసిఓడి వల్ల సంతాన సమస్య, వీర్య కణాల సమస్యలు మొదలైనవి చూడబడను.
0: ఓపీ కన్సల్టేషన్ ఉచితం. వీర్య కణాల విశ్లేషణ మరియు రక్త పరీక్షలలో 50% వరకు రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్, ఫస్ట్ ఫ్లోర్, ఎస్ బ్యాంక్ పైన, పాత్ బస్ స్టాండ్ దగ్గర, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 8925933186, 8925896421.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: ఓకే లిసనర్స్, ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ వినేశారు కదా? మరి ఇప్పుడు రణవీర్ సింగ్, దీపికా పడుకునే, ప్రియాంక చోప్రా గారు కలిసి నటించిన బాజీరావ్ మస్తానీ మూవీలో నుండి పింగాగపురి అనే సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు కార్తీ గారు, నాగార్జున గారు అండ్ తమన్న గారు కలిసి నటించిన ఊపిరి మూవీలో ఒక లైఫ్ అనే సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది. లిజనర్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
2: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల

0: వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్:
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867425588.
3: వినేశారు కదా, మరి ఇప్పుడు రాకేష్ రోషన్ గారి డైరెక్షన్ లో హృతిక్ రోషన్ అండ్ ప్రియాంక చోప్రా గారు కలిసి నటించిన ధూమ్ మూవీలో ధూమ్ మచాలా అనే సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది. విని ఆనందించండి.

ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండ్ ఇల్యానా గారు కలిసి నటించిన జల్సా మూవీలో మై హార్ట్ ఇస్ బీటింగ్ అనే సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది. విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ సెల్ నంబర్ 6304327391 భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బాంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9545111117
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్ మిట్సుబిషి డైకిన్ ఎల్జీ శాంసంగ్ లాయిడ్ బ్లూ స్టార్ వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం సెల్ 9849124000
2: మరి ఈ రోజు తీన్మార్ లో మంచి మంచి తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే వినేసాం కదా రేపు ప్రసారం అయ్యే తీన్మార్ లో కలుసుకుందాం టిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4 సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే శ్రీనిధి
3: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
0: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు
3: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ
0: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి జీర్ణాశయం పచ్చకమెర్లు మలబద్ధకం రక్తపు వాంతులు గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు
3: హెపటైటిస్ బి అండ్ సి టైప్ 2 మధుమేహం ఊబకాయం అధిక ట్రైగ్లిజరాయిడ్స్ మెటబాలిక్ సిండ్రోమ్ గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును
0: సిగ్మెంటోస్కోపీ ఈవెల్ బ్యాండింగ్ డైలటేషన్ చిన్నపిల్లలకు ఎండోస్కోపీ ఈఆర్సిపి ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును
3: 5000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం
0: ఓపీ కన్సల్టేషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం
3: రక్త పరీక్షలలో ఎక్స్రే సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ కొలోనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
0: సెల్ 9989342009 డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా
3: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్ జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ స్టడీ మెటీరియల్ నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు
3: స్మార్ట్ క్లాస్ రూమ్స్ ల్యాబ్స్ డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జేపీ రోడ్ భీమవరం
0: సెల్ 9100 9119193

0: FM 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారం అయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.